చేసినది వైభవోపేతంగా ఉంటుంది. మనసు పెట్టి నిర్మించాడు, అందుకే అంత గొప్పగా ఉంది లంక. సంపూర్ణాం రాక్షసైర్ ఘోరై నాగైర్ భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాజ్జుషితాం పురా. ఒకనాడు కుబేరుని చేత పరిపాలింపబడినటువంటి ఈ లంక ఇప్పుడు రావణుని చేత పరిపాలింపబడుతోంది. స్పష్టంగా బాగుగా ఏర్పరచబడి చక్కగా విలసిల్లుతున్నటువంటి ఈ లంకా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? నాగుపాముల చేత నిండిపోయినటువంటి పాతాళలోకం ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, రాక్షసుల చేత ప్రవేశింపబడి. ఈశ్వరుడు మనకందరికీ శరీరాన్ని ఇచ్చినప్పుడు, నాడులు ఇచ్చినప్పుడు, నాడులు ఆపరేషన్ చేస్తే దొరకవు, నరాలు దొరుకుతాయి. నాడులు ఇచ్చినప్పుడు వాటిని చక్కగా జ్ఞానప్రసరణ మార్గములుగా ఉంచుతాడు. అంటే వాటి వలన నువ్వు భగవతత్వాన్ని పొందు అని. మనం ఏం చేస్తామో తెలుసండి, వాటిలోకి రకరకాల విషాలన్నీ నింపేస్తాం. ఎందుకని? ఒక్కటే కారణం, ఆరుగురు శత్రువుల్ని తెచ్చిపెట్టుకుని అన్ని రకాల విషయాలు అందులోకి నింపేస్తాం. అందుకని ఎప్పుడు ఒక పడగ తొక్కితే ఇంకో పడగ ఎత్తుతాడు. నువ్వెంతటి వాడివని ఈశ్వరుడు, తప్పు నువ్వు అలా ఉండకూడదని ఒక అహంకారం తొక్కాడు అనుకోండి, ఇంకో అహంకారంతో పడగెత్తుతాడు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి 101 నాడుల్ని విషంతో నింపుతాడు. ఆ విషంతో నిండిపోతే కాళీయుడైపోతాడు. అదే కాళీయ మర్దనం. కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా కాళీయుడి పడగల మీద వేసి తొక్కాడు పాదాలు. విషదామోదరు పాదఘాతలకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపమచూప బాపపణ భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చదరగా నాశ్యంబులన్ శోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడం. ఆ పడగల మీద తోక పట్టుకుని నాట్యం చేసి తొక్కుతుంటే విషాన్నంతటినీ కక్కేసింది. కక్కించిన తర్వాత విషం అంతా పోయిన తర్వాత ఆయన్ని పట్టుకుని అప్పుడు ఏడిచింది, నన్ను బతికించమని. మును చేయు పెండ్లి పెండ్లి కాదు అన్నారు కాళీయుడి భార్యలు వచ్చి. అప్పుడు ఆయన అనుగ్రహించాడు, ఇక నుంచి నీకు దోషం లేదులే, నీ పడగల మీద నా పాదముద్రలుంటాయి, గరుడు నిన్ను హింసించాడు అన్నాడు. మనలో ఉన్నటువంటి నాడుల్ని విషపూరితం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వర భక్తితో నింపుకోకుండా తిరుగుతున్నది మనం. ఈ లంకని సర్వేశ్వరుడు నన్ను సేవించి ధన్యుడివిక, సంతోషంతో నేను ఈ జగత్తుని సృష్టించింది, అందుకే నా ప్రసాదంగా నువ్వు అనుభవించు, సంతోషంగా చూడు, అందుకే ఇచ్చాను. అంటే ఈశ్వర ప్రసాదంగా అనుభవించకుండా నాదని అనుభవించి వాడు అనుభవిస్తున్నాడని. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల నృత్యలింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణస్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు కలగజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. కాబట్టి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి లంక ఇప్పుడు రావణపాలిత అయిన లంక అయి నాగుల చేత నిండినటువంటి పాతాళం ఎలా ఉంటుందో అలా రాక్షసుల చేత నింపబడినటువంటి లంకగా మారిపోయింది. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఈ మాట కొంచెం బాహ్యంలో విచారణ చేయడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఇలా అనక్షాహనం అనిపిస్తుంది. ఇటువంటి లంక, ఇంత శక్తివంతమైన లంక, ఈ దుర్గంలోకి ఎవరు ప్రవేశించలేరు. ఇక్కడికి రాముడు వస్తే ఏం చేస్తాడు? కింకరిష్యతి రాఘవ కాదు, స్వామి హనుమయే ముందుకు వెళ్ళిన తర్వాత అంటారు, ఎంత గొప్ప లంక అయితే ఏంటి రాముడు నాశనం చేయగలడు అంటారు. రాముణ్ణి తక్కువ చేయడం హనుమ ఉద్దేశ్యం కాదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఏమంటే ఆయన బొత్తిగా అలా బతికేస్తున్నాడు కదా, నిజంగా ఒకవేళ ఈశ్వరుడే వచ్చి ఈయన ఎదురుగుండా నిలబడినా నాకు ఇప్పుడు ఖాళీ లేదని వెళ్ళిపోతాడు తప్ప నమస్కారం చేయడు, ఈశ్వరుడు వచ్చినా ఆయన బాగు చేయలేడండి అంటాం. మనం అనమండి లోకంలో ఓ మాట అంటుంటాం, భగవంతుడే వచ్చినా ఆయన బాగు చేయలేడండి అంటాం. రాముడే వచ్చినా ఈ లంకను ఏం చేయగలడంటే ఎవడు బాగుపడతాడు? ఇందులో బాగుపడేవాడు ఎవడు లేడు. కాబట్టి ఏం చేయాలి? ఈ లంకలో ఎవడు లేకుండా చేయాలంటే ఈ లంక నశించిపోవాలి తప్ప రాముడంతటి ధర్మాత్ముడు వచ్చి నిలబడిన ఆయన్ని చూసి మారేవాడు ఇందులో ఉన్నట్టు నాకు కనబట్టలేదు. కొన్ని వేల కోట్ల రాక్షసులు ఉన్నారండి, ఎంతమంది మారి రాముడి పాదాలు పట్టుకున్నారు? అందులో ఒక్కడే విభీషణుడు ఒక్కడే పట్టుకున్నాడు. ఇన్ని వేల కోట్లలో రాముడే వచ్చాడు, రాముడి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు, 100 యోజనములు దాటి వచ్చాడు రాముడు. అందులో అడుగు పెట్టాడు, నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చిన అభయం అంటే చాలు.

ఎవరినైనా రక్షిస్తానన్నాడు. వెళ్ళి పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? రామా రక్షించన్న వాళ్ళు ఉన్నారా? ఊరే ఇంతమంది మడిసిపోతున్నారా, ఇప్పటికైనా ఆయన తేజస్సు తెలుసుకోవద్దా అన్నవాడు ఎవడున్నాడు? అందరూ మడిసిపోయిన వాళ్ళే. కాబట్టి హనుమ అంటే మీకెందుకు బెంగ? ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి సమహాబాహు కింకరిష్యతి రాఘవ. ఇటువంటి లంకాపట్టణానికి రాముడు వస్తే మాత్రం ఏం చేయగలడు అంటే లంకను ఎలా మార్చగలడు? మార్చరు. ఎందుకు మార్చలేరు అంటే అంత విషంతో నింపేసుకున్నారు. ఇంకా ఈశ్వరుడు చిరామారనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమైపోతుందో తెలుసా అండి? మనసంత రాగద్వేషాలతో నిండిపోతే ఏమైపోతుందంటే చెత్త బుట్ట కింద తయారైపోతే ఈశ్వరుడు సర్దుకోగలిగినంత సర్దుకుంటాడు ఇలా ఇలా ఇలా ఇలాగా. ఆఖరికి ఏం చేస్తాడు? వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన పక్కకి వెళ్ళి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లోపలందరూ ఎవరుంటారు? వాళ్ళు ఉంటారు రాక్షసులు, ఆయన బయటికి పోయి ఉంటాడు. అలా అయిపోయింది ఆ లంకాపట్టణం. కాబట్టి దీన్ని ఎవరు మార్చగలరు అని చతుర్నామే భగతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రజ్ఞస్య ధీమత. ఈ లంకాపట్టణంలోకి నలుగురు వీరులు రాగలరు అని నాకు అనిపిస్తోంది. వాలిపుత్రస్య, వాలి యొక్క కుమారుడైన అంగదుడు, నీలస్య అగ్నిహోత్రుని యొక్క అంశలో జన్మించినటువంటి నీలుడు, మమ రాజ్ఞస్య నా రాజైనటువంటి సుగ్రీవుడు, నేను, మేము నలుగురం ఈ లంకాపట్టణంలోకి రాగలం, మిగిలిన వాళ్ళు రాలేరు. అయితే వీళ్ళు నలుగురు మాత్రమే రాగలరు తప్ప ఇంకా ఎవ్వరూ రాలేరని హనుమ చెప్పలేదు సుందరకాండవ. ఇంకా మీరు ముందుకెళ్ళి చూస్తే ఆయన ఇంకా కొన్ని పేర్లు చెప్పారు, వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి రాముణ్ణి బాగా అనుసరించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠమునందు అధికులో వాళ్ళందరూ ఆయన అనుగ్రహంతో లోపలికి రాగలరు. అది ఏ ఏ మార్గములన్నది మీ ఇష్టం. అది భక్తి మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు. ఈశ్వర భక్తిని ప్రధానంగా చేసుకున్న వాళ్ళందరూ అంతర్ముఖులు కాగలరు, ఈశ్వరుడి వైపుకి అడుగు వేయగలరు. కాబట్టి అనేన రూపేణ మయ నశక్యా రక్షసాం పురి ప్రవేష్టుం రాక్షసైర్ గుప్త క్రూరైర్ బలసమన్వితైహి. ఇక్కడ ఇంత బలంతో కూడుకున్న రాక్షసులు ఇన్ని వేల కోట్ల మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటే నేను ఎలా లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మను అన్వేషించగలను? కాబట్టి ఈ రూపంతో అంటే ఇంత పెద్ద శరీరంతో లంకాపట్టణంలోకి వెళ్ళడం అన్నది కుదరనే కుదరదు. ఇది మహానుభావుడి యొక్క లక్ష్యశుద్ధి. ఇది మీరు గమనించవలసింది ఏమిటంటే కేవల కథాపరంగా వినకండి, అంత లంకని చూస్తూ ఆయన తన లక్ష్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు. తాను వచ్చింది సీతమ్మ తల్లిని అన్వేషించడానికి, సీతాన్వేషణమునకు నేను ఎలా వెళ్ళవలసి ఉంటుంది, అందుకని బుద్ధిమతాం వరిష్టం. తప్ప నేనెడితే, ఇప్పుడు ఆయన బలం ఆయనకి తెలుసు, నేను పెడితే మాత్రం ఏమవుతుంది? ఏం చేస్తారు ఈ రాక్షసులందరూ? వస్తారా రాణి అన్నవాడు వెళ్ళిన తరువాత, అలా వెళ్ళిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు, ఎంత ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని మీరు వర్ధించే లోపల సీతమ్మ స్థానం మార్చేస్తే మీ అహంకారం మీ బలం బానే ఉంది, రామకార్యం ఏమైనట్టు? రామకార్యం చెడిపోలేదు. ప్రభుకార్యం కోసం, తను వచ్చిన లక్ష్యం కోసం అవసరమైన రీతిలో వంగగలిగితే, వదగగలిగితే వాడు ప్రాజ్ఞుడు. ఒక ధనస్సు ఎదుట ఉన్న లక్ష్యాన్ని కొడుతుంది, కొట్టేటప్పుడు వంగుతుంది ధనస్సు. వింటినారిని పెట్టి తాడు కడితే వంగుతుంది, వంగని ధనస్సు కొట్టదు, వంగిన ధనస్సు కొడుతుంది. కిందకి వంగిన స్విచ్ లైట్ని వేయించగలదు, పైకి వెళ్ళిన స్విచ్ ఆర్పేస్తుంది. వంగినదేదో ప్రకాశించగలదు, వంగనిది ప్రకాశించలేదు కదండి. అందుకేగా బహుశా స్విచ్లన్నీ కిందకి అందుకే ఉంటాయి ఇలా ఉంది, లేకపోతే వీళ్ళకి మార్గం తెలియదు. కిందకి వంగితే వెలుతురు వస్తుంది, పైకి ఎడితే ఆరిపోతుంది. వెలుతురు పోతుందని గుర్తిస్తే రోజు స్విచ్లు వేస్తారు కాబట్టి తలెత్తకుండా దించడం నేర్చుకుంటాడని అలా పెడతారేమో. అది స్విచ్ అనుకుని మనం వదిలేస్తే చేయగలిగి అంత విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి సమహాబాహూ కింకరిష్యతి రాఘవ. అలా అనుకున్న వాడిని రాముడు మాత్రం ఏం చేస్తాడు? కాబట్టి ఇప్పుడు ఆయన విచారణ చేసి ఉగ్రౌజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసాః వంచనీయామయా సర్వే జనకీం పరిమార్గత. మీరిప్పుడు ఒకటి గమనించవలసి ఉంటుంది, సంప్రదించడానికి ఎవరూ లేరు ఆయనకి. ఆయన ఓసారి ఈ విషయం ఓసారి సెల్లో మాట్లాడదాం ఉండు రాముడితోటి అనడానికి, అప్పుడు సెల్ ఫోన్లు, లేకపోతే పక్కన ఎవరో

ఇంకో వానరుణ్ణి తెచ్చుకుని ఏం చేద్దామే మనం, ఇక్కడ నువ్వు ఉండు నేను వెళ్ళి చూసేస్తాను అసలు విషయం ఏమిటో అనడానికి, మాట్లాడడానికి పక్కన మనిషి కూడా లేడు. అటువంటి స్థితిలో ఇంత దుర్భేద్యమైన లంకని చూసినప్పుడు భయం కూడా వేయచ్చు. అయ్యి బాబోయ్, ఇందులోకి మనం ఎలా పెడతాం, ఎందుకు వచ్చిన గొడవ, వెనక్కి వెళ్ళిపో అసలు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పొచ్చేద్దాం. ఎందుకంటే మనం నూరు యోజనంలో ఇట్టే వెళ్ళిపోగలం కాబట్టి ఒకసారి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి అసలు పరిస్థితి సమీక్షా సమావేశం ఒకటి పెట్టి చూసి మళ్ళీ రావడమో ఇంకో నలుగురిని పట్టరావడమో ఏదో చేద్దాం అనుకోవాలి కదా. ఆయన అలా అనుకోరు. కార్యసాధన ఎందు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇది బుద్ధి. అందుకే ఎవరెవరు హనుమ పాదములను ఆశ్రయిస్తారో వారి వారికి లక్ష్యమును ఛేదించగలిగి లక్ష్యమును సాధించగలిగిన బుద్ధి వైభవం అబ్బుతుంది. కాబట్టి ఆయన అంటారు, లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. కనపడీ కనపడనటువంటి రూపంతో, అంటే ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకూడదు. ఇలా చూసిన అయ్యే ఉంద పానిద్దాన్ని పెద్ద దృష్టి దాని మీద పెట్టవలసిన అవసరం లేనంత చిన్న ప్రాణిగా మారిపోతాను. మారిపోయి రాత్రివేళ లంకలోకి వెడతాను, రాత్రివేళ లంకలోకి వెళ్ళి వెతుకుతాను. బాహ్యంలో రాత్రివేళ సీతమ్మని వెతకడం అంటే ఆయన ఉదయం బయలుదేరారు, ప్రదోష వేళకి లంకాపట్టణాన్ని శోధించడానికి వెళుతున్నారు ఆయన. రెండవ విషయం, అందరూ అప్పుడు నిద్రపోతుంటారు కాబట్టి వెతికి సీతమ్మ జాడ కనిపెట్టడం తేలిక. ఆంతరము చీకటి అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడనటువంటి స్థితి. ఉన్న వస్తువు కనపడకపోవడం వల్ల వచ్చేటటువంటి లక్షణం భయం. యథార్థం తెలియకపోతేనే భయం, యథార్థం తెలిస్తే నిర్భయం. ఒక్కటే ఉంది అని ఎరుకలోకి వచ్చిందనుకోండి భయం ఎందుకు ఉంటుంది, రెండోది ఉంటే కదండి భయం. ఒక్కటే ఉందంటే ఇంకా భయం లేదు, భయరహిత స్థితి. రెండోది ఉంది భయం, అది మన ఏమైనా చేస్తుందేమో. ఆ ఒక్కటే ఉందని తెలియకపోవడం చీకటి. ఒక్క ఆత్మయే ఉంది తప్ప అసలు ఇంకోటి లేదని తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం. భయంలోంచి నిర్భయంలోకి వెళ్ళాలి. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, ఈ వెళ్ళడానికి చెప్పేటటువంటి ప్రక్రియ ఆంతరంగా చీకట్లో వెతకడానికి వెళ్ళడం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం అంటే సాధక ప్రవృత్తి, దీన్ని ఆవిష్కరించడం. కాబట్టి నేను చిన్న శరీరంతో వెడతాను, అలా వెడతానని నిశ్చయం చేసుకుని నవినస్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకమేకస్య పశ్యేయం రహితే జనకాత్మజాం. సీతమ్మ తల్లి ఒక్కతే ఉండగా నేను జాగ్రత్తగా ఎదురు చూసి ఆవిడని నేను బాగా చూడడానికి మాట్లాడడానికి ఉన్న అవకాశం కలిగేంత వరకు నేను ఎదురు చూడాలి. అందుకే ఆయన మాట్లాడలేదు, ఉంగరం ఇవ్వలేదు. ఆవిడికి బాగా విశ్వాసము కుదరాలి. వేటుపడిన ప్రాణం అంటారు చూసారా. బాహ్యంలో సీతమ్మ తల్లికి ఎంత భయం పెరిగిపోయిందంటే ఆవిడికి ఎవరిని చూసిన అనుమానమే. సన్యాసి వేషంలో చెతుకుపోయినప్పుడు ఇంకెవరిని చూస్తే ఆవిడ అనుమానం పడదండి, ఎవరొచ్చినా రావణుడైన భయం వచ్చేసింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ బాగా నమ్మకం కలిగిన తరువాత ఉంగరం ఇవ్వకుండా ఉండడానికి కారణం అదే. అది అవతల వారి యొక్క హృదయాన్ని తాను బాగా అర్థం చేసుకుని ప్రవర్తించగలగడం. ఏమంటే రాముడి శిరస్సునే సృష్టించిన వాడు, యుద్ధ భూమిలో రాముడు మరణించి పడిపోయినట్టుగా సృష్టించగలిగిన వాడు, మాయా సీతని సృష్టించి తీసుకొచ్చి వానరుల ముందు సీత యొక్క తల నరికేస్తే హనుమ అంతటి వారు నమ్మేశారు. యుద్ధకాండలో నమ్మేసి సీతమ్మ చచ్చిపోయిందని యుద్ధం మానేశారు అందరూ. ఇన్ని చేసిన వాడు రాముడి ఉంగరం సృష్టించలేడండి. ముందెళ్ళి రాముడి ఉంగరం ఇస్తే అవతల బారేస్తున్నాడు, చాదలబా మారు వేషంలో వచ్చామని. ముందు ఆవిడకి నమ్మకం కలిగాక ఉంగరం ఇవ్వాలి, అప్పుడు ఆ ఉంగరం యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది, లేకపోతే రామకార్యం భంగం అవుతుంది. ఇది బాగా అవతల వారి యొక్క స్థితిని గుర్తిరిగి ప్రవర్తించడం హనుమ యొక్క బుద్ధి వైభవం సుందరకాండలో. అది దానికి బీజం ఇక్కడ పడింది. ఎలా ఆలోచిస్తున్నారో చూడండి ఆయన. అందుకని ఆమె ఒక్కతేనే కలుసుకోవాలి, ఎలా కుదురుతుంది. అలా నేను కలవకపోతే ఏమవుతుంది, రామకార్యం భంగం అయిపోతుంది. రామకార్యం భంగమైపోయిన నాడు నా ఎందు ఎన్ని విభూతులైనా ఉండొచ్చు, నేను ఎంత గొప్పవాడినైనా అవచ్చు, ఎవడకు కావాలి. భూతాశ్చార్ధాహ విపద్యంతే దేశకాల విరోధితాహ విక్లవం దూతమాసాధ్యాతమ సూర్యోదయే యథా అర్ధాలద్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః. సూర్యోదయం అవగానే చీకట్లు ఎగిరిపోయినట్టు తను చాలా గొప్పవాడిననుకుని అతిశయంతో ప్రవర్తించినటువంటి దూత వలన ప్రభు కార్యం భగ్నమైపోయిన తర్వాత అటువంటి వాడు ఎంత పండితుడైతే ఎవడికి కావాలి, ఎంత సమర్థతున్నవాడైతే ఎవడికి కావాలి. అలా కాకుండా ఉండాలంటే నేను ఒదిగి ఒదిగి జాగ్రత్తగా ఆలోచించి కార్యాన్ని సాధించాలి.

పంచవలసి ఉంటుంది అనుకుని సూర్యేచాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్ర సన్ బభూవా అద్భుత దర్శన. ఇప్పుడు సూర్యేచాస్తంగతే రాత్రం ప్రదోషవేళ అని గుర్తు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి కాబట్టి పండువెన్నెల పౌర్ణమికి ముందు కదండి, అందుకని మనం పౌర్ణమికి వచ్చాం. సుందరకాండ ఇంచుమించుగా మన ప్రమేయం లేకుండా అలాగే ప్రారంభమైంది, త్రయోదశి చతుర్దశి తిథుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ వెన్నెలలో నేను సీతమ్మను అన్వేషిస్తానని ప్రదోష వేళలో హనుమ బయలుదేరారు. బయలుదేరినప్పుడు దేహం సంక్షిప్యమారుతి, తన శరీరాన్ని బాగా చిన్నది చేసేసుకున్నారు. ఎంత చిన్నది చేసుకున్నారు? వృషదంశకమాత్రస్సన్ పిల్లి పిల్లంతా చేసుకున్నారు. అద్భుత దర్శన, అద్భుతమైన దర్శన శక్తితో వెళుతున్నారు. పిల్లికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, పిల్లి నడక తెలియదు. లోకంలో నడక తెలియని ప్రాణి పిల్లి ఒకటే. నడక తెలియదు అంటే దానికి నడవడం తెలియదని కాదు, అది నడుస్తోందని మనకి తెలియదు. ఎందుకో తెలుసా అండి? దాని పాదముల యందు మాంసపు ముద్దలు ఉంటాయి. అందుకే వీడిది పిల్లి నడకరా, ఎటు నుంచి వచ్చాడంటారు. చప్పుడు అవదు, పిల్లి వస్తూ ఉంటే అస్సలు చప్పుడు అవదు. గమనం ఉంటుంది, కదలిక ఉంటుంది, నడుస్తుంది, కానీ నడుస్తోందని తెలియబడదు. అన్ని ప్రాణులకి కనపడనప్పుడు దానికి బాగా కనపడుతుంది. ఈ రెండు లక్షణాలు ఉన్నది పిల్లి. అందుకని మహర్షి అద్భుత దర్శన అంటారు. ఇప్పుడు ఆయన నడుస్తున్నారు. ఎటు నడుస్తున్నారు? మీకు కనపడే నడక కాదది, ఆంతరంలో. బాహ్యంలో ఆయన లంకలోకి వెడుతున్నారు, ఆంతరంలో తనలోకి తాను వెడుతున్నాడు యోగిగా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోపలికి వెళితే దొరుకుతుంది సీతమ్మ ఆత్మ. కాబట్టి ఇప్పుడు అంతర్ముఖత్వం, ఈ పైవన్నీ మూసేశారు, కళ్ళు మూసేసుకుంటున్నారు, పద్మాసనం వేసి కూర్చుని యోగి పొంగవుడయ్యి అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై లోపలికి వెడుతున్నారు. మనిషి అంతర్ముఖుడై లోపలికి ప్రయాణం చేసి ఆత్మవస్తువుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కదలిన కదలికలు పైకి తెలియవు. ఆ కదలికని ఆ చప్పుడు మీకు తెలియదు. ఎటు వెడుతున్నాడు అంటే మీరేం చెప్పలేరు. అంతర్ముఖత్వం పొందినటువంటి వ్యక్తి యొక్క గమనం మీకు తెలియదు. ఇది పిల్లి పిల్ల యొక్క నడక. అందుకని పిల్లి పిల్ల అంత అవడం. లోపలికి వెళ్ళి చూడబడేటటువంటి వస్తువు వేరు, వీటితో పై ఒక్కటే చూస్తాం. ఈ పైన చూసే కళ్ళు అందరికీ ఉన్నాయి, లోపల చూసే కన్ను పొందినటువంటి వాడెవడో వాడు అదృష్టవంతుడు. వాడు జ్ఞాననేత్రమును పొందినవాడు. కాబట్టి అందుకు కదండి ఉపనయనము. కాబట్టి ఇప్పుడు జ్ఞాననేత్రమును పొందినటువంటి వాడు అద్భుతమును దర్శించినవాడు. ఆత్మకి అద్భుతమని పేరు. యోగి లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఆంతరముగా ప్రతిపాదన, బాహ్యమునందు లంకలోకి వెడుతున్నటువంటి హనుమ. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ లంకాపట్టణాన్ని చూశారు. ప్రదోషకాలే హనుమన్ తూర్ణముత్పుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథాన్. ఆ ప్రదోషకాలంలో వేగంగా వెళ్ళి చూసినటువంటి హనుమకి బాగుగా విభజింపబడి చక్కటి మార్గములతో కూడినటువంటి లంకాపట్టణం కనపడింది. ప్రసాదమాలావితతాం స్తంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలైః గంధర్వనగరోపమాం. గంధర్వనగరమా, మాయచేత సృష్టింపబడినదా అన్నట్టుంది. ఎందుకంటే బాహ్యంలో అసలు అలా కడతారని మీరు ఊహించడం కుదరదు. ఇప్పుడు అలా అనగానే మీ దృష్టి ఏమవుతుంది? ఆగిపోతుంది, అవునా కదా? అసలు బాహ్యంలో అలాంటి వస్తువు ఉండదు, అటువంటి వస్తువు మీకు కనపడింది అనుకోండి, మీరు అలా ఉండిపోతారా ఉండిపోరా? అలా ఉండిపోయిన క్షణంలో మీ మనసు కూడా మీ కన్నుల ద్వారా వస్తువు మీద కడి నిలబడిపోయింది. నిలబడిపోగానే మీరు దేనికోసం బయలుదేరారో అది మీరు మర్చిపోయారు. బాహ్యంలో వస్తువు అలా ఉందని చెప్పి దాన్ని చూడకుండా తను అనుకున్న వస్తువు కోసం తాను వెళ్ళిపోతే ఆయన ప్రాజ్ఞుడు కదా. వస్తువు చాలా గొప్పది, దాన్ని చూస్తూ ఆయన ఉండరు, ఆయన సీతమ్మ కోసం వెళ్ళిపోతారు. ఇది ఆయన వైభవం, ఆయన అంత సౌందర్యం చెప్పడం. ఆయన దేని చేత సుందరుడో చెప్పడం సుందరకాండ. బాహ్య సౌందర్యము అంత సౌందర్యమునకు ప్రతిబంధకంగా నిలబడలేకపోయింది. ఇది చెప్పగలిగిన విషయం. ఇంత ప్రజ్ఞతో ఈ సౌందర్యమునందొచ్చేటటువంటి ఘర్షణలలో నిలబడగలిగిన ప్రజ్ఞని చూపించిన సౌందర్యావిష్కరణ చేసిన కాండ సుందరకాండ. ఇది మీరు అనుభవించవలసినటువంటి విషయం. అవి ఎలా ఉన్నాయి? పైగా ప్రసాదమాలావితతాం, ఒక్కటి కాదు, ఓ పెద్ద హర్మ్యం. పక్కన పాడుపడిపోయిన ఇల్లు ఉన్నాయనుకోండి, ఏదో రెండు లడ్లు ఓ ఉప్పు కణిక ఉన్నట్టు ఉంటుంది. రెండు లడ్లు తినేసి ఇంకోటి తినడానికి ఓ ఉప్పు కణిక నోట్లో వేసుకున్నాడు.

అలా కాదు. ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై శాతకుంభమయై దివ్యై గంధర్వ నగరోపమాం. ప్రసాదమాలావితతాం, ఆ ప్రసాదములన్నీ కూడా అంతఃపురములు భవనములన్నీ కూడా పెద్ద వరుసలు కింద ఉన్నాయి, మాలల కింద. అన్ని శాతకుంభమయీ దివ్యై, అన్ని బంగారంతో నిర్మించారు. ఇప్పుడు చంద్రకిరణములు పడుతున్నాయి వాటి మీద, ఎలా ఉంటుంది అసలు ఆ సొబగు? ఒక పచ్చటి తేజస్సు వస్తుంటుంది. ఇటువంటి ఉద్యానవనాలు, పక్షులు, జంతువులు, మహర్షి అన్నారు జాలయీ, కిటికీ కూడా నువ్వు ఎప్పుడు అటువంటివి చూడలేదన్నాడు. కిటికీయే మనం చూడందైతే ప్రసాదమాలావితతాం చూసి కూడా అలా చూస్తూ ఉండిపోకుండా సీతమ్మని చూడాలని కదలగలిగితే ఆయన ఎంత సమర్థుడై ఉండుండాలి, ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అయి ఉండాలి, అది చెప్పడానికి వాక్కులు సరిపోతాయా? చాలవు. అది ఆయన ప్రజ్ఞ. అందుకే హనుమద్వైభవాన్ని ఆవిష్కరించింది, ఒక సాధకుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది సుందరకాండ. గంధర్వనగరోపమాం సప్త భౌమాస్తభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైహి స్ఫటిక సంకీర్ణైహి కార్తస్వర విభూషితైహి. ఏడంతస్తుల మేడలు, ఎనిమిదంతస్తుల మేడలు, ఈ మేడలన్నీ బంగారముతో కట్టబడి అక్కడ ఉండేటటువంటి భూమి, ఆ నేల కేవలముగా ఏదో సిమెంటుతోటో ఇసుకతోటో మట్టితోటో చేసింది కాదుట, స్ఫటిక మణులు తీసుకొచ్చి స్ఫటిక మణులతో నేల చేశారట. అసలు శుద్ధ స్ఫటికానికి ఉండేటటువంటి శక్తి శ్రీకాళహస్తిలో శుద్ధ స్ఫటికలింగమును, రామేశ్వర క్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున శుద్ధ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి పెడతారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, బాగా చీకట్లో వెళ్ళాలి. సూర్యోదయం అయితే ఇంకా పూజ చేస్తారు, అది అది ఒక్క చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. ఇంత పెద్ద స్ఫటికలింగం ఉంటుంది, శుద్ధ స్ఫటికం. అది స్ఫటికం గురించి తెలుసున్న వాళ్ళు పట్టుకుంటారని ఒక ప్రయోగం చేస్తారు, అది శుద్ధ స్ఫటికలింగము అని మీరు అనుభవించాలి అని. ఆ శివలింగాన్ని అక్కడ పెట్టి ఏం చేస్తారంటే ఒక ఎర్రటి పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వు ఆ లింగం వెనక పెడతారు. అది మీరు చూడాలప్పుడు, ఆ స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూడగలిగిన ప్రజ్ఞ ఉంటేనే అనుభవిస్తారు, లేకపోతే మీకు తెలియదు అది ఏం చేస్తున్నారో. ఎర్ర పువ్వు ఇలా పెడతారు వెనక, పెడితే మొత్తం శివలింగం ఎరిపోయిపోతుంది, పువ్వు తీసేస్తారు. ఒక పచ్చటి పువ్వు పెడతారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది, మళ్ళీ తీసేస్తారు. ఓ ఆకుపచ్చటి పువ్వు నీలం పువ్వు ఇలా చూపిస్తారు, మొత్తం శివలింగం నీలం అయిపోతుంది. శుద్ధ స్ఫటికానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఏ రంగుతో కూడిన చిన్న పదార్థం దాని మీద ఇలా పెడితే ఆ రంగులో అది కనపడుతుంది. అందుకే స్ఫటికలింగారాధనం జ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. అసలు బ్రహ్మము స్ఫటికంలా ఉంటుంది, అందులో ఏముండదు, శుద్ధ సత్వం తెల్లగా ఉంటుంది. అందుకే పరమశివుడు తెలుపు, మీరు ఏది తీసుకొచ్చి నామరూపాలుగా పెడితే దానిగా ఆయన కనపడుతుంటాడు, కానీ ఆయన తనంత తానుగా శుద్ధ స్ఫటికం. ఒక్క స్ఫటికానికి అంత శక్తి ఉంటే ఇటువంటి శుద్ధ స్ఫటిక మణులు వాడు ఎలాగ మహానుభావుడు, ఆ విశ్వకర్మ ఎలా నిర్మించాడో ఆ శుద్ధ స్ఫటిక మణులతో నేల తయారు చేశారు అక్కడ. ఇప్పుడు ఎర్రటి పాదం ఉన్నటువంటి ఒక స్త్రీ కడప మించి ఇలా తల అడుగెత్తి వేస్తోంది అనుకోండి, నేలంతా ఎర్రగా ఉంటుంది. కాళ్ళకి పసుపు రాసుకున్నటువంటి స్త్రీ పాదం ఇలా ఎత్తింది అనుకోండి, ఆ పసుపు రంగంతా పడుతుంది. పైనంతా బంగారం, నేలంతా స్ఫటికం, మణులేమో అన్ని స్తంభాలకి పొదిగారు బయట స్తంభాలకి. ఇప్పుడు చంద్రకాంతులు పడుతున్నాయి, ఇంద్రధనస్సు లేచినట్టు కాంతులు లేస్తుంటాయి. స్ఫటికంతో నేల ఉంది. ఇది శ్లోకం కాదు, మీరు అనుభవించండి ఒకసారి. అలా నేను ఎన్ని శ్లోకాలకి చెప్తాను? నేను అన్ని శ్లోకాలకి చెప్పడం ఒక్కనాటికి సాధ్యం కాదు, నేను కొన్ని అందించగలనంతే. అది నేను అనుభవించినటువంటి చాలా తక్కువ స్థాయిలో. కాబట్టి ఇప్పుడు అసలు మీరు ఒక్క భవనం వంకి ఇలా చూశారనుకోండి అంతే, అబ్బా ఆ కిటికీ చూడు, ఆ నేల చూడు, ఆ పై ప్రాకారం చూడు, ఆ మణులు చూడు, ఆ స్తంభం చూడు, ఆ అరుగు చూడు అని ఉండిపోతారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై శతకుంభమై దివ్యై గంధర్వ నగరోపమాం అని దాటి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, సీతమ్మ కాదుగా నాకు వద్దన్నారు. నయ్యితి నయ్యితి నయ్యితి, ఇది సాధకుడి లక్షణం. పైకి లంకా వైభవం, పక్కన హనుమద్వైభవం, రెండు వైభవాల్ని ఏకకాలంలో నడుపుతున్నారు మహర్షి. ఈ ఇద్దరికీ మధ్యలో అద్భుతం సీతమ్మ వైభవం.
కనపడక రామనామ వైభవం.

రామకథా వైభవం. ఇన్ని వైభవాలు కలిపి వండిన కూర సుందరకాండ. అది ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచిరా శ్రీరామ నీ నామం, ఏమి రుచిరా, ఏమి రుచిరా అంటే రామాన్ని రాసుకున్న నాలుగు మీద పెట్టుకుంటే ఉంటుందండి అని అడగకూడదు. రుచి అంటే నాలుక తెలుసుకునేటటువంటి రుచి దీన్ని పోషిస్తుంది. ఆ కథ రామ కథ రామనామంలో ఉన్నటువంటి వైభవం అర్థమైతే దీనిలో ఉన్న ఆత్మ పోషింపబడుతుంది. ఆ రుచి నాకు అందింది రామా, ఇది శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. తప్ప రామనామం కాలికి కాగితం మీద రాసుకుంటే నాలుగు మీద వేసుకుంటే రుచిగా ఉంటుందని కాదు దాని అర్థం. కాబట్టి మహర్షి అంటారు, అచింత్యాముగ్ధుతాకారం దృష్ట్వాం లంకాం మహాకపి ఆసీద్ విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుక. ఆయన అంత గొప్ప లంకాపట్టణాన్ని చూసి విషాదం పొందారట. సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంతోషం పొందారట. ఏమిటండి అది, తిరగేసినట్టు వెళ్ళలేదు శ్లోకం. అంత గొప్ప లంకని చూసి సంతోషాన్ని పొందాలి. అమ్మో ఇందులో ఎక్కడుందో బాబోయ్, ఇంత పెద్ద పట్టణంలోని దిగులు పొందాలి. ఇక్కడ సీతమ్మ ఎక్కడుందో వెతకాలి, సంతోషం పొందారు. ఈ లంక ఇంతలా ఉందేమిటి, దిగులు పొందారు. అంటే ఇది కుమారుల లంక బాహ్య సౌందర్యమే, కానీ లోపల ఉన్నవాడికి బుద్ధి లేదురా. బుద్ధి ఉండి ఉంటే నా రామచంద్రమూర్తికి కీర్తి గణించి ఇక్కడ నా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే ఎంత బాగుండేదో. మీరు ఒక మంచి ఇంటికి వెళ్ళారనుకోండి, కోటి రూపాయలు పెట్టి కట్టారండి, ఏమిటో తెలియదు, కాస్త శిరాజ్ అల్లేసి మడతెట్టేసి విప్పేస్తే ఏమిటి వస్తుంది దాని మీద బొమ్మ అంటే నేనేం చెప్పలేను, అది ఏదో బొమ్మ వస్తుంది. అలాంటి ఫోటోలన్నీ ఉన్నాయనుకోండి, ఏమిటండి అది అని మీరు అడిగారనుకోండి, నాకు తెలియదండి ఆ మోడర్న్ పెయింటింగ్, ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ మాట ఉంటే కూడా వదిలిపోతుంది. 35,000 అండి ఒక్కొక్కటినన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు అలా తల తిప్పి చూసి ఇవన్నీ కలిపి దగ్గర దగ్గరగా 25 లక్షలు, అరే రే రే

0: FM 90.4.
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం,

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుడు

0: ళ్ళు స్త్రీగ వంటి పారాణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలు ఏమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పలచబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

0: అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం, ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని బక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. మన సగటు ఆయుర్ధార్యం గణనీయంగా పెరుగుతుంది. మన జీవన పరిస్థితులు, వైద్య సదుపాయాలు మెరుగవుతున్న కొద్దీ ఆయు ప్రమాణము పెరుగుతుంది. ఒక రకంగా ఆధునిక వైద్య రంగం సాధించిన అద్భుత పురోగతి ఇది. అందుకే ఒకప్పుడు పదవీ విరమణ అంటే మలి వయసు కింద లెక్క, కానీ ఇప్పుడు పదవీ విరమణ అంటే జీవితంలో మరో దశకు ఆరంభం. అంతగా పురోగమనించాం మనం. అయితే మన ఆయుర్ధార్యంతో పాటే పెద్ద వయసులో వ్యాధుల బారిన పడి నానా రుగ్మతలతో తంటాలు పడే సమయం, వ్యాధుల వలలో ఇక్కట్లను అనుభవించే కాలం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు గుర్తించడం కలవరపెట్టే అంశం. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ విఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ కూడా ఇటీవల ప్రత్యేక వ్యసనాన్ని ప్రచురించింది. జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయి బాధల బందీలన్నీ వదిలించుకున్న తర్వాత మలి వయసు ఎంతో హాయిగా ఉల్లాసంగా గడిచిపోవాలి. మహారాజులా కాలు మీద కాలేసుకుని కూర్చుని జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయం ఇది. అంతేగాని వ్యాధులతో ఉస్సురంటూ రోజులు లెక్కేసుకుంటూ ఏళ్ళకి ఏళ్ళు భారంగా బండి లాగించాల్సిన స్థితి రావడం ఏమంత సంతోషదాయకం చెప్పండి. అందుకే నేటి వైద్య రంగం వృద్ధాప్యంలో పలకరించే రకరకాల రుగ్మతల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వృద్ధుల సంరక్షణతో పాటు అసలు పెద్ద వయసులో ముసురుకునే రకరకాల రుగ్మతలు, వాటిని నియంత్రించడం మీద దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించిన అవగాహన మనందరిలోనూ పెరగడం చాలా అవసరం. అందుకే ఈ వివరాలను స్థూలంగా మీ ముందుకు తెస్తుంది మా రేడియో విష్ణు 90.4. నేటి బాలలే రేపటి పౌరులు, అలాగే నేటి పౌరులే రేపటి పెద్దలు, వృద్ధులు. మనం విస్మరించడానికి వీల్లేని జీవిత సత్యం ఇది. వయసును ఆపలేం గాని వయసు

పాటు మొదలయ్యే రకరకాల వ్యాధుల నుంచి ఆ బాధల నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా వరకు మన చేతుల్లో ఉన్న వ్యవహారమే అండి. చాలామంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారు, కానీ నిజానికి యుక్త వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే మలి వయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా హాయిగా గడిచిపోతుంది. అందుకే యుక్త వయసులో చక్కటి జీవన సరళిని అలవర్చుకోమంటే ఒక రకంగా మలి వయసుకు మనం చేసే జీవిత బీమా అది. అలాగే మలి వయసుకు వచ్చేసరికి చాలా మంది ఈ వయసులో వ్యాధులు సహజమే అని అనుకుంటారు, కానీ అది సరికాదు. నేడు మనకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం సదుపాయాలతో ఏ వయసులోనైనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలి వయసులో తరచుగా పలకరించే సమస్యలేమిటో, వీటికి నేటి వైద్య రంగం అందించే వివరాలేమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక వయసుకి వచ్చేసరికి ఎంతో మందికి జీవితంలో నరకం చూపిస్తున్న పెద్ద సమస్య మోకాలు నొప్పులు. దీనికి ప్రధానంగా మోకాలులోని కీలు, ఎముకలు, వాటి మధ్య కదలికలు మృదుగా ఉండేలా చూస్తూ ఉండే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవడం ముఖ్య కారణం. 55 నుంచి 60 ఏళ్ల వయసు తర్వాత దాదాపు సగానికి సగం మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇది. తీవ్రమైన మోకాల నొప్పి వల్ల నడక నరకంగా తయారైపోతుంది. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మరింత బరువు పెరుగుతారు. బరువు పెరిగిన కొద్దీ మోకాల నొప్పులు మరింత సతాయిస్తాయి. ఇలా ఏదో విషవలయంగా తయారవుతుంది. అందుకని పెద్ద వయసులో సాధ్యమైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. బరువు తగ్గితే మోకాళ్ళు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతుందని ఫ్రెమింగ్హామ్ ఆస్టియో ఆర్థరైటిస్ అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. కొద్దిగా మోకాళ్ళ నొప్పులున్న కదలికలు అస్సలు మానేయకూడదు. రోజువారీ ఓ మోస్తారు నడక వ్యాయామాలు కొనసాగించాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు మంచి చికిత్సా విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏం చేయొచ్చు అన్నది వివరిస్తారు. యుక్త వయసు నుంచి చక్కటి వ్యాయామాలు చేస్తుండడం వల్ల చాలా వరకు ఈ సమస్య దరి చేరకుండా చూసుకోవచ్చు. ఎప్పుడో వారాంతరాల్లో ఒక్కసారిగా విపరీతంగా వ్యాయామం చేయడం కాకుండా రోజు విడవకుండా నిలకడిగా నడక వంటి వ్యాయామాలు చేయడం వల్ల మోకిలి చుట్టూ ఉండే కండరాలు బాగా బలపడతాయి. దానివల్ల భారం మొత్తం కీలే మోయాల్సిన పరిస్థితి ఉండదు. దానికి ఫలితంగా కీలు అరుగుదల కూడా తగ్గుతుంది. ఎక్కువగా కూర్చోకుండా ఉండటం, ఎత్తు మడమ చెప్పులు వేసుకోకుండా ఉండటం కూడా మోకాళ్ళకు మంచిదే. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. యవ్వనంలో తెలియకుండా తిరిగేస్తాం గాని ఒక వయసుకు వచ్చేసరికి ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45 నుంచి 50 ఏళ్ళు దాటిన వారిలో ఎముకలు ఎండు పుల్లల్లా పెలుసుగా బోలుగా తయారవ్వటం అన్నది చాలా ఎక్కువ. ఈ ముప్పు స్త్రీలలో మరీ ఎక్కువగా ఉందండి. దీనివల్ల చీటికి మాటికి పడిపోవడం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవడం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతుక్కవు కూడా. దీంతో మొత్తానికి కదలికలు తగ్గిపోవడం, తమ పని తాము చేసుకునే పరిస్థితి కూడా లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎముక సాంద్రత తగ్గడం వల్ల వెన్నుపూసలు విరిగిపోవడం కూడా వీరిలో ఎక్కువే. అసలు ఎముక బోలు సమస్య వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతూ ఉంటారు, కానీ ఇది నిజం కాదు. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అవసరమే లేదు. పొగ తాకుండా ఉండడం, కాల్షియం, దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. మన జీవక్రియలకు తగినంత కాల్షియం అవసరం. మన ఆహారంలో కాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చేసుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనమైపోతాయి. అలాగే కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా కాల్షియం బిడ్డకు వెళ్ళిపోతుంది. దీంతో స్త్రీలు ఆస్టియోపోరోసిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపలు వంటివి తీసుకోవాలి. ఈ తీసుకున్న కాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం అండి. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్ డి కూడా దక్కుతుంది. ఎముక బలానికి ఇదే ముఖ్యం. ఒక వయసు రాగానే అందరూ వైద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకొని ఆస్టియోపోరోసిస్ ఉంటే

తగు జాగ్రత్తలు చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలాగే బాత్రూంలో పడిపోకుండా నేల నునువుగా జారిపోయేలా లేకుండా చూసుకోవడం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు కోలకర సహాయం తీసుకోవడం, తల తిప్పుతూ ఉండటం, తూలు రావడం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులకు చూపించుకొని చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక మలి వయసు వారిని ప్రతినిత్యం ఇబ్బందికి గురి చేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, దానికి తోడు సరిగ్గా నమలలేక పీచు పదార్థాలు కూరగాయలు వంటివి బాగా తగ్గించేసి నమలాల్సిన అవసరం అంతగా లేని, తేలిగ్గా తినడానికి వీలైన శుద్ధి చేసిన పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింతగా మారుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటో మనకు కూడా అర్థమవుతుందండి. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచు లేని బాగా శుద్ధి చేసిన పదార్థాలను తగ్గించేయాలి. ముఖ్యంగా ప్రతిరోజు మల విసర్జన జరిగితేనే హాయిగా ఉంటుంది అన్న భావన నుంచి బయటపడడం చాలా అవసరం. మల విసర్జన రోజుకు 3 సార్లు నుంచి వారానికి 3 సార్ల వరకు సహజమే. కాబట్టి ప్రతిరోజు విసర్జన జరగాల్సిందే అన్న భావనతో ఆలోచనల్ని దాని చుట్టూనే తిప్పుకోవడం అనవసరం. మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే ఆహారపరమైన మార్పులతో పాటు అవసరాన్ని బట్టి సబ్జా గింజల పొట్టు వంటి సహజమైన నీటిలో కలుపుకొని తాగే పొడి వంటివి కూడా సిఫార్సు చేస్తారు. వీటితో తేలిగ్గానే బయటపడచ్చు. ఇక కారణాలు ఏవైనా, మలి వయసులో స్త్రీ పురుషులు ఇరువురిని కూడా మూత్రం ఆపుకోలేని సమస్య ఇబ్బంది పెట్టచ్చు. 50 నుంచి 55 ఏళ్ళు దాటిన స్త్రీలకు కటి కండరాలు బలహీనపడడం వల్ల మూత్రం లీక్ అవ్వడం, ఆపుకోలేకపోవడం, తరచుగా వెళ్లాల్సి వస్తుండడం వంటి బాధలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే పురుషుల్లో ఈ వయసుకు వచ్చేసరికి ప్రోస్టేట్ గంది ఉబ్బడం వల్ల మూత్రం ఆపుకోలేకపోవడం, ఎంత వెళ్ళినా ఇంకా పూర్తి విసర్జన కాని భావన కలగడం వంటి లక్షణాలు వేధిస్తూ ఉంటాయి. వీరు ఒక్కసారి వైద్యులకు చూపించుకొని సమస్య ఏమిటన్నది ఖచ్చితంగా నిర్ధారణ చేయించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో కొన్ని రకాల క్యాన్సర్లో కూడా ఇలాంటి లక్షణాలే కనబడచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయరాదు. మూత్రం ఆపుకోలేని సమస్యకు ఇప్పుడు స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా చాలా రకాల చికిత్సా మార్గాలు, పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి గురించి వైద్యులతో చర్చించడం ఉత్తమం. వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గడం సహజం. కాబట్టి 35 నుంచి 40 ఏళ్ళ నుంచి దృష్టి పరీక్షలు చేయించుకుని అవసరమైతే కళ్ళద్దాలు తీసుకోవడం మంచిది. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దలసరిగా తయారై శుక్లాలు రావడం కూడా సహజమేనండి. దీనికి ఇప్పుడు శుక్లాలు తొలగించి కంటిలోనే లెన్స్ ని అమర్చే సమర్థవంతమైన సర్జరీ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా వయసుతో పాటు కంటిలో నీటి కాసులు పెరగడం, దృష్టికి కీలకమైన మాక్యులా పొర క్షీణించడం, మధుమేహం ఉంటే దాని కారణంగా రెటీనా పొర మీద రక్తం కమ్మటం వంటి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. సమస్య ఏంటంటే ఈ సమస్యలు కొంత తీవ్రమైనవి. వీటి వల్ల దృష్టి దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి ముందస్తు సంకేతాలు కూడా ఏమీ ఉండవు. వీటిని ముందే గుర్తిస్తే ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా చూపు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా తరచూ కంటి పరీక్షలు, అది సంపూర్ణ నేత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ఉత్తమం. అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగ్గా వినపడవు. చాలా మంది వినికిడి తగ్గిందనుకున్న విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా వైద్యులకు చూపించుకోవడానికి ఇష్టపడరు. కానీ దానివల్ల నలుగురిలో కలవలేకపోవడం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవడం వంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు. కాబట్టి వినికిడి తగ్గుతుందనిపిస్తే వైద్యులకు చూపించుకొని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవడం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపచ్చన్నది మనం గుర్తించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పటికీ మన సమాజంలో చాలా మంది నమ్మే విషయం ఒక వయసు రాగానే అందరికీ దంతాలు ఊడిపోతాయని, నోరు పోసుకోవడం తథ్యమని. ఇది చాలా తప్పండి. చిన్న వయసు నుంచి చక్కటి నోటి ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ ఉన్నవారికి వృద్ధాప్యంలో పళ్ళు ఊడిపోవడం అన్నది

ఇది అస్సలు ఉండదు. నోటిని ఆరోగ్యంగా చూసుకోవడం వల్ల చక్కటి ఆహారం తీసుకోవడం, ఈ రెండు పాటిస్తే జీవితాంతం మన దంతాలు మనతోనే ఉంటాయని వైద్య రంగం ఎప్పటి నుంచో చెప్తుంది. రోజు రెండు పూట్ల బ్రషింగ్ చేసుకోవడం, చక్కగా నములుతూ ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోగానే నోటిని శుభ్రపరచుకోవడం, అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించుకొని దంతాల మీద గారు పేరుకుంటే దాన్ని తొలగించేందుకు స్కేలింగ్ చేయించుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు చిగుళ్ళ వాపు, చిగుల నుంచి రక్తం చిమురుస్తుండడం వంటి సమస్యలు తలెత్తిన వెంటనే దంత వైద్యులకు చూపించుకొని చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చిగుళ్ళ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దంతమూలం బలహీనపడి దంతాలు ఊడిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. దంతాలు ఊడితే ఆహారం తీసుకోవడం కష్టంగా తయారై పోషకాహారం తినలేని పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యమే దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ నోరు పొడిబారడం ఎక్కువవుతుంది. దీనివల్ల దంతాల మీద రంధ్రాలు పడటం, చిగుళ్ళ బాధలు వంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చిగుళ్ళ సమస్యలు, దంతాలు పుచ్చిపోవడం, జీవం ఉండడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులకి చూపించుకొని వాటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ దంతాలు ఊడినా ఇప్పుడు సమర్థమైన శాశ్వతమైన కృత్రిమ దంతాలు అమర్చే అవకాశం ఉంది. కాబట్టి వృద్ధాప్యంలో దంత సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదని గుర్తించాలి. సాధారణ ఆరోగ్యం బాగుండేందుకు కూడా ఇది ఒక కీలకమైన అంశం. ఇక మలి వయసుకు వచ్చేసరికి చాలా మందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతూ వస్తాయి. యుక్త వయసు నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా వీటిని సాధ్యమైనంత వరకు దరి చేరకుండా చూసుకోవచ్చు. అన్నిసార్లు వీటిని పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ చికిత్స కొనసాగిస్తూ వీటిని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలి వయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్లు వంటివి ఎక్కువ. ఊపిరితిత్తులు, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి ఇద్దరిలోనూ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడైనా గడ్డలు రావడం, వీడకుండా దగ్గు వేధించడం, మల విసర్జన అలవాట్లు మారిపోవడం, రక్తం కనబడడం, బరువు వెంటనే తగ్గిపోవడం, పుండ్లు మానకపోవడం వంటి లక్షణాలు ఏవైనా కనబడితే వాటిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. వైద్యుల దృష్టికి తప్పకుండా తీసుకువెళ్ళాలి. యుక్త వయసు నుంచి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి సహజ సిద్ధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వీటితో క్యాన్సర్లతో సహా చాలా రుగ్మతలు, వ్యాధులు తెరిచేరకుండా వృద్ధాప్యాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఇక పెద్దలు సరిగ్గా వినలేకపోతున్నా, సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోతున్నా, విషయాలను సరిగ్గా గ్రహించలేకపోతున్నా, ఇంట్లో వాళ్ళు చాలా మంది ఈ ముసలిదనంలో ఇంతేలే, చాదస్తం పెరిగింది, మతిమరపు వచ్చేసింది అని అనుకుని సరిపెట్టేసుకుంటారు. కానీ ఈ ధోరణి సరికాదండి. ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి తగ్గే మాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు కదా. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం లేకపోలేదు. వృద్ధాప్యంలో డిప్రెషన్ చాలా ఎక్కువ కూడా. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో వైద్యులకి చూపించుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా శరీరాన్ని, మెదడును చురుకుగా ఉంచుకోవడం చాలా అవసరం. నిత్యం వ్యాయామం చేయడం ఎంత అవసరమో మెదడుకు పదును పెట్టుతూ ఉండడం కూడా అంతే అవసరం. ఇందుకోసం ఎప్పుడు ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించడం, కొత్త పుస్తకాలు చదవడం, చదరంగం పదకేలి చిన్న చిన్న లెక్కలు చేయడం వంటి పనుల్లో తలమునకలు కావడం మంచిది. సామాజిక సంబంధాలు చురుకుగా ఉంచుకోవడం, తమ వయసు వారితో కలిసి గడపడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటము అవసరం. అలాగే ఒకేసారి చాలా పనులు చేసేయాలి అని తాపత్రయపడడం మాత్రం మంచిది కాదు. బిడ్డలు దూరంగా ఉండటం, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, ఇష్టమైన వారు మరణిస్తుండడం, శరీరం సరిగ్గా సహకరించవలేకపోవడం, అనుకోని ఒంటరితనం, ఇవన్నీ మానసికంగా ఒత్తిడిని పెంచేవే. కాబట్టి ఇటువంటి నిజ జీవన సందర్భాలను స్థైర్యంగా ఎదుర్కొనడం, అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. ఏకాగ్రత పెంచే యోగా వంటి వాటిని ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా ఆల్జీమర్స్ వంటి కొన్ని కొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరపే. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి వైద్యులతో చర్చించడం అవసరం.
ఓకే లిజనర్స్, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మేము ఉందంట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్.

0: మీ ఆర్జే పల్లవి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

ఏదైనను పెరుగుట విరుగుట కొరకే, పైకెగుయుట కింద పడుటకును, సంయోగము వియోగమునకు కారణమగును, జీవితము మరణముతో అంతమగును. లోకరీతి ఇట్టిదియే కదా.

కొయ్యలోనూ రాతియందు మట్టిలోనూ దేవుడు లేడు, భావమునందే దైవమున్నాడు. దానికి భావనయే కారణమే ఉన్నది.

ఉపాసకుల యొక్క సౌకర్యమునకే బ్రహ్మమునకు రూపకల్పన చేయబడింది. ఆత్మతత్వమును అన్వేషించుటే భక్తి అని చెప్పబడుతున్నది.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు

0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

జనులందరూ కోరికలు కలవారే. వారి కొరకై భోగార్థమై సగుణోపాసనము కల్పన చేయబడింది. నిష్కాములకు కూడా ఈ సగుణోపాసనము చిత్తశుద్ధి కొరకు అగుచున్నది. ఇది శాస్త్ర నిశ్చయము.

కొయ్యతో చేసిన ఏనుగు బొమ్మలో కొయ్యి ఉన్నను మనకు ఏనుగు రూపమే స్మృతియందు నిలుచుచూ ఉంటుంది. ఈ జగద్ విషయమును కూడా పరమాత్మ అట్లే ఉన్నాడు. ఈశ్వరుని యందు జగత్తు తిరోధానము నొందుటయు ఆ రీతిగానే

శిల, కొయ్య, లోహములు, మన్ను, పాత్ర రచన, ఇసుక, మనస్సు, మణిమయము, ఈ ఎనిమిదింటితోనూ ఇష్టదైవములను కల్పించుకొని అర్చించుట లోకమునకు పరివ్యాప్తమే ఉన్నది. దేవా మందిరములు స్థిరములు చలములు అని వివిధములు. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం వద్దలేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని యూజింగ్ ఇనఫ్ ఆఫ్టర్ ఎడ్జెక్టివ్ అనే పాఠం వింటారు.
1: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
2: గుడ్ మార్నింగ్ టీచర్.
1: చిల్డ్రన్, లిసన్ టు ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్స్.
2: ఓకే టీచర్.
1: The first conversation is between Ravi and Ramesh. Let's listen to the conversation.
3: Good morning, Ravi.
4: Good morning, Ramesh.
3: Have you a car, Ravi?
4: Yes, I have. I am rich enough to buy a car. Have you a motorbike, Ramesh?
3: No. I am going to buy one in next week.
4: Next week? Why?
3: Because I am also rich enough to buy a motorbike.
1: Children, the second conversation is between Mohan and Krishna. Listen to the conversation.
3: Good morning, Mohan.
4: Good morning, Krishna.
3: Have you voted in the last assembly election?
4: No, I am not old enough to vote.
3: When will you be old enough to vote?
4: I will be old enough to vote in the next election.
1: The third conversation is between a doctor and Suresh. Let's listen to the conversation.
3: How are you, Suresh?
4: I am not strong enough to eat nuts.
3: Try to eat more oranges.
4: How can oranges strengthen the teeth?
3: Oranges are rich enough in vitamin C. It will strengthen the gums.
4: Okay, I'll do, sir.
3: Good. Now I will give you a medicine to you. This will make your teeth strong enough to eat nuts.
4: Thank you, doctor.
1: Children, have you listened?
2: Yes, we have.
1: Nav, I'm going to tell you about these conversations. Pillalu, ee sambhashanala gurinchi meeru konni panulu chesi swayanga telusukuntaru. ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. రాము, కెన్ యూ లిఫ్ట్ ద చైర్?
5: Yes, I can.
1: రాము, యు ఆర్ స్ట్రాంగ్. యు హావ్ లిఫ్టెడ్ ది చైర్. రాము ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు లిఫ్ట్ ద చైర్. పాండు, కెన్ యూ లిఫ్ట్ ద టేబుల్?
6: Yes, I can.
7: It's okay, పాండు. యు ఆర్ నాట్ స్ట్రాంగ్. యు కెనాట్ లిఫ్ట్ ద టేబుల్.
1: Pandu is not strong enough to lift the table. Lakshmi, can you touch the top of the window?
8: Yes, I can.
1: Okay, it's all right, Lakshmi. Lakshmi is tall. She can touch the top of the window. Lakshmi is tall enough to touch the window. Chandu, does your small brother speak?
9: No, he doesn't. He is just 10 months old.
1: Okay. Chandu's brother is not old enough to speak. Pillalu, meeku taginanta samardhyam unte e pannaina cheyagalaru kadu?
2: Avunu teacher.
1: Taginanta

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు

0: లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: FM 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను వి విజయ. లిజనర్స్, మరి నిరంతరం కొత్త చరిత్రను ఆవిష్కరిస్తూ సాగిపోతున్న క్రమంలో అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు, డిజిటల్ ప్రపంచ సమాచార విప్లవానికి ఒక గొప్ప మైలురాయిగా నిలిచిన జూలై 17 తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు మరియు మానవాళిపై జరిగే ఘోరమైన నేరాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయాన్ని బలోపేతం చేయడం కోసం రోమ్ ఒప్పందం ఆమోదించబడిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ జూలై 17 తేదీని అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు.
2: ఈ జూలై 17 తేదీని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రపంచ ఈమోజీ దినోత్సవంగా కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. 2002లో యాపిల్ సంస్థ తన క్యాలెండర్ ఐకాన్ పై ఈ జూలై 17 తేదీని ప్రదర్శించిన నాటి నుంచి జెరేమీ బర్గ్ అనే లండన్ పరిశోధకుడి చొరవతో ప్రారంభమైన ఈ రోజు నేడు భాషాభేదం లేకుండా కేవలం చిన్న బొమ్మల ద్వారా మనుషుల భావోద్వేగాల్ని, సందేశాల్ని అత్యంత వేగంగా పంచుకునే ఆధునిక కమ్యూనికేషన్ శైలికి ఒక అంతర్జాతీయ నిదర్శనంగా ఈ రోజు నిలిచింది.
1: మరి జూలై 17 తేదీన ప్రపంచాన్ని మైమరిపించిన ఒక అద్భుతమైన వినోద సామ్రాజ్యం కూడా ప్రారంభమైంది. 1955 జూలై 17 తేదీన కాలిఫోర్నియాలోని అనాహైమ్లో ప్రపంచ ప్రసిద్ధ యానిమేటర్ వాల్ట్ డిస్నీ తన కళల ప్రాజెక్ట్ అయిన మొట్టమొదటి డిస్నీ ల్యాండ్ థీమ్ పార్క్ ను అధికారికంగా ప్రారంభించారు. మరి కార్టూన్ పాత్రలను సజీవంగా ఆవిష్కరిస్తూ పిల్లల్ని మరియు పెద్దల్ని ఒకేలా అలరించే ఈ వినోద ప్రపంచం నాటి నుండి నేటి వరకు ప్రపంచ పర్యాటక రంగంలోని అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది.
2: ఇక అలానే తెలుగు సినిమా దిగ్గజ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు జూలై 15 జన్మించారు. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దొంగరాముడు, తోటికోడళ్లు, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో అపురూపమైన సాంఘిక ప్రయోజనం కలిగిన క్లాసిక్ చిత్రాలను నిర్మించి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన శైలిని మరియు హుందాతనాన్ని నెలకొల్పిన నిర్మాత ఆయన. అక్కినేని

0: నాగేశ్వరరావు గారి కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన కుటుంబ కథా చిత్రాల వెనుక ఉన్న అసలైన సూత్రధారిగా తెలుగు చిత్రసీమ వికాసానికి ఎనలేని సేవలు అందించి రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న ధన్యజీవి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు.
1: ఇక అలానే మరి దక్షిణ భారత చలనచిత్ర రంగ విలక్షణ దర్శకుడు నటుడు భారతీ రాజా గారు కూడా జులై 17 జన్మించారు. ఆయన తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా పల్లెటూరి నేపథ్యాలు మరియు నగ్న సత్యాలను వెండి తెరపై అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించి సరికొత్త సినిమా మేకింగ్ కు నాంది పలికారు. మరి మన తెలుగులో సీతాకొక్కచిలుక వంటి అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించడమే కాకుండా తన సృజనాత్మక ప్రతిభగాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలను మరియు పద్మశ్రీ అవార్డును అందుకున్న అఖండ సినీ దిగ్గజం ఆయన.
0: అలాగే తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు కవి రంగనాథ్ గారు జూలై 15 జన్మించారు. ఆయన చందన శోభ, జమీందారు గారి అమ్మాయి వంటి చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించడమే కాకుండా ఆ తర్వాతి కాలంలో వైవిధ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పవర్ఫుల్ విలన్ పాత్రల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సాహిత్యంపై ఉన్న అపారమైన అభిరుచితో అద్భుతమైన కవితలు కథలు రాసి అక్షర రంగంలోనూ తనదైన విలక్షణమైన ముద్రను చాటుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
1: ఇక తెలంగాణ గడ్డపై జన్మించిన అఖండ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు మహమ్మద్ హబీబ్ గారు కూడా జులై 17 జన్మించారు. మరి ఆయన 1960 మరియు 70 దశకంలో భారత జాతీయ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1970 ఆసియా క్రీడల్లో భారతదేశానికి కాంస్య పథకం సాధించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన అసాధారణ ఫార్వర్డ్ ప్లేయర్. మైదానంలో తన మెరుపులాంటి వేగానికి పదునైన ఆటతీరుగాను సాక్షాత్తు ఫుట్బాల్ లెజెండ్ పీలే ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక అర్జున అవార్డును పొందిన ఘనమైన క్రీడా ధృవతార ఆయన.
0: ఇక అలానే పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు జూలై 17 భౌతికంగా దూరమయ్యారు. తెలుగు టాకీ తొలి నాళ్లలోనే భక్త ప్రహ్లాద చిత్రంలో నటించడమే కాకుండా పౌరాణిక మైలురాయి వంటి అద్భుతమైన చిత్రాలకు అపురూపమైన శాస్త్రీయ స్వరకల్పనలు అందించి చిత్రసీమకు బలమైన పునాది వేసిన సంగీత మేధావి ఆయన. హార్మోనియం విద్వాంసుడుగా, గాయకుడుగా శ్రోతల్ని అలరిస్తూనే తర్వాతి తరం సంగీత దర్శకులకు మార్గదర్శిగా నిలిచిన తొలితరం రాగ శిల్పి ఆయన.
1: ఇక అలానే 1971 జులై 17 తేదీన మోడక్ అనే పేరు గల ఒక ప్రసిద్ధ ఆడ ఏనుగు తన 78వ ఏట మరణించి మానవేతర పాలిచ్చే జంతువుల చరిత్రలోనే అత్యధిక కాలం జీవించిన ప్రాచీన జీవిగా రికార్డుకెక్కింది. అమెరికాలోని వివిధ ప్రదర్శనలలో, సర్కస్లలో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఈ ఏనుగు శాస్త్రవేత్త పరిశోధనలు జంతువుల ఆయుర్దాయం మరియు వాటి జీవన విధానంపై ఒక సరికొత్త వైజ్ఞానిక అవగాహనను కల్పించిన చారిత్రక మూల స్తంభంగా నిలిచింది.
0: అలాగే మన సనాతన వేద శాస్త్రాల పరిరక్షణకు ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన అఖండ వేద పండితుడు బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు జూలై 17 భౌతికంగా దూరమయ్యారు. ఆయన వేదాల్లోని గూఢార్థాల్ని, శాస్త్రీయ రహస్యాల్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా గ్రంథ రూపంలో అందించి దేశవ్యాప్తంగా ఎన్నో విద్వత్ సభలలో వేదసారాన్ని అనర్గళంగా ప్రచారం చేసిన అపర విద్యా వాచస్పతి. భారత ప్రభుత్వంచే రాష్ట్రపతి పురస్కారంతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలచే సత్కరింపబడి మన సంస్కృతి సాంప్రదాయాల రక్షణకు ధృవతరలా నిలిచిన మహోన్నత జ్ఞాని ఆయన.
1: ఇక బెంగాలీ చలనచిత్ర రంగానికి మరియు తొలితరం భారతీయ చలనచిత్ర రంగానికి మహారాణిగా వెలిగిన ప్రముఖ నటి గాయని కనన్ దేవి గారు కూడా జులై 17 భౌతికంగా దూరమయ్యారు. ఆమె మూకీ చిత్రాల కాలం నుండి టాకీ యుగం వరకు తన అద్భుతమైన అభినయంతో, సుమధుర గాత్రంతో భారతీయ వెండితెరపై ప్రథమ మహిళా సూపర్ స్టార్ గా చెరగని ముద్రను వేసుకున్నారు. కేవలం నటిగానే కాకుండా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి మహిళా సాధికారతను చాటడమే కాకుండా చిత్రసీమకు ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహిబ్ ఫాల్కే మరియు పద్మశ్రీ పురస్కారాలతో ఆమెను గౌరవించింది.
0: ఇక మన తెలుగు బాలల సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ బాలల కథా రచయిత పెండం జగదీశ్వర్ గారు కూడా జూలై 17 భౌతికంగా మనకి దూరమయ్యారు. ఆయన చిన్నారి బాలల మనస్తత్వానికి అనుగుణంగా ఎన్నో నీతి కథలను, సైన్స్ ఫిక్షన్ కథల్ని, ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యాసాలను సరళమైన శైలిలో అందించి బాల సాహిత్య లోకంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వివిధ పత్రికల ద్వారా వేలాది కథలను అందిస్తూ నేటి తరం పిల్లల్లో పఠనాభిలాషను మరియు నైతిక విలువలను పెంపొందించడానికి నిరంతరం తప్పించిన అక్షర శ్రామికుడు ఆయన. లిజనర్స్, ఇంతవరకు జూలై 17వ తేదీకి సంబంధించిన

0: చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, అదేవిధంగా ఎంతో మంది ప్రముఖుల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట విందామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KVUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈవేళ మన ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో అత్యంత కీలకమైన, మన అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక సామాజిక అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమంటావు?
3: తప్పకుండా.
2: అదే, ఈ సామాజిక అంశం ఏంటంటే పుకార్ల వ్యాప్తి. అంటే మార్క్ ట్వైన్ అనే ఒక గొప్ప రచయిత ఒక మాట అన్నారు, అదేంటంటే నిజం ఇంకా చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ప్రపంచాన్ని ఒక చుట్టు చుట్టేసి వస్తుంది అని. అది కరెక్టే కదా?
3: అవునవును.
2: ఇది ఎందుకంటే ఈవేళ మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు చూస్తుంటే నిజంగా ఆ మాట అక్షరాల నిజం అని అనిపిస్తోంది.
3: అవునన్నయ్య, 100% నిజం. మరి అసలు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఏదైనా ఒక మెసేజ్ రాగానే అది నిజమా కాదా, దాని వెనుక ఉన్న వాస్తవం ఏంటి అని కనీసం ఆలోచించే ఓపిక కూడా జనాలకి ఉండటం లేదు. ఏదో ఒక సంచలన వార్త కనిపించగానే అరే ఇది నేను అందరికంటే ముందే పంపాలి అని ఒక విచిత్రమైన ఆరాటంతో వెంటనే ఫార్వర్డ్ బటన్ నొక్కేస్తున్నారు. ఆ ఒక్క క్లిక్ వల్ల అవతలి వాళ్ళ జీవితాలు ఎంతలా నాశనమవుతాయో కూడా గమనించడం లేదు.
2: అవునమ్మా, ఫేక్ న్యూస్ అనే భూతం సమాజంలో ఎంతటి అలజడి సృష్టిస్తుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎవరో కావాలని సృష్టించిన ఒక చిన్న తప్పుడు పుకారు వల్ల అమాయకులు దాడులకు గురైన సందర్భాలు, సమాజంలో ప్రశాంతత దెబ్బతిన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోదు. కానీ ఈవేళ జనాల మనస్తత్వం ఎలా తయారైందంటే నిజమైన వార్తల కంటే ఇలాంటి రంగులు పూసిన అబద్ధాలనే చాలా వేగంగా నమ్ముతున్నారు, షేర్ చేస్తున్నారు కూడా.
3: నిజమన్నయ్య, మరొకొక్కసారి కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు చిట్కాలు లేదా పలానా చోట ఏదో జరిగిందని ఫేక్ మెసేజ్లు చూసినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి తప్పుడు వార్తల్ని, అబద్ధపు మెసేజ్ల్ని పుట్టించే వాళ్ళ వెనుక, వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఎలాంటిదో కూడా మనం లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ పుకార్లని సృష్టించే వాళ్ళల్లో మొదటి రకం ఎవరు అంటే సమాజంలో అలజడి సృష్టించి వికృత ఆనందం పొందాలనుకునే సైకోలు లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగా క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం థంబ్నెయిల్స్ మార్చే స్వార్థపరులు.
2: కరెక్ట్ అమ్మా, వాళ్ళు కేవలం డబ్బు కోసమో పాపులారిటీ కోసమో అబద్ధాల్ని అందంగా ప్యాక్ చేసి వదులుతారు సరే, కానీ వాటిని నమ్మి గ్రూపుల్లో షేర్ చేసే మన సామాన్య జనం ఆలోచన, వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? ఇక్కడ విచిత్రమైన మనస్తత్వం కూడా దాగుంది. చాలా మంది ఈ మెసేజ్లు ఎందుకు పంపుతారంటే నేను సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉన్నాను, అందరికంటే ముందే ఈ ప్రమాదాన్ని నా వాళ్ళకి చెప్పు కాపాడుకోవాలి అనే ఒక తప్పుడు భ్రమలో ఉంటారు. అంటే వాళ్ళు పంపేది అబద్ధమే అయినా వాళ్ళ లోపల ఉన్న ఆలోచన మాత్రం నేను ఒక మంచి పని చేస్తున్నాను అనే ఒక అమాయకత్వమే.
3: అవునన్నయ్య, మరి ఆ అమాయకత్వాన్ని, భయాన్ని ఈ పుకార్ల రాయుళ్ళు పెట్టుబడిగా పెట్టుకుంటారు. మరి ఉదాహరణకి మెసేజ్ని 10 మందికి పంపకపోతే మీ కీడు జరుగుతుంది అను లేదా పలానా పండు తింటే క్యాన్సర్ తగ్గుతుంది అను రాస్తారు. మరి వినేవాళ్ళకి అందులో సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ పోనీలే పంపితే పోయేదేముంది, ఒకవేళ నిజమైతే మన వాళ్ళు బతుకుతారు కదా అని ఒక భయం, విస్తృత ఆరాటం, దాంతో షేర్ బటన్ నొక్కేస్తారు. అంటే ఇక్కడ అబద్ధాన్ని ప్రయాణం చేయిస్తోంది వాళ్ళలోని భయమే తప్ప ఆలోచన కాదు.
2: కరెక్ట్ అమ్మా. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి సమాజంలో పెద్దగా గుర్తింపు ఉండదు, కానీ ఏదైనా ఒక సంచలనమైన, ఎవరికీ తెలియని రహస్య వార్తను గ్రూపులో పెట్టగానే అందరూ అవునా

0: నిజమా అని రిప్లై ఇస్తుంటే వాళ్లకు తెలియకుండానే ఒక రకమైన ఈగో తృప్తి చెందుతుంది. అంటే నేను అందరికంటే అప్డేటెడ్గా ఉన్నాను అని నిరూపించుకోవాలనే తాపత్రయం అన్నమాట. ఒక అబద్ధాన్ని ఫార్వర్డ్ చేసి నేనే ముందు చెప్పాను అని గర్వపడడం కంటే ఆ అబద్ధాన్ని మన దగ్గరే ఆపేసి సమాజాన్ని కాపాడే నిశ్శబ్ద హీరోలుగా మారడం ఎంతో ముఖ్యం.
1: అసలు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ 2-3 ఏళ్లలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారాలు ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగడం. మరి దాంతోపాటు ఇంటర్నెట్ డేటా చాలా చౌకగా దొరకడమే. మరి వేల చేతిలో 5,000 స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ ప్రపంచాన్ని శాసించే శక్తి అనేది వచ్చేసింది. మరి పూర్వం ఒక వార్త 4 చేరాలంటే పేపర్ వేయడము, టీవీలో రావడమో జరగాలి. అక్కడ ఎడిటర్లుంటారు, నిజానిజాలు తనిఖీ చేస్తారు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఏ అడ్డు అదుపు లేదు. క్షణాల్లో ఒక అబద్ధాన్ని లక్షల మందికి చేరవేసే ఫార్వర్డ్ సౌకర్యం ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తికి ఒక పెద్ద హైవేలా మారిపోయింది.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. టెక్నాలజీతో పాటు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ లాంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చాక ఎవరో మాట్లాడిన మాటల్ని ఇంకెవరికో తగిలించడం, నిజమైన ముఖాల్ని మార్చేసి అచ్చు నిజంలాంటి అబద్ధపు వీడియోలు సృష్టించడం చాలా ఈజీ అయిపోయిందనుకో, చదువుకున్న వాళ్ళు కూడా ఏది నిజమో ఏది గ్రాఫిక్సో కనిపెట్టలేనంత మోసపూరితంగా ఇవి ఉంటున్నాయి. మరి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ ఫేక్ న్యూస్ ని అడ్డుకోవడానికి ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటో,
1: మరి ఇక్కడే ప్రజలు ఒక ముఖ్యమైన సూత్రాన్ని అలవర్చుకోవాలి. అదే ఆగు, ఆలోచించు, ఆపై నమ్ము. ఏదైనా ఒక సంచలనమైన మెసేజ్ లేదా వీడియో వాట్సాప్ లోకి రాగానే మనసులో వచ్చే ఆవేశాన్ని కాస్తంత పక్కన పెట్టి 1 నిమిషం ఆగాలి. గూగుల్లోనూ లేదా నమ్మకమైన ప్రధాన వార్తా సంస్థల వెబ్సైట్ లోనూ ఆ వార్త నిజంగానే వచ్చిందా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి ప్రభుత్వాలు లేదా పోలీస్ శాఖ అధికారికంగా ఏమైనా ప్రకటనలు చేశాయా అని చూడాలి. అంతే తప్ప వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ మెసేజ్లను బ్లైండ్ గా నమ్మేయకూడదు.
0: అవునమ్మా, కరెక్ట్ గా చెప్పు. అలాగే ప్రతి ఒక్కరిలో ఇంకొక సామాజిక చైతన్యం కూడా రావాలి. మన గ్రూపుల్లో ఎవరైనా ఇలాంటి ఫేక్ మెసేజ్లు పెట్టినప్పుడు ఫోన్లే మనకెందుకు అని ఊరుకోకుండా ఇది తప్పుడు వార్త, దీన్ని డిలీట్ చేయండి అని ధైర్యంగా చెప్పే బాధ్యతని మనం తీసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసే వెబ్సైట్లు లేదా సోషల్ మీడియా ఐడీల గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవగాహన కూడా పెరగాలి.
1: మన చేతిలో ఉన్న ఫోన్ మనల్ని బుర్రీ కొట్టించే బొమ్మ కాకూడదు, సమాజాన్ని కాపాడే ఆయుధం అవ్వాలి. అబద్ధపు ప్రచారాల చీకటిని నిజాల వెలుగుతో మన విచక్షణ జ్ఞానంతోనే అట్టుకోగలం. ఈ ఫేక్ న్యూస్ రాయుడు సాదా సీదాగా అబద్ధాలు చెబితే జనాలు నమ్మరని మనకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదం ఫోటోను లేదా ఏ ఆఫ్రికా దేశంలోనూ ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్న పిల్లాడి పాత ఫోటోను తీసుకుంటారు. దాని కింద మన పక్క ఊర్లోని ఈవేళ జరిగిన ఘోరం గురించి, ఈ పాప ఆపరేషన్ కోసం ఫార్వర్డ్ చేయండి అని విపరీతమైన భావోద్వేగాన్ని జోడించి పోస్ట్ చేస్తుంటారు. మరి ఆ ఫోటో చూడగానే మన మనసు కరిగిపోతుంది, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ గుండె బరువెక్కే భావోద్వేగంలో పడి అది నిజమా అబద్ధమా అని ఆలోచించే విచక్షణను కూడా జనాలు పూర్తిగా కోల్పోతారు.
0: కరెక్ట్ అమ్మా. ఆ ఫోటోలు ఎంత నమ్మకం కలిగిస్తాయంటే కొన్నిసార్లు మనకి బాగా తెలిసిన పెద్ద పెద్ద ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మోసపోయి వాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక సైనికుడు మంచులో గడ్డకట్టుకుపోయి ఉన్న ఫోటో పెట్టి మన దేశ సరిహద్దుల్లో ఇప్పుడు ఒక జవాన్ వీరమరణం అని పెడతారు. దేశభక్తితో మన రక్తం మరిగిపోతుంది, వెంటనే షేర్ చేస్తాం. తీరా చూస్తే అది ఏదో హాలీవుడ్ సినిమా షూటింగ్ ఫోటోనో లేదంటే వేరే దేశపు పాత ఫోటోనో అయి ఉంటుంది. జనాలు తమలో ఉన్న జాలి, కరుణ, దేశభక్తి లాంటి పవిత్రమైన భావోద్వేగాలను ఈ అబద్ధాల కోసం వాడుకుంటున్నారనే నిజం తెలిసినప్పుడు చాలా అసహ్యం వేస్తుంది కదా.
1: అవునయ్య, 100% నిజం. వీళ్ళు మన సెంటిమెంట్ తోనే పెట్టుబడిగా పెడతారు. ముఖ్యంగా చిన్న పిల్లల కిడ్నాప్ ముఠాలు వచ్చాయంటూ పాత సినిమాల్లోని సీన్లను లేదా వేరే రాష్ట్రాల్లోని వీడియోలను కట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో భయానకమైన మ్యూజిక్ పెట్టి వదులుతారు. మరి అది చూడగాని కన్న తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. భయంతో చేతులు వణుకుతుండగాని గ్రూపులన్నింటికి షేర్ చేస్తారు. దీనివల్ల సమాజంలో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే ఆ దుర్మార్గుల యొక్క లక్ష్యం. మరి ఇలాంటి ఎమోషనల్ ఫేక్ న్యూస్ ని కనిపెట్టడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏదైనా ఫోటో లేదా వీడియో మిమ్మల్ని విపరీతంగా ఏడిపించినా, విపరీతమైన కోపానికి గురి చేసినా వెంటనే షేర్ చేయకండి. గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. ఆ ఫోటోని అక్కడ అప్లోడ్ చేస్తే అది అసలు ఏ సంవత్సరంలోది, ఏ ఎక్కడిది అనే జాతకం అంతా కూడా బయటపడిపోతుంది.
0: అవునమ్మా, మన భావోద్వేగాలు చాలా విలువైనవి.

0: వాటిని ఇలాంటి ఫేక్ ప్రచారాల కోసం వృధా కానివ్వకూడదు. అసలు ఈ పుకార్ల ప్రవాహానికి పరాకాష్ట మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయం ఆ కరోనా కాలం. ప్రపంచం అంతా ఒక కంటికి కనిపించని వైరస్తో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని భయపడుతూ ఉంటే, సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ ప్రవాహం అంతా ఇంత కాదనుకో. ఆ రోజుల్లో నిజమైన వైరస్ కంటే ఈ అబద్ధాల వైరస్ జనాల్ని ఎక్కువగా మానసిక ఒత్తిడికి భయానికి గురిచేసింది. నిమ్మకాయ రసం ముక్కులో వేసుకుంటే కరోనా పోతుందనో, పలానా టైమింగ్కి గిన్నెలు కొడితే వైరస్ చచ్చిపోతుందనో శాస్త్రీయత లేని అబద్ధాలని ఎంతలా ప్రచారం చేశారో కదా. ఆ రోజుల్లో పొద్దున్నే లేచింది మొదలు వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు, వింత వింత చిట్కాలు, భయపట్టే మెసేజ్లతో నిండిపోయేది. పలానా హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవు, శవాలు కుప్పలున్నాయి అంటూ పాత ఇటలీ దేశపు ఫోటోల్ని మన ఊరి ఫోటోలుగా మార్చి పెట్టేసేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు కూడా భయంతో ఆ కషాయాలు, ఈ ట్యాబ్లెట్లు విచ్చలవిడిగా వాడేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆ కష్టకాలంలో జాలి కరుణ చూపించాల్సింది పోయి ఇలాంటి ఫేక్ న్యూస్తో జనాల భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన ఆ మానసిక స్థితిని అసలు ఏమనాలి చెప్పు.
1: మరి అదే దారుణం. ఇక WHO కూడా ఆ సమయంలో దీన్ని ఇన్ఫోడెమిక్ అని పిలిచింది, అంటే సమాచార కాలుష్యం అన్నమాట. ఒకవైపు ఆక్సిజన్ అందక జనాలు విలవిల్లాడుతుంటే ఇంకోవైపు అంబులెన్స్ నెంబర్లు అంటూ తప్పుడు ఫోన్ నెంబర్లను ఫార్వర్డ్ చేశారు. మరి అత్యవసర సమయంలో ఆ నంబర్లకు ఫోన్ చేస్తే కలవడం లేదు అని ఆవేదనతో ప్రాణాలు వదిలేసిన కుటుంబాలు ఉన్నాయి. విపత్కర పరిస్థితుల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని కేవలం ప్రభుత్వం లేదా అధికారిక డాక్టర్లు చెబితేనే నమ్మాలి తప్ప సోషల్ మీడియా పోస్టుల్ని అస్సలు నమ్మకూడదని కరోనా మనకు నేర్పిన అతిపెద్ద పాఠం.
0: ఆ అనుభవం చూసాకైనా మన సమాజం మారాలి. కీడెంచాక మేలెంచమన్నారు పెద్దలు, కానీ సోషల్ మీడియాలో కీడే ముందు ప్రయాణిస్తోంది. ఇప్పటికైనా నాటి కరోనా కష్టాలని, ఆనాటి తప్పుడు ప్రచారాల వల్ల పడ్డ ఇబ్బందుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇకపై ఎలాంటి మెసేజ్ వచ్చినా గుడ్డిగా నమ్మకుండా బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలి.
1: కరోనా సమయం వకెత్తేతే మరెక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా వరదలు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఫేక్ న్యూస్ ప్రచారం మరి దారుణంగా అసహ్యంగా మారుతుంది. ఎక్కడో ఏదో చిన్న ప్రమాదం జరిగితే దాన్ని అతిగా చూపిస్తూ వందల మంది చనిపోయారను లేదా పలానా చోట ఆనకట్ట తెగిపోయి ఊర్లు మునిగిపోతున్నాయను తప్పుడు ఆడియో క్లిప్లు, పాత వీడియోలను షేర్ చేస్తారు. ఆ సమయంలో బాధితుల కుటుంబాల ఆవేదనలు గాని, చుట్టుప్రక్కల ప్రజల భయాందోళనలు గాని ఈ పుకార్ల రాయుళ్లు అస్సలు పట్టించుకోరు.
0: నిజమమ్మా, ఆయా సమయాల్లో సహాయక చర్యలు అందించడం కంటే ఈ అబద్ధపు ప్రచారాలను ఖండించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి సగం సమయం సరిపోతుంది. వరదలు వచ్చినప్పుడు పలానా రూట్లో బ్రిడ్జి కొట్టుకుపోయింది అంటూ వెళ్లకండి అని, ఎవరో పెట్టిన తప్పుడు పోస్టు వల్ల నిజంగా సురక్షితంగా ఉన్న దారిని కూడా వదిలేసి ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక అడవుల్లోనూ కొండల్లోనూ చిక్కుకుపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల శవాల ఫోటోలను, రక్తసిక్తమైన దృశ్యాలను బ్లర్ చేయకుండా పెట్టి వారి బంధువుల గుండెల్ని మరింతగా గాయపరుస్తూ ఉంటారు. లిజనర్స్, ఈ ఫేక్ ప్రచారం గురించిన విశేషాలు మరిన్ని తెలుసుకుపోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425588.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
6: మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి లేనిపోని భయాలు సృష్టించడం ఎంతవరకు న్యాయం ఏంటో. మరి ఒక పక్క కన్నవాళ్లు, ఉన్నవాళ్లు ఏమైపోయారో తెలియక ఆందోళనలో ఉంటే మన వ్యూస్ కోసమో లైకుల కోసమో అబద్దాలు అలడం నిజంగా మానవత్వమే లేని పని.
5: అందుకే ప్రకృతి వైపరీత్యాలు లేదంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే టీవీ ఛానళ్లు, అధికారిక ప్రభుత్వ హెల్ప్ లైన్లు లేదా పోలీస్ శాఖ వారి సోషల్ మీడియా పేజీల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. విపత్తు సమయాల్లో సమాచారం ప్రాణాలని కాపాడుతుంది. బాధ్యత గల సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములు అవుదాం.
6: మరి పుకార్ల ప్రవాహం సమాజంలో ఎంతలా

0: బరి తెగించింది అంటే కేవలం వస్తువులు విపత్తుల గురించే కాకుండా సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలతో జీవించే సామాన్య మనుషుల్ని, సినిమా నటుల్ని, రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మరి వ్యూస్ కోసం, యూట్యూబ్ థంబ్నైల్ కోసం బ్రతుకున్న నటుల్ని కన్నుమూశారు అంటూ శ్రద్ధాంజలి ఘటించే నీచమైన ట్రెండ్ ఈరోజు చూస్తున్నాం. ఆ వార్త చూసి వాళ్ల కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతలా విలవిల్లాడిపోతారో, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
1: కరెక్ట్ అమ్మా, సినిమా నటుల వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ల విడాకుల గురించి లేనిపోయిన అబద్దాలు అల్లడం, అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే వాళ్ళు మాట్లాడిన పాత వీడియోల్ని కట్ చేసి మార్ఫింగ్ చేసి వాళ్ళు అనని మాటల్ని అన్నట్టుగా చూపించి సమాజంలో వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఒక మనిషి సమాజంలో అంతటి గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం ఉంటాయి. కానీ ఈ సోషల్ మీడియా పుకార్ల రాయిళ్లు కేవలం 5 నిమిషాల్లో ఆ గౌరవాన్ని బజార్న పడేస్తూ ఉన్నారు.
0: అక్షరాల నిజమన్నయ్య. మరి సెలబ్రిటీలే కాకుండా సమాజంలో బ్రతికే సామాన్య ఆడపిల్లల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో పెట్టి వాళ్ల జీవితాల్ని ఆత్మహత్యల దాకా తీసుకెళ్లిన దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, ఎదుటివాడి పతనాన్ని చూసి ఆనందించే ఒక రకమైన వికృత మనస్తత్వం సమాజంలో పెరిగిపోతోంది. చట్టాలెన్ని ఉన్నా, సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా, ప్రజల్లో మార్పు రానంత వరకు దీనికి అడ్డు కట్టనేది వేయలేం.
1: ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి పోస్ట్నైనా మనం లైక్ చేయకూడదు, షేర్ చేయకూడదు. అదే మనం వాళ్ళకి ఇచ్చే కనీస మర్యాద. ఒకరి క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ వచ్చే మెసేజ్లని ఎంజాయ్ చేయడం ఆపేద్దాం. విజ్ఞతతో ఆలోచిద్దాం.
0: మరి ఇప్పటి వరకు మనం ఈ ఫేక్ న్యూస్ వల్ల జరిగే నష్టాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ అబద్ధపు ప్రచారాలు చేసేవాళ్లకు, అలానే కనీసం ఆలోచించకుండా వాటిని ఫార్వర్డ్ చేసేవాళ్లకి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో, దీని పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి ఒక బలమైన హెచ్చరికలా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చాలా మంది ఏదో సరదాగా షేర్ చేశాను కదా, నాకేమవుతుందిరే అని చాలా లైట్ తీసుకుంటారు. కానీ ఒక్కసారి పోలీస్ కేసు బుక్ అయితే జీవితం ఎలా తలకిందులవుతుందో వాళ్లకు తెలియదు కదా.
1: కరెక్ట్ అమ్మా, మన దేశంలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారాలని అరికట్టడానికి చాలా కఠినమైన చట్టాలున్నాయి. భారతీయ న్యాయ సంహిత ప్రకారం సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మతాల మధ్య లేదంటే వర్గాల మధ్య గొడవలు పెట్టేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. అంతేకాదు, ఐటీ యాక్ట్ కింద కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించి ఒకరి వ్యక్తిత్వానికి భయం భంగం కలిగించినా, మార్ఫింగ్ వీడియోలు షేర్ చేసినా జైలు శిక్ష తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఆవేశంలోనో సరదాకో చేసే ఆ ఒక్క ఫార్వర్డ్ మనల్ని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తుంది.
0: మరి వింటుంటేనే భయమేస్తోంది. అంతేకాదు, మరొకసారి ఇలాంటి సైబర్ క్రైమ్ కేసుల్లో పేరు నమోదైతే భవిష్యత్తులో పాస్పోర్ట్ రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా, లేదా ప్రైవేట్ కంపెనీలో మంచి కెరియర్ సాధించాలన్నా క్యారెక్టర్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారు. అంటే క్షణకాలం పాటు వచ్చి ఆ ఫేక్ న్యూస్ సంచలనం కోసం మన చేతుల మన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నామన్నమాట.
1: అందుకే శ్రోతలందరికీ చెప్పేది ఒకటే, సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఒక అద్భుతమైన వేదిక. దాన్ని అబద్ధాల అడవిగా మార్చకండి. మీ ఫోన్కి వచ్చే ప్రతి మెసేజ్ వెనుక ఒక బాధ్యత ఉంది. ఆ మెసేజ్ నిజమని 100% నిర్ధారణ జరిగితేనే ఉంచండి, లేదంటే డిలీట్ చేయండి. ఒక చిన్న జాగ్రత్త ఎన్నో జీవితాలని, మన సమాజాన్ని కాపాడుతుంది.
0: మరి చట్టాల గురించి తెలుసుకున్నాం, కానీ అసలు ఈ దేశ భవిష్యత్తైన యువతను, విద్యార్థుల్ని ఈ ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ బారిని పడకుండా కాపాడుకోవడానికి విద్యా సంస్థల్లో మరియు ఇళ్లల్లో ఎలాంటి కట్టుదిట్టమైన నిబంధనలు అమలవుతున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. మరి వేళ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో డిజిటల్ క్రమశిక్షణ అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది.
1: అందుకే ఈవేళ విద్యా సంస్థలు చాలా కఠినమైన రూల్స్ కూడా తీసుకొచ్చాయి. క్లాస్ రూమ్ లోకి స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించడమే కాకుండా క్యాంపస్ వైఫైలలో సోషల్ మీడియా సైట్లను బ్లాక్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, యూనివర్సిటీల్లో ప్రవేశించే ప్రతి విద్యార్థి చేత సైబర్ సెక్యూరిటీ అండ్ యాంటీ ఫేక్ న్యూస్ డిక్లరేషన్ ఫామ్ల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. కాలేజీ గ్రూపుల్లో గానీ, పర్సనల్ అకౌంట్లో గానీ విద్యా సంస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేస్తే సస్పెండ్ చేయడమే కాకుండా కాలేజీ నుంచి పూర్తిగా డిస్మిస్ చేసే నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి.
0: చాలా మంచి నిర్ణయాలు అయితే చెప్పావున్నాయా. మరి చదువుకునే చోట ఇలాంటి కట్టుదిట్టమైన నియమాలు ఉంటేనే పిల్లలు దారి తప్పకుండా ఉంటారు. మరి వీటితో పాటు తల్లిదండ్రుల బాధ్యత, ఇళ్లలో ఉండాల్సిన నిబంధనల మాట ఏమంటావు? మరి ఎందుకంటే పిల్లలకి మొదట స్మార్ట్ ఫోన్ కొనిచ్చేది తల్లిదండ్రులే కదా.
1: కరెక్ట్ అమ్మా, ఇక్కడే పెద్ద మార్పు రావాలి. ఇళ్లల్లో తల్లిదండ్రులు డిజిటల్ పేరెంటింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. పిల్లల వయసుకు తగ్గట్టుగా ఫోన్లలో పేరెంటల్ లాక్స్ పెట్టాలి. రోజుకు గంట లేదా 2 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదనే రూల్ పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాలో ఏమేం పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి గ్రూపుల్లో ఉంటున్నారో గమనిస్తూ వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధమో వివరించే ఫ్రెండ్లీ వాతావరణం ఇంట్లో ఉండాలి.
0: ఇక విద్యా సంస్థల క్రమశిక్షణ, కన్నవాళ్ల పర్యవేక్షణ, ఈ రెండు తోడైతే యువత ఇలాంటి తప్పుడు ప్రచారాల వైపు వెళ్లకుండా తమ కెరీర్ మీద దృష్టి పెట్టగలుగుతారు. యువత చేతిలో ఉన్న సాంకేతికత దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి కానీ విరాసనానికి కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆటలాడుకునే చిన్నపిల్లల దగ్గర నుండి రేపటి దేశ భవిష్యత్ అయిన యువత వరకు, బాధ్యత గల తల్లిదండ్రుల దగ్గర నుండి తలనిరసిన వృత్తుల వరకు అందరి గుండెల్ని తట్టి లేపేలా ఒక కనువిప్పు మాట చెప్పాలి. ఇవాళ మన చేతిలో ఉన్న ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, సమాజ ప్రశాంతతను కాపాడే లేదా నాశనం చేసే ఒక శక్తివంతమైన ఆయుధం.
1: అవునమ్మా, వయసుతో నిమిత్తం లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుపోతున్నారు. చదువు రాని వాళ్లకంటే చదువుకున్న వాళ్లే ఎక్కువ విచక్షణ మర్చిపోయి వాట్సాప్ ఫార్వర్డ్లను బ్లైండ్ గా నమ్ముతూ ఉన్నారు. మనం పంపే ఒక్క తప్పుడు వార్త వల్ల ఎక్కడో ఒక ప్రాణం పోవచ్చు, ఒకరి ఇల్లు కూలిపోవచ్చు, లేదా సమాజంలో మతాల మధ్య చిచ్చూరేగొచ్చు. అందుకే కేవలం నేనే ముందు చూశాను, నేనే ముందు పంపాను అనే ఆ కాసేపటి అహం కోసం అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టే దుర్మార్గుల చేతుల్లో మనం పావులుగా మారకూడదు.
0: ఒకప్పుడు వార్తను నలుగురికి చేరవేయడం గొప్ప విషయం, కానీ ఇవాళ వచ్చిన అబద్ధపు వార్తను మన దగ్గరే ఆపేయడం అన్నిటికంటే పెద్ద సామాజిక సేవ. రేపటి నుండి మీ ఫోన్కి ఎలాంటి సంచలన మెసేజ్ వచ్చినా, మీ గుండెల్లో కోపం భయం లేదా జాలి పుట్టినా ఒక్క నిమిషం ఆగండి. ఆ మెసేజ్ని అక్కడితో డిలీట్ చేయండి. అబద్ధపు ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఆ మొదటి రాయి మీరే అవ్వండి. నిజాయితీ గల పౌరులుగా బతకడం అంటే దేశ సరిహద్దుల్లోనే నిలబడక్కర్లేదు. మన ఫోన్ స్క్రీన్ మీద నిజాయితీగా ఉన్న చాలు. మరిప్పటికైనా మేల్కొందాం, మన విచక్షణకి పదిని పెడదాం.
1: కరెక్ట్ అమ్మా, మనం ఈ కార్యక్రమం ముగించే ముందు మనం అస్సలు దాచకూడని గుండెల్ని పిండేసే మరొక అత్యంత కఠినమైన నిజాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఈ ఫేక్ న్యూస్ సైబర్ వేధింపుల బారిన పడి లోకం తీరు తెలియని అమాయకులు తమ ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేయడం ఈవేళ మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఎవరో కావాలని సృష్టించిన ఒక చిన్న తప్పుడు పుకారు వల్ల లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోల వల్ల సమాజంలో తల ఎత్తుకోలేక ఆ నిందను భరించలేక కన్నుమూసిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి.
0: అవునన్నయ్య, మరి ఈ మాట చెప్తుంటేనే మనసు విక్లమైపోతుందనుకో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ తప్పుడు లోన్ యాప్స్ మోసాలు, అలానే అమ్మాయిల ఫోటోలను తప్పుగా చిత్రీకరిస్తూ చేసే ఫేక్ ప్రచారాల వల్ల నా తప్పేమీ లేకపోయినా ఈ సమాజం దాన్ని తప్పుగా చేస్తుందేమో, నా కుటుంబానికి అవమానం జరిగిందేమో అనే ఆవేదనతో క్షణికావేశంలో ఎంతో మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళని మానసికంగా చంపేసేది ఆ ఫేక్ న్యూస్ సృష్టించిన వాడే కాదు, దాన్ని నిజమేమో అని నమ్మి నలుగురికి షేర్ చేసి వాళ్ల వైపు వేలెత్తి చూపిన ఈ సమాజం కూడా ఆ పాపంలో భాగస్వామ్యమే.
1: కరెక్ట్ అమ్మా, ఎక్కడో జరిగిన ఒక చిన్న తప్పుకో లేదా అసలు సంబంధమే లేని ఒక మనిషి ప్రాణం పోయాక అయ్యో అది ఫేక్ న్యూస్ అంట కదా అని నాలుక ఖర్చుకుంటే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయో చెప్పు. ఈవేళ సోషల్ మీడియాలో మనం లైక్ చేసే షేర్ చేసే ప్రతి అబద్ధపు పోస్ట్ వెనుక ఒకరి జీవితం ఒకరి ప్రాణం దాగున్నాయనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి.
0: మరి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాల బారిన పడి మానసిక ఒత్తిడిలో ఉంటే ఆత్మహత్యలు పరిష్కారం కాదని గుర్తించండి. సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ప్రభుత్వ హెల్ప్ లైన్లు మీకు అండగా ఉంటాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉందాం. అబద్ధపు ప్రచారాలతో ప్రాణాలు తీసే హంతకులుగా మారకుండా నిజాన్ని కాపాడే ప్రాణదాతులుగా మారదాం. లిజినెస్ మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి ఫేక్ న్యూస్ తప్పుడు ప్రచారాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో, మరి మంచి మాట కదండి, ఒక చిన్న శ్లోకంతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి అదేంటంటే, మరి ఏదైనా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా అకస్మాత్తుగా నీరసం అనిపించినప్పుడు మరి మార్కండేయ పురాణంలో ఒక చిన్న ప్రార్థనా శ్లోకం ఉంది. అది చదువుకుంటే కనుక చాలా చాలా మరి వెంటనే తక్షణమే రీఫ్రెష్ చేస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చదువుకుందామా. జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిని, దుర్గా క్షమా శివాధాత్రి స్వాహ స్వదా నమోస్తుతే. మరి చాలా సింపుల్ కదండి. మరి ఈరోజు శుక్రవారం కాబట్టి మరి నవరాత్రులు జరుగుతున్నాయి, వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి.

కాబట్టి మరి అమ్మవారి మంత్రాన్ని ఆపద్ బాంధవ మంత్రం అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మంత్రాన్ని అంటే కష్ట సమయాల్లో శక్తి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారన్నమాట. మరి అదేంటంటే జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివాధాత్రి స్వాహ స్వద నమోస్తుతి. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకుంటే చాలా చాలా మంచిది. ఓకే లిజినెస్, మరి ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోవే ముందు, మరి దక్షిణాయనం ప్రారంభమయ్యింది అని చెప్పుకున్నాం కదండి. మరి దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అని అర్థం వస్తుంది. మరి సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు. మరి సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే, అవి మార్చి 21, సెప్టెంబర్ 23. మరి మిగతా 6 నెలలు కూడా కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. మరి సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటూ ఉంటారన్నమాట. మరి ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖ దక్షిణ దిశలో పయనిస్తాడు. మరి ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రికాలం. మరి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. మరి ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసనా కాలమైంది. మరి శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. మరి ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మ్యాస దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. మరి వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపాసన, తరచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్నమాట తరచుగా వింటూ ఉంటాం. అయితే మనం ఎప్పుడైనా మన కాలమానాన్ని అనుసరించి పనులను చక్కబెట్టుకోగలం. కాబట్టి మన కాలమానం ప్రకారమే ఏ సమయంలో ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏ దేవతలు స్వీకరిస్తారో తెలుసుకోవాలి ఎప్పుడైనా. మరి ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్తే, శ్రోతలందరికీ కూడా శుభ శుక్రవారం శుభాకాంక్షలు అంటున్నారు. అలానే రాజకోట రహస్యం చిత్రం నుండి కరుణించవా వరుణిదేవ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి దక్షిణాయనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి మన కాలమానం ప్రకారమే ఏ సమయంలో ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏ ఏ దేవతలు స్వీకరిస్తారో తెలుసుకోవాలి. మరి ఎప్పుడైనా సరే మరి సూర్యుడు ఉన్న రాశి సూర్యోదయం, నాలుగో రాశి మధ్యాహ్నం, ఏడో రాశి సాయంత్రం, పదో రాశి అర్ధరాత్రి అవుతాయి. మరి ఇవన్నీ కూడా ఆకాశంలో సహజంగా ఏర్పడతాయి. అయితే ఉత్తర దక్షిణాయనాల్లో ఈ నాలుగు కాలాలు ఏ ఏ రాశుల్లో ఏర్పడతాయంటే దక్షిణాయనం కాలమానం ఉత్తరాయణం, మరి కర్కాటక రాశి సూర్యోదయం మకర రాశి, తులారాశి మధ్యాహ్నం మేషం, మకర రాశి సాయంత్రం కర్కాటకం, మేషరాశి అర్ధరాత్రి తులా. రాశి చక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మరి మేషంలో సూర్యోదయం ఉగాది తరువాత నుంచి చూడగలం. రాశి చక్రంలో నాలుగోదైన కర్కాటక రాశిలో సూర్యోదయం జరిగితే దక్షిణాయనం మొదలైనట్లు. కానీ మొదటి పట్టిక ప్రకారం అది దేవతలకి మధ్యాహ్నకాలం. మామూలుగా మనం మధ్యాహ్న సమయంలో నిర్వహించేది పితృదేవతారాధనే కనుక దక్షిణాయనం పితృదేవతారాధనకి ఉగ్రదేవతారాధనకి శ్రేష్టము అని మన పెద్దలు చెప్తుంటారు. ఇక కాలాన్ని లెక్కించే క్రమంలో ప్రతి సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా విభజించారు, ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. నిజానికి రాశి చక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. మరి కారణం ఏంటంటే మకరం కంటే కర్కాటకం రాశి చక్రంలో ముందుగా వస్తుంది. కానీ మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనం చెప్తారు. ఎందుకంటే మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైంది, మరి పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైంది. మరి పితృపక్షాలనేవి దక్షిణాయనంలోనే వస్తాయి. శ్రీ మహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ కూడా దక్షిణాయనంలోనే వస్తాయి. మరి శక్తిారాధన, ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. మరి ఉగ్రతా దేవత ఆరాధనకు దక్షిణాయనం ఎంతగానో ప్రశస్తమైంది. అలానే దేవతలకు రాత్రికాలం, రాక్షసులకు రోజు మొదలయ్యే కాలంగా చెప్పడం వల్ల కూడా విశేషంగా ఉత్సవాలనేవి చేయరు. కానీ దేవతారాధన, పితృదేవతారాధన ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే లిజినెస్, మరి దక్షిణాయనానికి సంబంధించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు నుండి శశిప్రియారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా హాయ్ అని అంటున్నారు. హాయ్ అండి. మరి నమస్తే విజయ గారు అంటున్నారు. నమస్తే అండి. మరి నీరాజన మూవీ నుంచి గల్లు గల్లున అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. మరి జానకమ్మ స్వరలు అమృత గానం మనందరి కోసం అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి చెప్పుకున్నాం కదా నిన్నటి రోజు మరి పూరీ జగన్నాథుడి యొక్క రథయాత్ర అనేది స్టార్ట్ అయింది. మరి 9 రోజుల వరకు రథయాత్ర అనేది ఉంటుంది, చాలా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి లక్ష

చాలాది మంది మిస్ చేస్తారు ఆ రథయాత్ర గురించి అని చెప్పి చాలా చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి రథయాత్ర రోజు భగవాన్ జగన్నాథుడు ఏ ద్వారం గుండా బయటకు వస్తారు తెలుసుకుందామా? మరి భగవాన్ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవోపేతమైన, ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా భావించబడుతుంది. అయితే రథయాత్ర రోజు జగన్నాథుడు ఆలయంలోని ఏ ద్వారం గుండా బయటకు వస్తారో చాలా కొద్ది మందికే తెలుసు. ఆయన సింహద్వారం గుండా వస్తారా లేక అశ్వద్వారం గుండా వస్తారా తెలుసుకుందామా? మరి ఒడిశాలోని పూరీ నగరంలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని భూమిపై వైకుంఠంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహోత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి పంచాంగం ప్రకారం ఈ వైభవోపేతమైన యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ నాడు, అనగా నిన్నటి రోజున ప్రారంభమవుతుందన్నమాట. అంటే పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం జగన్నాథుని యొక్క రథయాత్ర జూలై 16, అంటే నిన్నటి రోజు గురువారం, ప్రారంభమై జూలై 24 2026 ముగియనుందన్నమాట. ఈ ఉత్సవంలో జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి అద్భుతమైన భారీ రథాలపై ప్రయాణించి తన మేనత్త ఇంటిగా భావించే గుడించ ఆలయానికి వెళ్తాడు. అయితే పూరిలోని ఈ రహస్యమైన ఆలయానికి 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయని మరి మీకు తెలుసా? మరి రథయాత్ర కోసం భగవంతుడు ఆలయం నుంచి బయటకొచ్చే సమయంలో ఏ ద్వారం గుండా బయలుదేరతాడో తెలుసుకుందాం. మరి పూరిలోని జగన్నాథ ఆలయానికి సింహద్వారం, అశ్వద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం అనే 4 ప్రధాన ప్రవేశ ద్వారాలున్నాయి. వీటిలో సింహద్వారమే ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంగా భావించబడుతోంది. ఇది తూర్పు దిశలో ఉంది. మరి రథయాత్ర రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయం నుంచి బయటకు వచ్చి తమ తమ రథాల వద్దకు చేరుకుంటారు. ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం ఈ వైభవోపేతమైన పాహండి యాత్ర సింహద్వారం గుండా జరుగుతుంది. అంటే జగన్నాథుడు తన అన్నా చెల్లెళ్లతో కలిసి రథయాత్ర సందర్భంగా ప్రధానంగా సింహద్వారం గుండా బయటకు వచ్చి అక్కడి నుంచి గుడించ ఆలయానికి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మరి సింహద్వారాన్ని మందిరంలోని అత్యంత ప్రధానమైన పవిత్రమైన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారం ఎదుట ప్రసిద్ధ అరుణ స్తంభం ఉంటుంది. ఇది భక్తుల విశ్వాసానికి ప్రత్యేక కేంద్రంగా నిలిచింది. మరి సింహద్వారంపై సింహాల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇవి శక్తి, ధైర్యం, ధర్మరక్షణకు ప్రతీకలుగా భావించబడతాయి. ఆలయంలో దర్శనం కోసం వచ్చే ఎక్కువ మంది భక్తులు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారని విశ్వాసం. మరి రథయాత్ర సమయంలో కూడా ఈ ద్వారమే అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి పూరిలోని శ్రీమందిరంలో 4 దిక్కుల్లో 4 వైభవోపేతమైన ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రతి ద్వారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత అనేది ఉంది. ముందుగా సింహద్వారం. ఇది ఆలయ ప్రధాన ద్వారం. దీనిని ధర్మం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. రథయాత్ర సమయంలో భగవంతుడు ఈ ద్వారం గుండానే బయటకు వస్తాడు. ఇక తర్వాత అశ్వద్వారం. మరి ఈ ద్వారంపై గుర్రాలు, శిల్పాలు ఉంటాయి. ఇది వీరత్వం, వేగం, కర్తవ్య నిష్టలకు ప్రతీకగా భావించబడుతుంది. దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ రథయాత్ర ప్రధాన కార్యక్రమం ఈ ద్వారం గుండా జరగదు. ఇక తర్వాత వ్యాఘ్రద్వారం. మరి వ్యాఘ్రద్వారాన్ని పరాక్రమం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ద్వారాన్ని ధైర్యం, ఆత్మబలంతో అనుసంధానిస్తారు. ఇక తర్వాత హస్తిద్వారం. ఏనుగుల శిల్పాలతో అలంకరించబడిన ఈ ద్వారం సంపద, స్థిరత్వం, వైభవాలకు ప్రతీకగా పరిగణించబడుతుంది. రథయాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు, భక్తి, సంస్కృతి, సంప్రదాయాల అపూర్వ సంగమం. మరి ఈ రోజున జగన్నాథుడు స్వయంగా తన భక్తుల మధ్యకు వచ్చి వారికి దర్శనం ఇస్తాడనేది విశ్వాసం. అందుకే ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వెళ్తారు. రథయాత్ర సమయంలో భగవంతుని యొక్క రథాన్ని దర్శించడం, ఆ రథానికి కట్టిన తాడును లాగడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయనేది నమ్మకం. అందుకే ఈ మహాపర్వాన్ని భక్తులు ఏడాది పొడవునా అపారమైన భక్తి ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటారు.
లిజనెస్. మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర గురించి

చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి దక్షిణాయనం గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అలానే మరి పూరి జగన్నాథుడి గురించి కూడా చాలా చాలా చక్కటి విషయాలైతే తెలియజేస్తున్నారు. మరి పూరి జగన్నాథుడి గురించి నాలుగు ద్వారాల గుండా ఏ ద్వారం గుండా ఎలా వెళితే ఏంటి అనేది గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఎగిరే పౌర్ణమ చిత్రం నుండి గుండెగూటికి పండగొచ్చింది, పండు వెన్నెల పంచుతోంది అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజనెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈరోజు ఫ్రైడే, శుక్రవారం. మరి శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. మరి శుక్రవారానికి లక్ష్మీదేవికి ఎందుకంత ప్రీతి తెలుసుకుందామా? మరొకప్పుడు కైలాసంలో శివపార్వతులు పాచికలాట ఆడుకుంటున్నారట. మరి ఆటకు న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువుని పెట్టారట. మరి ఆటలో పార్వతీదేవి గెలిచిన విష్ణువు పక్షపాతంతో ఆ పరమశివుడే గెలిచాడు అని చెప్తాడట. మరి దాంతో పార్వతీదేవికి విపరీతమైన కోపం వచ్చేసి, మీరంతా ఒక్కటే, ఆడవారి గెలుపును అస్సలు ఒప్పుకోరు అని కోపంతో శ్రీ మహావిష్ణువుని శపించిందట. మరి నీ భార్య లక్ష్మీదేవి నిన్ను విడిచి వెళ్ళిపోవుగాక, నీవు లేక నీవు ఆమె లేక నీవు దరిద్రుడివి అయిపోతావు అంటూ శపించిందట. మరి ఆ శాపం వల్ల క్షణంలో వైకుంఠంలో లక్ష్మీదేవి మాయమైపోయింది. మరి విష్ణువు కళావిహీనమైపోయాడు. వైకుంఠం అంతా కూడా చీకటైపోయింది. మరి లక్ష్మి లేని విష్ణువు శక్తి లేని శివుడితో సమానం. లక్ష్మీదేవి నేరుగా భూలోకానికి వచ్చి ఒక పేద రైతు ఇంట్లో ఒక చిన్న ఆడపిల్లగా పుట్టింది. మరి ఆ ఇంటామె పేరు సుశీల. సుశీల చాలా బీదది, కానీ ప్రతిరోజు ఇంటిని పేడతో అలికి ముగ్గు పెట్టి గడపకు పసుపు రాస్తూ ఉండేది. మరి లక్ష్మీదేవి ఆ ఇంట్లో పెరుగుతూ ఉండగా ఆ పేద ఇల్లు కాస్త క్రమంగా ధనవంతుల ఇల్లు అనేది అయ్యింది. పొలాల్లో పంటలు బాగా పండాయి. ఇది చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈర్ష్యపడ్డారు. మరి అప్పుడు లక్ష్మీదేవి తన అసలు రూపాన్ని సుశీలకు చూపించి ఇలా చెప్పింది. మరి సుశీల, నేను పార్వతీదేవి యొక్క శాపం వల్ల భూలోకానికి వచ్చాను. మరి నేను ఉండే చోట శుభ్రత, సత్యం, ఓర్పు ఉండాలి. ఆడవాళ్ళు భర్తను గౌరవించాలి, అత్తమామలను సేవించాలి, ఇంట్లో గొడవలు పడకూడదు. అలాంటి ఇంట్లోని నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్తుంది. మరి ఈరోజు శుక్రవారం. ఈ రోజున పార్వతీదేవి తన శాపాన్ని ఉపసంహ

ఆవరించుకుంది. మరి శివుడు కూడా ఆడదే ఇంటికి దీపం, ఆడదాన్ని బాధ పెడితే లక్ష్మి పోతుంది అని ఒప్పుకున్నాడు. అందుకే నేను తిరిగి వైకుంఠానికి వెళ్తున్నాను అంటుంది. అప్పుడు సుశీల, అమ్మా మరి మాలాంటి పేదవాళ్ళు నిన్ను ఎలా పొందాలి అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి వరం ఇస్తుంది. మరి ఎవరైతే ప్రతి శుక్రవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి నన్ను తామర పూలతో పాల పాయసంతో పూజించి సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఎవరితోనూ గొడవ పడకుండా శాంతంగా ఉంటారు, వారింట్లో నేను శుక్రవారం రోజున తప్పకుండా అడుగు పెడతాను, శుక్రవారం నేను భూలోక సంచారానికి బయలుదేరే రోజు అని చెప్తుంది. మరి ఆ రోజు నుంచి పార్వతీదేవి కూడా నా తోటి ఆడది లక్ష్మికి శుక్రవారం అత్యంత ప్రీతికరమైన రోజుగా ఉండాలి అంటూ దీవించింది. అందుకే శుక్రవారం అంటే లక్ష్మీదేవి భూలోకంలో తిరిగే రోజు. ఆ రోజు ఎవరి ఇల్లు శుభ్రంగా ప్రశాంతంగా దీపంతో వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఆమె వెళ్తుంది. ఎవరి ఇల్లు మురికిగా గొడవలతో ఉంటుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, శుక్రవారం ఇల్లు తుడవద్దు, జుట్టు కత్తిరించొద్దు, గొడవ పడద్దు అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారనమాట. మరి నమస్తేస్తు మహామాయే శ్రీపేటేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తి మహాలక్ష్మి నమోస్తుతే, అంటే శ్రీ మహామాయా స్వరూపిణి, శ్రీపీఠంపై కొలువై దేవతలందరిచే పూజింపబడే తల్లి, మరి చేతిలో శంఖం చక్రం గదను ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం. నీ అనుగ్రహం ఉంటే శత్రు భయం దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం. ఇక రెండవది ధనప్రాప్తి లక్ష్మీ గాయత్రి మంత్రం అని చెప్పి ఉంటుంది. అదేంటంటే ఓం శ్రీం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మరి ఈ శ్లోకానికి గల అర్థం ఏంటంటే, మరి విష్ణుమూర్తి అయిన విష్ణుమూర్తి భార్య అయిన మహాలక్ష్మీదేవిని మేము ధ్యానిస్తున్నాము, ఆ తల్లి మా బుద్ధిని ప్రేరేపించి మాకు ధనాన్ని జ్ఞానాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అని అర్థం. అలానే ఆంగం హరి పులక భూషణ మాశ్రయంతి బృంగాంగ నీవ ముకుళా బలనం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అని చెప్పి అంటారు. అంటే తామర మొగ్గను ఆశ్రయించిన ఆడ తుమ్మిదల శ్రీహరి వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉండే తన చల్లని కడగంటి చూపుతోనే సమస్త ఐశ్వర్యాలని ప్రసాదించే మంగళాన్నిచ్చే దేవతైన లక్ష్మీదేవి యొక్క దివ్యమైన కటాక్షం నాకు శుభాలను శాశ్వత మంగళాన్ని కలిగించుగాక అని అర్థం. మరి ఈరోజు శుక్రవారం కదండి, కాబట్టి మరి నేను చెప్పినటువంటి ఈ నాలుగు శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకమైనా సరే, మరి ఒక్కసారి కానీ మూడు సార్లు కానీ 11 సార్లు కానీ మరి చదివితే చాలు, అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి ఎందుకు అంత ప్రీతికరం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు మనజమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. మరి నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి దక్షిణాయనం గురించి చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఒరిస్సా రాష్ట్రంలోని మరి పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర ఉత్సవాల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మాకు లెజెండ్ మూవీ నుంచి ఓం శర్వాణి రుద్రాణి అనే పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి జులై 17 అనగా ఈరోజు మరి 1969 బాపు గారి బుద్ధిమంతుడు చిత్రం ద్వారా మనకు పరిచయమైన రంగనాథ్ గారు హీరోగా తన తొలి చిత్రం చందన, ఆ తర్వాత కథానాయకునిగా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మరెన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనను కనబర్చడమే కాకుండా 2005 మొగుడ్స్ పెళ్లాంస్ అనే చక్కని చిత్రానికి డైరెక్షన్ కూడా చేసినటువంటి రంగనాథ్ గారు ఒక సాంప్రదాయ సంగీత కుటుంబం నుంచి వచ్చినవారు. ఇక రంగనాథ్ గారి అమ్మ అమ్మమ్మ గారులు కూడా ప్రఖ్యాత సంగీత కళాకారులు. మొదట్లో ఆయన రైల్వేలో టికెట్ కలెక్టర్గా సేవలందించిన తన చిన్నతనం నుండి కళల మీద అపారమైన ఆసక్తి ఉండటంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నట జీవితం ప్రారంభించారు. మరి ఆయన నటులు దర్శకులు మాత్రమే కాకుండా రచయిత దర్శకులుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తిరుమల సుందర శ్రీరంగనాథ్ అనగా నటులు రంగనాథ్ గారి జయంతి, వారికి మరియు కొత్త జీవితాలు చిత్రం ద్వారా పరిచయమైన చిన్నసామి పెరియమయ్య తేవర్ అనగా ప్రముఖ దర్శకులు రచయిత నటులు అగు భారతీ రాజగారి జయంతి, వారికి కూడా నివాళి తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే భారతీ రాజగారి తొలి చిత్రం కొత్త జీవితాలు చిత్రం ద్వారానే నటి సుహాసిని గారు మన తెలుగు తెరకు పరిచయమయ్యారు. మరి వారిరువురు జయంతుల సందర్భంగా వారిద్దరికీ నివాళి తెలియపరుస్తూ దర్శకులుగా భారతీ రాజగారికి హీరోయిన్గా సుహాసిని గారికి తొలి చిత్రమైన కొత్త జీవితాలు చిత్రం నుండి సుశీల గారు ఆమె తొలి చిత్రంలో తొలిపాటైనటువంటి నీయాస అడియాస చేజారి మణిపూస అనే పాటలు అన్నట్టుగానే మణిపూసల్లాంటి ఎన్నో అద్భుతమైన పాటలతో ఒక మణిహారాన్ని మనకు మిగిల్చి ఈ మధ్యనే మనందరినీ విడిచి వెళ్లిపోయిన మణిపూస లాంటి జానకి గారు ఆలపించిన ఇళయరాజా గారి స్వరకల్పంలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహిత్యం తంతణ తంతణ నాదంలో అనే చక్కని పాటనైతే వినిపించమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేను నాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి ఆద్య సోబరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం అంటున్నారు ఈరోజు. మరి న్యాయాన్ని పరిరక్షించేవాడు న్యాయవాది. కాసుల కొలమానంలో న్యాయం అంగట్లో ముడిసరుకవుతోంది. ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే న్యాయవాది నల్లకొట్టు ముసుగులు బడాబాబుల ఒత్తిళ్లతో ప్రాణరక్షణకే ప్రణమిలుతున్నాడు. అన్యాయాన్ని సహించలేని న్యాయ దేవత కళ్లకు గంతలు కడితే న్యాయాన్ని వీక్షించేదెవరు? న్యాయం కోసం వాదించే న్యాయవాదికి నాలుగు పాదాల అన్యాయం వెలియతాండవం చేస్తుంటే న్యాయం కావాలి అంటూ గొంతెత్తి అరిచిన అరణ్య

ఘోషగా మిగిలింది సామాన్యుడి బ్రతికు. న్యాయో రక్షతి రక్షిత అని ఎలుగెత్తి చాటాల్సిన ఆవశ్యకత వచ్చింది. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే న్యాయవాది అభాగ్యుల పాలిట ఆశాజ్యోతి కావాలని ఆశిద్దామని చెప్పంటున్నారు. అలానే ఈరోజు సీనియర్ నటుడు రంగనాథ్ గారి జయంతి సందర్భంగా మరి పంతులమ్మ చిత్రం నుండి మానస వీణ మధుగీతం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మాకు ప్రేమ్ నగర్ చిత్రం నుండి కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి దక్షిణాయనం గురించి, పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే సమరసింహారెడ్డి మూవీ నుంచి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, ఇక్కడనే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి శుక్రవారం సందర్భంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎందుకంత ఇష్టమో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మ్యామ్కి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. మంచి కార్యక్రమంలో మరి మంచి మంచి భక్తి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడుడియాలు కథ వింటారు. జాను ప్లీజ్, ఎలాగైనా ఒక్కసారి చేసి పెట్టవా, నాకు తినాలనుంది. గత నెల రోజులుగా అదే పనిగా బతిమాలుతున్నాడు గున్నేశ్వరరావు తన భార్య జాహ్నవిని. అబ్బా ఏంటండి, మరి వేవేళ్ళు పేరంటల్లా, అయినా ఎన్నిసార్లు చెప్పాను నాకు చేయడం రాదని. పోనీ అని మీకోసం మా అమ్మని అడిగాను చేసి పెట్టమని, వింతగా చూసింది అదేం కోరికే అంటూ, పైగా సూపర్ మార్కెట్లో అమ్ముతారు కొనుక్కో అని సలహా ఇచ్చింది. పోనీ ఈవేళ అక్కడ దొరుకుతాయేమో చూద్దాం. కొంచెం చిరాగ్గా అంది, చచా అవేం బాగుండవు, ఓసారి తెచ్చాగా. మా అమ్మమ్మ చేసేది ఎంచెక్క పండు మిరపకాయలు గుమగుమలాడుతూ ఇంగువ, అబ్బా అరమాట్పు కళ్లతో ఆ రుచిని ఊహల్లోనే ఆస్వాదించసాగాడు. ఒళ్ళు మండిపోయింది జాహ్నవికి. మీరు మీ అమ్మమ్మ దగ్గర పెరగడం నా చావుకొచ్చింది. కందా బచ్చలి కూరంటారు, పనసపొట్టు ఆవపెట్టి వండమంటారు, అరటి పువ్వు తోట అంటారు. అసలు మా ఇంట్లో ఉండగా అలాంటి పదార్థాల పేర్లు కూడా వినలేదు. అసలు మీరు నన్ను కాదు ఏ వంటలక్కను చేసుకోవలసింది, రోజు అన్ని చేసి పెట్టేది. అయినా మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని నా కంటకట్టిన మా వాళ్ళనాలి. కోపం అటు మళ్ళింది. అసలు ఆ సంబంధం రాగానే పెళ్లి కొడుకు పేరు గున్నేశ్వరరావు అని తెలియగానే ససేమిరా అంది. కాని తల్లి తండ్రి పేర్లో ఏముంది, అబ్బాయి 6 అడుగులు అందగాడు, నెలకు 2 లక్షల జీతం, బాదరబందిల్లేని సంబంధం అంటూ ఓదరగొట్టి మరీ చేశారు. చచా ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఏదో ఆ తిండి కూడా తప్పిస్తే ఎంత మంచివాడు, తనంటే ప్రాణం పెడతాడు. బోలెడంత ప్రేమ ముంచుకొచ్చింది భర్త మీద. పోనీ ఒక్కసారి మా అమ్మని అడగకూడదు, అమ్మమ్మంత కాకపోయినా మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది, భయపడుతూనే అడిగాడు. తోకతొక్కిన తాచులు లేచింది. అసలు మీరేమనుకుంటున్నారు, నన్ను అంత లేసి మాట విన్నాక నేను ఆవిడతో మాట్లాడి అదెలాగా ఇదెలాగా అని అడగటమా, బుస్సుమంది. అది కాదు జాను, పాపం అమ్మ మాత్రం ఏమంది, ఇంటా బయట కష్టపడుతున్నావు, కనీసం తనున్న 4 రోజులైనా నువ్వు కాస్తంత రెస్ట్ తీసుకుంటావని వంట తను చేస్తానంది. అంతేకాని ఆహాహాహా ఏ మాతృభక్త అండి, ఆవిడ గారు ఏమన్నారు నేను వినలేదనుకున్నారా. పాపం బిడ్డ నోరు చచ్చి పడున్నాడు, చదువుకున్న పిల్ల కదా, ఏది ఎలా చేయాలో ఏం తెలుస్తుంది. ఏదో హడావిడిగా బ్రెడ్ టోస్ట్లు శాండ్విచ్లు, మహా ఇది ఉప్మా ఇడ్లీ, నేనున్న 4 రోజులైనా వాడికి కడుపార చేసి పెడతా. పెళ్లైన కొత్తలో అత్తగారు మావగారితో అన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనించే జాహ్నవికి. అవి అలా గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంది. ఏం తను మాత్రం ఏం తక్కువ చేసింది, వచ్చో రాకు ఎలాగో నేర్చుకుని ఎన్ని రకాల టిఫిన్లు కూరలు చేసింది, అన్ని శుభ్రంగా తినేసి ఓ రోజు ఆవిడొచ్చి చేసి పెట్టగాని అబ్బా ఇంత టేస్టీగా తిని ఎన్నాళ్లైందో అంటాడైనా సోమాలే కరువు బాధితుళ్ళ. ఏమైనా సరే ఈ ఆదివారం ఈయనకి ఇష్టమైన అల్లం పెసరెట్ విత్ ఉప్మా చేసి పెట్టాలి. సిన్సియర్గా శపథం చేసుకుంది మనసులోని. కొలీగ్స్ని అడిగింది, వాళ్ళు కూడా అబ్బే మాకు రాదనేశారు. ఏమాట కామాట చెప్పుకోవాలి, పెళ్ళైన కొత్తలో అత్తగారు చేసి పెట్టిన అల్లం పెసరెట్టు నేతి ఉప్మా రుచి గుర్తొస్తే ఇంకా నోట్లో నీళ్లూరుతాయి అనుకుంది జాను. ప్రతి ఆదివారం తను లేచేసరికి జాగింగ్ జిమ్ అన్నీ కలిసి 1/2 డజన్ వార్తాపత్రికలను బట్టి పెట్టి ఎప్పుడు లేస్తానా అని చూస్తుంటాడు. పాపం ఎలాగో కష్టపడి కాఫీ చేసుకోవడం నేర్చుకున్నాడు. ప్రతి ఆదివారం తనకు కూడా తనే కల్పిస్తాడు. మొదట్లో ప్రతి వారం బ్రెడ్ జామ్ శాండ్విచ్ అవి చేసేది, ఎలాగో తంటాలు పడి ఇడ్లీ పూరి ఉప్మా లాంటివి నేర్చుకుంది. ఏమైనా ఇప్పుడు పెసరెట్టు కూడా ట్రై చేయాలి అనుకుంటూ నెట్లో చూసి ప్రింటౌట్ తీసి పెట్టుకున్న పేపర్ తీసి మరోసారి శ్రద్ధగా చదివింది. ఇంగ్రీడియంట్స్ తయారు చేసే పద్ధతి గట్రా, పెసల ప్యాకెట్ తీసి నీళ్ళల్లో పోసింది. ఎంత గట్టిగా ఉన్నాయేంటి అనుకుంది. ఆ రోజు అత్తగారు చేస్తుంటే 4 గింజలు నోట్లో వేసుకుంది, మెత్తగా ఉన్నాయే మరి, సర్లే మిక్సీలో వేస్తే సరి అవే నలుగుతాయి అనుకుంటూ మిక్సీ వేసింది. రకరకాల సౌండ్స్ చేస్తూ మిక్సీ మొరై

చింది. హెల్త్ విత్ ఇట్ ఏం చెయ్యాలి? మధ్య మధ్యలో అత్తగారు కొంచెం వాటర్ యాడ్ చేశారు కదా అనుకుంటూ మిక్సీ ఆపకుండానే జార్ మూత కొద్దిగా తీసింది నీళ్లు పోయడానికి. అంతే యథాశక్తి కిచెన్ అంతా ఎగిరిపడ్డాయి. ఛట్ ఫట్ ఫట్ అంటూ పెసలు. కంగారుగా స్విచ్ ఆఫ్ చేసింది. పనమ్మాయి ఏదో పెళ్లికి వెళ్ళాలి, ఆ రోజు రానని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. ఉసూరంటూ అంతా శుభ్రం చేసింది. ఏమైనా సరే పెసరట్ చేయాలనే పంతం హెచ్చింది. తల్లికి ఫోన్ చేసింది. మామ్, పెసరట్స్ చేయాలని గ్రీన్ గ్రామ్స్ మిక్సీలో వేస్తే? డైరెక్ట్గా విషయం వివరించింది సీరియస్గా. ఓసి పిచ్చి ముఖం, అలా వాటిని డైరెక్ట్గా మిక్సీలో వేయకూడదే, రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అయినా నీకెందుకే తల్లి అలాంటి బండ పళ్ళు? సెండ అయినా హాయిగా రెస్ట్ తీసుకోక, అంతకైతే ఏ రెస్టారెంట్కు వెళ్ళండి, సలహా ఇచ్చింది తల్లి. బయట ఫుడ్ తినరమ్మా ఈశ్వర్. సర్లే ఉంటా, మళ్ళీ తర్వాత మాట్లాడతా, బాయ్ మా. గబగబా అల్లం మిర్చి నేతిలో వేయించిన జీడిపప్పు ఉప్మా చేసి హాట్ ప్యాక్లో పెట్టింది. ఇన్స్టెంట్ మిక్స్ రెడీమేడ్గా ఉంటాయని ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చి గబగబా డ్రెస్ మార్చుకుని సన్ని మీద జంక్షన్లో సూపర్ మార్కెట్కి వెళ్ళింది. పెసరట్ మిక్స్ ప్యాకెట్ అడిగి తీసుకుంది. గబగబా ఇంటికొచ్చి దాన్ని గిన్నెలో వేసి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టింది. కొంచెం కొంచెం గరిటతో వేసి దాన్ని స్ప్రెడ్ చేసింది. ఓ చుక్క ఆయిల్ వేసింది. ఇదేంటి ఇలా అప్పడంలా వచ్చింది డ్రైగా, సర్లే అనుకుని చెరో రెండు వేసి హాట్ ప్యాక్లో పెట్టింది. అమ్మయ్యా, పెసరెట్ ఉప్మా రెడీ. ఏడి పెద్ద మనిషి ఇంకా రాడేం? జాను జాను, ఉత్సాహంగా వినిపించింది భర్త గొంతు. బాబోయ్, ఈయన ఏదో ఉపద్రవం తెచ్చినట్లున్నారు నెత్తి మీదకు, సిక్స్త్ సెన్స్ చెప్పింది. జాను నీకో సర్ప్రైజ్, ఉత్సాహంగా తీస్తున్నాడు కూరల బ్యాగ్. ఈశ్వర్ అవన్నీ తర్వాత, ముందు ఫ్రెష్ అయ్యండి, మీకు ఓ మంచి సర్ప్రైజ్, గెట్ రెడీ ఆర్. బలవంతంగా బాత్రూంలోకి తీసింది ఈశ్వర్ను. చకచక రెడీ అయి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ప్లేట్స్ మంచినీళ్లు అన్నీ పెట్టేశాడు. జాను డియర్, ఏమిటి ఈవేళ స్పెషల్? భయం దాచుకుంటూ అడిగాడు. తినబోతూ రుచులెందుకు, కమాన్ యార్ అంటూ హాట్ ప్యాక్లోంచి తీసిన బెత్తబడిపోయిన అప్పడం లాంటి పదార్థం ఏమిటో అర్థం కాలేదు ఈశ్వర్కు. ఏమిటలా చూస్తావు, పెసరెట్ ఉప్మా చేసా, నీకిష్టం కదా అని. తిను, ప్రేమగా పెట్టింది. ఎలా ఉంది, బాగుంది కదా అంటూ, యా నైస్, కష్టపడి నీళ్లతో లోపలికి తోస్తూ అన్నాడు. లాస్ట్ సెంటే ఎపిసోడ్ గుర్తురాగా అన్నట్లు నువ్వేది సర్ప్రైజ్ అన్నావు, ఏంటి? తిన్నవన్నీ సింక్లో పడేస్తూ అడిగింది. టట్టాయ్ అంటూ బయటకు తీశాడు బ్యాగ్లోంచి. ఏ, వాట్ ఇస్ దిస్, దీనేం చెయ్యాలి? గాబరాగా అడిగింది జాహ్నవి. దిస్ ఈస్ బూడిద గుమ్మడికాయ, గుమ్మడుడియాలు, హౌస్ టు డూ విత్ దిస్, జోవియల్గా అన్నాడు ఉత్సాహంగా. మై గుడ్నెస్ ఈశ్వర్, నీకు పిచ్చేమిటి? కావాలంటే కొంచెం సూపర్ మార్కెట్లో కొనుక్కోవాలి, కానీ ఇలా ఈ ప్రాసెసింగ్ అంతా, ఓ షిట్. ఏడుపు వచ్చినంత పనైంది జానుకు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడుడియాలు కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు.

గురువారం సాయంత్రం పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నుంచి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామిని పూల రథంలో ఆసీనులను చేసి ప్రధాన రహదారుల మీదుగా హరేకృష్ణ హరేరామ సంకీర్తనలతో ఊరేగించారు. రాత్రి 2 పట్టణంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వరకు సాగిన ఈ యాత్రలో మహిళా భక్తులు దారి పొడవునా వివిధ రంగులతో రంగవల్లులు వేసి స్వాగతం పలికారు. పట్టణశాఖ ప్రతినిధి వంశీకృష్ణదాస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. సర్ ప్రక్రియపై సంబంధిత అధికారులు పలు పార్టీల ప్రతినిధులతో ఆమె గురువారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నో లింకేజ్లో ఉన్న 91,094 మంది ఓటర్ల వివరాలు సేకరించి డిజిటలైజేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షణాధికారి చంద్రశేఖర్, వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న 26 గ్రామాల్లో 5.20 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఈ నెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఓటర్లు ఉన్నా సాంకేతిక కారణాలతో నో లింకేజీలో 91,094 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆ సమస్యను పరిష్కరించి వారి వివరాలను డిజిటలైజేషన్ చేయడంపై ఇప్పుడు యంత్రాంగం దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ఈ నెల 24లోపు, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 31న చేస్తారు. అభ్యంతరాలు, క్లెయిములు దాఖలు చేసుకోవడానికి 30 వరకు గడువు ఇచ్చారు. నోటీసుల దశ, క్లెయిముల పరిష్కారానికి 28వ తేదీ వరకు గడువు ఉంది. 3 ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. ప్రత్యేక లోక్ అదాలత్ను ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్నామని భీమవరం మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు న్యాయవాదులతో సమావేశాన్ని గురువారం నిర్వహించారు. భీమవరం న్యాయస్థానాల్లో 2000 వరకు చెక్ బౌన్స్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. వీటిని పరిష్కరించేందుకు 2 ప్రత్యేక బెంచులు ఏర్పాటు చేశామని అన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. గతంలో తల్లికి వందనం, పీఎం కిసాన్, అన్నదాత, సుఖీభవ తదితర పేర్లతో మొబైల్స్కు ఏపీకే ఫైల్స్ పంపించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పేరుతో కేటుగాళ్లు కొత్త దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతూ ఉన్నారు. సర్ పేరుతో లింకులు పంపి ఓటీపీలు చెప్పమంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడతారని హెచ్చరిస్తూ ఉన్నారు. మీ ఓటు నమోదు కాలేదంటూ ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ పంపినా స్పందించవద్దని పోలీస్ అధికారులు ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. భీమవరం పట్టణంలో డిఎండ్ఓ ట్రేడ్ చెల్లించాలంటూ నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ కె రామచంద్రారెడ్డి కోరారు. ఓ చరవాణి నంబర్తో పలువురికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్సులు వెంటనే చెల్లించాలని, మోసానికి యత్నిస్తున్నాడని అన్నారు. ఆస్తి పన్ను, మున్సిపాలిటీకి చెందిన ఎలాంటి పన్నులనైనా చెల్లించడానికి సందేహాలు ఉంటే సంబంధిత వార్డు సచివాలయంలో లేదా పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు. భూ రీసర్వే ప్రక్రియ తప్పులు లేకుండా స్పష్టంగా ఉండేలా అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి చేయాలని జేసీ కేఆర్ కల్పశ్రీ సూచించారు. గురువారం ఆమె ఆకివీడు మండలం పెద్ద కాపవరంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ దస్త్రాలను, మ్యాప్లను తనిఖీ చేశారు. వ్యవసాయ భూముల యజమానుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అన్నారు. ఆమె వెంట తహసీల్దార్ దశక వంశీ, జిల్లా సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరిచే మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.1 ఈ నెల 20న నిర్వహించనున్నారు. జిల్లాలోని 1,376 ప్రభుత్వ పాఠశాలల్లోని 87,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకేసారి ఉపాధ్యాయులు మాట్లాడనున్నారు. గత ఏడాది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సంభాషించిన వారితో పాటు అదనంగా కొన్ని విషయాలు చర్చించనున్నారు. తల్లిదండ్రుల మొబైల్లో లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నమోదు చేయించడం, ఉపాధ్యాయులు సూచించే గృహ పాఠాలు, సమయ పట్టిక, విద్యార్థుల విద్యా పురోగతిపై చర్చించనున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 2,957 సీట్లు ఉన్నాయి. గత నెల చివరి వారంలో జరిగిన మొదటి విడత కౌన్సిలింగ్లో 2,127 సీట్లు, అంటే 72% భర్తీ అయ్యాయి. మిగిలిన 830 సీట్లకు ఈ నెల 16 నుంచి 21 వరకు రెండో విడత కౌన్సిలింగ్ జరగనుంది. 22న సీట్లు కేటాయిస్తారు.

వీటిలో చాలా వరకు భర్తీ అవుతాయని యాజమాన్యాలు భావిస్తున్నాయి. మహిళా సంఘాలు మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చూసుకునే విధంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం పట్టణంలోని 17వ వార్డులో సిహెచ్ నానిబాబు సభ్యులకు యాప్ గురించి వివరించారు. సభ్యుల పొదుపు మొత్తం, బ్యాంకు రుణం, చెల్లించాల్సిన మొత్తం వివరాలు స్పష్టంగా ఉంటాయని అన్నారు. సమావేశాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదా పుస్తక నిర్వహణ యాప్ ద్వారా తెలుస్తాయని వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడడం వలన పంట దిగుబడులు పెరగడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవచ్చని ఏడీఏ కె ప్రతాప్ జీవన్ అన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. మట్టిలోని పోషకాలను బట్టి ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలని అన్నారు. పరీక్ష ద్వారా లోపం ఉన్న పోషకాలను మాత్రమే భర్తీ చేసుకోవాలని అన్నారు. దేశ చరిత్రలో బ్యాంకుల జాతీయీకరణ ఆర్థిక పురోభివృద్ధికి కీలకమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ విక్టర్ అన్నారు. సిఎస్ఎన్ కళాశాలలో బ్యాంకుల జాతీయకరణ వారోత్సవాలు గురువారం ప్రారంభించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ హరిశ్చంద్ర సుబ్రహ్మణ్యం, గోపిశెట్టి మురళి, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణ ద్వారా వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమలకు, సామాజిక వెనుకబడిన వర్గాలకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మల విసర్జన వలన నీరు, నేల, ఆహారం కలుషితమై కలరా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడమే కాకుండా పర్యావరణం కలుషితం అవుతోందని ఆకివీడు ఎంపీడీఓ డి బాబురావు అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల పరిషత్ కార్యాలయంలో సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లకు గురువారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బహిరంగ మల విసర్జనను 100% నిర్మూలించాలని అన్నారు. గ్రామీణ పేదలకు సొంతింటికల సాకారం కానుంది. గృహ నిర్మాణ శాఖ అధికారులు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో స్థలం ఉన్న 16273 మంది సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1550 మంది సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది. జిల్లాలు అధికారులు గ్రామసభలు నిర్వహించి వారంతా అర్హులుగానే నిర్ధారించి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుని త్వరలోనే ఇళ్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఎల్నినో ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపిస్తూ ఉక్కపోత ఉండడంతో విద్యుత్ వాడకం రికార్డు స్థాయిలో పెరిగింది. అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విద్యుత్కు డిమాండ్ బాగా పెరిగింది. పశ్చిమలో వేసవిలో కూడా నమోదు కాని విద్యుత్ వినియోగం గత 3 రోజుల్లో నమోదైంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో 12480 యూనిట్లు వినియోగం పెరిగింది. ఇంత స్థాయిలో వినియోగం ఎప్పుడూ లేదని అంటూ ఉన్నారు. గత నెల జూన్ నెలలో 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకాన్నే ఎక్కువగా అధికారులు భావించారు. దాన్ని మించి వినియోగం పెరిగింది. ఎల్నినో ప్రభావంతో జనం విలవిల్లాడుతూ ఉన్నారు. వ్యవసాయ పనులు ముందుకు కదలడం లేదు. ఈ సమయానికి ముమ్మరంగా సాగు కావలసిన వరి నాట్లు కొన్ని మండలాల్లో మందకొడిగా సాగుతున్నాయి. బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రమే అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వర్షాలు కురవాలి. వర్షం మాటలా ఉన్న ఎండలతో జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: 90.4. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే అక్షయ. మరి ఆ టాపిక్స్ ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, గుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే.

ఏసీ రూముల నుండి బయటకు తీసుకువచ్చి పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి వాసంలోకి, కల్మషం లేని మనుషుల జీవితాల్లోకి తీసుకువెళ్లిన ఒక విప్లవాత్మక సంచలనం. అసలు స్టూడియోల సెట్టింగ్స్లోనే సినిమాలు తీయాలి అనే ఆనాటి పాత పద్ధతులను బద్దలు కొట్టి అవుట్డోర్ షూటింగ్స్కు ఒక సరికొత్త ఊపు తెచ్చిన దర్శకుడు ఆయన. ఈ సౌత్ ఇండియన్ సినిమా మేధావి కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు మరియు ఆలోచింపజేసే చిత్రాలను నిర్మించిన గొప్ప నిర్మాత కూడా. తమిళ తెలుగు చలనచిత్ర రంగాన్ని తనదైన పల్లెటూరి మార్క్ మేకింగ్తో ఒక సరికొత్త మలుపు తిప్పిన ఘనత ఆయనది. ఆయన మరెవరో కాదు, ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా గారు. జూన్ 10వ తేదీన పరమపదించిన ఆయన జూలై 15 ఆయన జయంతి పురస్కరించుకొని సిల్వర్ స్క్రీన్ అందిస్తున్న ఆయన సినీ ప్రస్థానం ఇది. మన టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన సీతాకోకచిలుక చిత్రంలో తెలుగు ప్రేక్షకులను సైతం తన కథావైభవంతో కట్టిపడేశారు భారతీరాజా గారు. ఆయన కెమెరా కంటికి పల్లెటూరి అందాలు, అక్కడి మనుషుల ఎమోషన్స్ ఎంత అద్భుతంగా చిక్కుతాయో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మరి తమిళనాడులో పుట్టి యావత్ దక్షిణ భారతదేశాన్ని గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ఈ సంచలన దర్శకుడి అద్భుతమైన ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన ముచ్చట్లు ఉన్నాయి. భారతీరాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో 16 వయాతినిలే అనే చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన అదే సినిమాను తెలుగులో 16 ఏళ్ల వయసుగా రీమేక్ చేసి ఇక్కడ కూడా సంచలనం సృష్టించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నాడు. ఇతడు మంగమ్మ గారి మనవుడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు, నటుడిగాను తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం పులవర్. 1970 కాలంలో స్టూడియోలకే పరిమితమైన సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీరాజా గారు. వాస్తవికతకు అద్దం పట్టేలా సహజమైన పల్లెటూరి వాతావరణంలో లైవ్ లొకేషన్లో సినిమాలు తీసేవారు. భారతీరాజా తన సినీ జీవితాన్ని కన్నడ చలనచిత్రం దర్శకుడు పుట్టన కనగాల్ వద్ద సహాయకుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పి పుల్లయ్య, ఎం కృష్ణన్ నాయర్, అవినాశి మణి, ఏ జగన్నాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన కథ రాసి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 16 వయాతినీలే. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న సినిమా సంప్రదాయాలను బద్దలు కొట్టి గ్రామీణ నేపథ్య సినిమాలు అనే ఒక కొత్త శైలికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా ఇప్పుడు తమిళ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించింది. ఈ చిత్రం గురించి భారతీరాజా మాట్లాడుతూ, ఈ సినిమాను నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో ఒక బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ ఫిలింగా నిర్మించాలనుకున్నారు. కానీ ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన కలర్ చిత్రంగా మారి పలువురి కెరీర్లకు ఒక అద్భుతమైన ప్రారంభ బిందువులా నిలిచిందని చెప్పారు. ఆయన తదుపరి చిత్రం కిలకే పోగం రైల్ కూడా ఇదే తరహా విజయాన్ని సాధించింది. అయితే ఇది భారతీరాజా కేవలం గ్రామీణ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా కాకుండా విమర్శలకు దారితీసింది. ఈ విమర్శల కారణంగా ఆయన ఆలోచన మేకింగ్ పరంగా పూర్తిగా పాశ్చాత్య శైలితో, సైకోపాధిక మహిళా ద్వేషీ నేపథ్యంతో సిగ్గప్పూర్ రోజాక్కల్ చిత్రాన్ని రూపొందించారు. భారతీరాజా ప్రయోగాత్మక చిత్రం నిలల్కల్ యాక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ చిత్రాలతో తాను ఏ ఒక్క శైలికే పరిమితం కానని తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. అయినప్పటికీ గ్రామీణ నేపథ్యాలే ఆయన బలమైన వస్తువులని నిరూపించేవారు. 1980లో ఆయన సాధించిన అతిపెద్ద విజయాలైన అలైగల్ ఒవై, ఒయివ తల్లై, మణివాసనై, ముదల్ మర్యాదై చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన ప్రేమ కథలు. అలైగల్ ఒయివ తల్లై చిత్రం ద్వారా నటుడు కార్తిక్ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన పరిశ్రమంలో నవరస నాయకన్గా పేరు తెచ్చుకున్నారు. ముదల్ మర్యాదై చిత్రంతో శివాజీ గణేశన్ మధ్య వయస్కుడైన గ్రామ పెద్దగా ప్రధాన పాత్రలు నటించారు. రాధ జీవనోపాధి కోసం ఆ గ్రామానికి వచ్చే ఒక పేద యువతి పాత్రలో పోషించారు. వయస్సుతోనే కాకుండా కులం వర్గంతోనూ విడిపోయిన ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని భారతీరాజా కవితాత్మక స్పర్శతో ఆవిష్కరించారు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి

0: అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. వేదం పుదితో చిత్రం కుల సమస్యను మరింత బలంగా చర్చించింది. ఈ చిత్ర కథనం ఎక్కడ ఆగకుండా సాగింది. ఇందులో సత్యరాజ్ బాలు తేవర్గా నటించారు. ఈ సినిమాలో భారతీ రాజా మార్కు ముద్రలతో పాటు అనేక విప్లవాత్మక దృశ్యాలు ఉన్నాయి. వేదం పుదితి చిత్రం తమిళనాడులోని బ్రాహ్మణ మరియు ఇతర ఉన్నత కులాలను కుల వివక్షపై విప్లవాత్మక ఆలోచనలు రేకెత్తించింది. భారతీరాజా 1990ల కాలానికి అనుగుణంగా తన చలనచిత్ర నిర్మాణ పద్ధతులను విజయవంతంగా ఆధునీకరించుకున్నారు. కిలుక్కు చీమలయే సాధించిన వాణిజ్య విజయం కరుత్తమ చిత్రానికి లబ్ధులు యువతరాన్ని కూడా అలరించగల ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచాయి. 1996లో అంతిమంతారే చిత్రానికి గాను భారతీరాజా మరో జాతీయ అవార్డును అందుకున్నారు. ఒక దర్శకుడికి కథ రాయడం ఒక ఎత్తైతే, ఆ కథలోని పాత్రలకు సరిగ్గా సరిపోయే సరికొత్త మనుషులను వెతికి పట్టుకొని వారిని వెండి తెరపై నక్షత్రాల్లో మెరిపించడం మరొక ఎత్తు. సౌత్ ఇండియన్ సినిమాల హిస్టరీలో చలనచిత్ర పరిశ్రమకు అత్యధికంగా కొన్ని ముఖాలను, అద్భుతమైన నటీనటులను పరిచయం చేసిన గాడ్ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన భారతీరాజు గారే. ఆయన పరిచయం చేసిన కొత్త ముఖాలు ఆ తర్వాత కాలంలో కేవలం నటులుగానే మిగిలిపోలేదు, ఇండస్ట్రీని శాసించిన స్టార్స్గా, లెజెండ్స్గా మారిపోయారు. భారతీరాజా గారి పారకీ కన్ను వల్ల వెండి తెరకు పరిచయమైన వారిలో నవరాగ సమ్రాట్ కార్తీక్, అందాల నటి రాధ, అభినయ నేత రేవతి, బహుముఖ ప్రజ్ఞాశాలి రాధిక మరియు మన టాలీవుడ్ లేడీ అమితాబ్, విశ్వనటి విజయశాంతి ప్రముఖులుగా నిలిచారు. వీరంతా ఒకప్పుడు భారతీరాజు గారి సినిమా అనే బడి నుండి వచ్చిన వారే కావడం విశేషం. కేవలం హీరో హీరోయిన్లే కాదు, సినిమాకు వెన్నుముకగా నిలిచే ఒక పెద్ద సహాయ నటుల బృందాన్ని కూడా ఆయన పరిశ్రమకు అందించారు. వారిలో హాస్య నటుడు జగన్ రాజ్, వడివుక్కరసి చంద్రశేఖర్, పాండియన్, విలక్షణ నటులు నెపోలియన్ వంటి వారు చెప్పుకోదగ్గ నటులు చాలామంది. భారతీరాజా గారి ఆలోచన విధానం, ఆయన చేసే ప్రయోగాలు చాలా విచిత్రంగా, అద్భుతంగా ఉండేవి. ఒక ప్రయోగాత్మక చొరవగా ఆయన కొత్త నటులకు తన చిత్రాలలో చాలా చిన్న పాత్రలను ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ పాత్రలు ప్రజల్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే వారంతా ఇండస్ట్రీ మోస్ట్ బిజీ నటులుగా మారిపోయారు. అంతెందుకు, నేడు సౌత్ సినిమాలో ప్రసిద్ధ దర్శకులుగా, నటులుగా చలామణి అవుతున్న ఎందరో మహానుభావులు ఒకప్పుడు భారతీరాజా గారి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల ద్వారానే నటులుగా పరిచయం అయ్యారు. వారిలో కే భాగ్యరాజ్, మణివన్నన్, మనోబాల, త్యాగరాజన్ వంటి వారు ఎంతోమంది ఉన్నారు. అప్పటి వరకు కేవలం విలన్ పాత్రలకే పరిమితమైన సత్యరాజ్ మొదటిసారిగా ఒక ప్రధాన హీరో పాత్రలో చూపించి ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో కూడా భారతీరాజ్ గారే కీలక పాత్ర పోషించారు. కొత్త నీరు వస్తేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందని నమ్మి ఎందరో ప్రతిభావంతులకు లైఫ్ ఇచ్చిన ఆ నటి, సృష్టికర్త భారతీరాజు గారు సినిమా విజన్ నిజంగా అమోఘం. భారతీరాజు గారి చిత్రాలలో అత్యంత ప్ర

ప్రధానమైన అంశం మహిళలు మరియు వారి చుట్టూ ఉండే సంక్లిష్టమైన పరస్పర సంబంధాలు. ఆయన మహిళా పాత్రలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించలేదు. సమాజంలోని కట్టుబాట్లు, కుటుంబ వ్యవస్థల మధ్య నలిగిపోయే స్త్రీల మనోభావాలను, వారికి అంతరంగిక సంఘర్షణలను అత్యంత ప్రభావితంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సామాజిక నేపథ్య చిత్రాలుగా మలిచారు. స్త్రీల చుట్టూ అల్లబడిన బంధాలు, ఆ బంధాల వెనుక ఉన్న స్వార్థం, ప్రేమ, త్యాగాలను ఆయన స్క్రిప్ట్లో ఎంతో లోతుగా స్పృశించారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒక దర్శకుడు తన కెమెరాతో కవిత్వాన్ని రాయగలడని, అలాగే ప్రేక్షకుడి గుండెల్లో భయాన్ని, ఆరాధనను ఒకేసారి సృష్టించగలడని నిరూపించిన మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ మన భారతీరాజు గారు. తమిళంలో ఆయన సృష్టించిన అద్భుతాలను తెలుగు నేటివిటికి తగినట్టుగా మార్చి కొన్ని నేరుగా తెలుగులోకి తెరకెక్కించి మన టాలీవుడ్లో ఆయన ముద్ర వేసిన ఆ అపురూపమైన చిత్రాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అజరామరమైన క్లాసిక్గా నిలిచిన చిత్రం సీతాకోకచిలుక. మతాల కట్టుబాట్లు, కుల వివక్షణ మధ్య నలిగిపోయే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను భారతీరాజు గారు తెరకెక్కించిన విధానం అమోఘం. సముద్ర తీరం నేపథ్యంగా పాత్రలను ఎంతో సున్నితంగా మలుస్తూ ఇళయరాజా గారి సంగీతంతో ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంగా మార్చారు. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ఇక దీనికి పూర్తిగా భిన్నంగా సైకో థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ఎర్ర గులాబీలు. కమల్ హాసన్ గారిలోని విలక్షణ నటనను వాడుకుంటూ మహిళలపై ద్వేషంతో ప్రవర్తించే ఒక సైకో పాత్రను, శ్రీదేవి గారి అమాయకత్వంతో కూడిన పాత్రను భారతీరాజు గారు మలచిన విధానం ప్రేక్షకులకు సీట్లంచని కూర్చోబెట్టింది. అలాగే కమల్ హాసన్, మాధవి, రాధల కలయికలో వచ్చిన గ్లామరస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్, ఫ్యాషన్ ఇండస్ట్రీ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీస్ విజువల్స్తో ఎంతో గ్రిప్పింగ్గా నడిపించి తనలో వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఇక మురళీమోహన్, శరద్బాబు, రాధికల కలయికల వచ్చిన యువతరం పిలిచింది చిత్రం పల్లెటూరి నేటివిటీకి అద్దం పట్టింది. మారే సమాజంలో భార్యభర్తల సంబంధాలు, మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సామాజిక చిత్రం ఈ తరం ఇల్లాలు. అలాగే జయప్రద సంచలన నటనతో పల్లెటూరి విప్లవాత్మక నేపథ్యంలో సాగే కొత్త జీవితాలు చిత్రంలో సామాజిక రుగ్మతలపై భారతీరాజు గారు తన మార్గదర్శకత్వంతో పదునైన శైలి చూపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, సుహాసినీల కలయికతో వచ్చిన ఎమోషనల్ మ్యూజికల్ హిట్ ఆరాధన. ఒక పల్లెటూరి అమాయక యువకుడికి చదువుకున్న టీచర్కు మధ్య ఉండే ఆరాధనను, త్యాగాన్ని భారతీరాజా గారు ఎంతో ఆర్ద్రతతో గుండెలను పిండేసేలా తెరకెక్కించారు. చిరంజీవి గారి కెరీర్లోనే ఇదొక విలక్షణమైన క్లాసిక్ పాత్రగా నిలిచిపోయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారితో కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన జమదగ్ని చిత్రంలో సామాజిక అన్యాయాలపై తిరుగుబడే జర్నలిస్ట్ పాత్రను ఎంతో పవర్ఫుల్గా ఆవిష్కరించారు. భారతీరాజా గారి జయంతి సందర్భంగా చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అజారామారమైన సేవలకు, ఆ మేకింగ్ వైభవానికి మన సిల్వర్ స్క్రీన్

ప్రత్యేక వేదిక తరపున వినమ్రపూర్వకమైన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన సృష్టించిన ఆ అద్భుతమైన పాత్రలు, ఆ పల్లెటూరు దృశ్య కావ్యాలు తెలుగు శ్రోతల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని మధుర జ్ఞాపకాలుగా నిలిచి ఉంటాయి. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, నా టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే సిల్వర్ స్క్రీన్ ప్రోగ్రాంలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవనం ఈ రోజుల్లో టెన్షన్ గా తయారైంది. అన్నింటికీ టెన్షన్లే. ఆ టెన్షన్లు పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, ప్రశాంతంగా ఉండడం కోసం కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. మంచి సంగీతం కూడా మనలో టెన్షన్ ని తగ్గిస్తుందని ఎంతో మంది నిపుణులు చెప్పారు. మరి ఇలాంటి ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఒక మంచి మార్గం వీణలకు విందైన అలనాటి పాటలు వినడం. ఇలా వినడం ద్వారా మనసుకు హాయిని కలిగిస్తూ ఉంటాయి. అలా ఉల్లాసాన్ని కలిగించే పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి.
2: మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH, ఇంపిడెన్స్, H పైలరీ

0: రెవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద ప్రధాన పాత్రధారులుగా 1981లో విడుదలైన చిత్రం ఊరికి మొనగాడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అందాల జవ్వని మందార పువ్వని పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

చక్రవర్తి స్వరపరిచిన బాలు సుశీల పడిన అందాల జవ్వని పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు, జయసుధా, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన చిత్రం ఇల్లాలు. తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలోంచి కెజే యేసుదాస్, ఎస్పి శైలజ గానం చేసిన ఓ బాటసారి ఇది జీవిత రహదారి పాట వింటారు. గీతరచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకున్న

0: బడును సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇల్లాల చిత్ర నుంచి కేజే జేస్దాస్, ఎస్పీ శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దర్శకత్వం బాలయ్య, తారాగణం చిరంజీవి, కవిత సుధాకర్, మాధవి. చిత్రం విడుదలైన సంవత్సరం 1981. ఏ సినిమా అనుకుంటున్నారా? అదే, ఊరికిచ్చిన మాట. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచిన చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి పాట మీ అందరి కోసం. మరి విందామా?

0: పట్టేసి మాటలను పట్టేసి చేతుల్లో కట్టేసి నవ్వు
1: కొత్త జీవితాలు చిత్రం నుంచి ఎస్ జానకి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట గజదొంగ చిత్రం నుంచి ఇంద్రధనుస్సు చీరకట్టి పాట మీకోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడిన ఈ పాటకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు, వేటూరి సాహిత్యం అందించారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయసుధ, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించగా కె రాఘవేందరరావు దర్శకత్వం వహించారు. మరి ఈ పాట వినండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: గజదొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కె బాపయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత, శ్రీదేవి ప్రముఖ తారాగణంగా నటించిన గురు శిష్యులు చిత్రం నుంచి అపురూప రూపసి నీవు పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీత రచన ఆత్రేయ, సంగీతం కెబి మహదేవన్.

గురు శిష్యుల చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముతలు కార్యక్రమంలో చివరిగా గువ్వల జంట చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన పులకింత పూసిందమ్మో పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు. ఈ చిత్రంలో కృష్ణంరాజు జయసుధ జంటగా నటించగా కె వాసు దర్శకత్వం వహించారు. మరి పాట వినండి.

0: గువ్వల జంటి చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. నువ్వు గింజి నుంచి పుచ్చకాయ వరకు, గుడ్డు నుంచి గులకరాయ వరకు ఆమె చేయి పడితే అద్భుత కళారూపమవుతుందండి. హనుమంత వస్తువైన చిత్రంగా మారి అనంత సందేశాన్ని ఇస్తుంది. విభిన్న నాణాలను సేకరించడం, గణతంత్ర దినోత్సవం లాంటి సందర్భాలలో ప్రత్యేకతను చాటుకోవడం, గృహిణిగా ఇంటి పనుల్లో బిజీగా ఉన్న అభిరుచులకు పట్టం కట్టారు నడుకుదుటి సుజాత. ఊహలకు రెక్కలు తొడిగి పలు రికార్డు పుస్తకాల్లో కూడా తన పేరు నమోదు చేసుకున్న సుజాత గారి గురించి తెలుసుకుందాం. నాకు బొమ్మలు గీయడం అంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది. బడి రోజుల్లో దానిపై మరింత మక్కువ పెరిగింది. బియ్యపు గింజలాంటి సూక్ష్మ వస్తువులపై అద్భుత చిత్రాలు ఆవిష్కరించిన తీరు నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ వాటి మీద బొమ్మలు వేయడం సాధ్యం కాదు. ఆ కళాకారుల్లోనే ఎప్పటికైనా నేను కూడా చిన్న చిన్న వస్తువులపై బొమ్మలు గీయాలని అనుకునేదాన్ని. ఆసక్తితో ఖాళీ సమయాల్లో సాధన చేశాను. మైక్రో ఆర్ట్లో ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. క్రమంగా నైపుణ్యం సంపాదించాను. మా స్వస్థలం కృష్ణా జిల్లా పెనుమలూరు. మా వారు నడకుదురు ఈశ్వర్రావు, రవాణా శాఖలో ఇన్స్పెక్టర్. ఒక కళాకారిణిగా ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. గుడ్డు, గులకరాయి, పుచ్చగింజ, నువ్వు గింజ, బియ్యం, పువ్వులు, పుట్నాల పప్పులు ఏది కనిపిస్తే దానిపై బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. స్వాతంత్ర్యం విలువ

భావితరాలకు చెప్పాలనే ఉద్దేశంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల చిత్రాలు గీశాను. జాతీయ జెండా, జాతీయ గీతం, గొప్పదనం తెలిసేలా చిన్న గింజలపై వాటిని చిత్రీకరించాను. పుచ్చకాయ మీద జాతీయ జెండా, టాబ్లెట్ మీద జాతీయ గీతం, గుడ్డుపై మహిళల ప్రపంచ కప్ లోగో, బల్లిగుడ్డుపై భారతదేశం, గుండ్రటి టాబ్లెట్ మీద ఒక పక్క దేశపటం, గాంధీ బొమ్మ, మరోపక్క స్వచ్ఛ భారత్, గాంధీ జయంతి చిత్రీకరించాను. కొబ్బరి పువ్వు, బియ్యం, నువ్వు గింజలపై గణపతిని గీశాను. ఇక కొబ్బరి పిండి మీద అమ్మవారి అలంకరణ, సీతాఫలం గింజలతో ఉడత, గుర్రం, ఇలా పదేళ్లలో వందల సూక్ష్మ చిత్రాలు గీశాను. కొబ్బరికాయలపై కళారూపాలు, పారిజాత పుష్పాలతో గీసిన శివుడి చిత్రం మరో ప్రత్యేకత. నైపుణ్యం ఒక్కటే సరిపోదు, సృజన, దానికి రూపం ఇవ్వగల సామర్థ్యం కూడా ఇక్కడ ఎంతో అవసరం. సూక్ష్మ చిత్రాలే కాదు, పాత నాణ్యాలు, స్టాంపులు సేకరించడం కూడా నాకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యులు, బంధువుల జన్మదినం తేదీలు ఉన్న కరెన్సీ నోట్లను సేకరించి వారికి బహుమతిగా ఏటా గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఒక కళాఖండాన్ని రూపొందిస్తూ ఉంటాను. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాలం చెల్లిన 3 షుగర్ టాబ్లెట్లపై జాతీయ గీతం, జనగణమన రాశాను. పారిజాత పుష్పాలతో భారత రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ ను చిత్రీకరించాను. ఇంటి పనులు చేసుకుంటూనే నా అభిరుచిని కొనసాగించగలుగుతున్నాను. ఈ నెల నా కళా ప్రయాణంలో కొన్ని మైలురాయలను కూడా అధిగమించాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాను. ఒక మహిళగా స్వశక్తితో సాధించిన విజయం ఇది. ఎంతో గర్వంగా, ఇంకా ఎంత సంతోషంగా ఉంది అంటున్నారు సుజాత గారు. లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకున్న ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడును.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్, అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622344.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
5: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. ప్రవేశ ద్వారం వద్ద పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అతిథులు ఇంట్లోకి రాగానే చూసే మొదటి చోటు ప్రధాన ద్వారం. దానిని అందంగా తీర్చిదిద్దడం వల్ల ఇంటికి వచ్చే వారికి మీకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి వాటిలో ముందుగా నేమ్ ప్లేట్స్. పాతకాలం నాటి చెక్క పలకలపై చేతితో రాసిన పేర్లు, మట్టితో చేసిన నేమ్ ప్లేట్లు ట్రెండీగా ఉంటాయి. ఇక రెండవది డోర్ మ్యాట్స్. కేవలం నలుపు, గోధుమ రంగులే కాకుండా సరదా కోట్స్ ఉన్న మ్యాట్స్ వాడండి. ఇక మూడవది తోరణాలు. ప్లాస్టిక్ తోరణాల కంటే వెదర్తో చేసినవి లేదా గ్లాస్ వర్క్ ఉన్న క్లాత్ తోరణాలు తలుపుకి గొప్ప కళను ఇస్తాయండి. లిసనర్స్, వెలుతురుతో మాయచేద్దాం. ఇల్లు అంటే 4 గోడల మధ్య ఉండే స్థలం మాత్రమే కాదండి, అది మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక గూడు. ఇంటిని అందంగా మార్చుకోవడానికి సోఫాలు, ఖరీదైన పెయింటింగ్లు మాత్రమే ఉంటే సరిపోదండి. మనం ఎంచుకునే వెలుతురు, గదిలో పరిమళించే సువాసన ఆ ఇంటికి ప్రాణం పోస్తాయి. మరి వాటిలో ముందుగా వార్మ్ లైటింగ్. పగలు సహజమైన సూర్యరశ్మి ఇంట్లో పడేలా చూసుకోవాలి. సాయంత్ర వేళల్లో తెల్లని కాంతి కంటే వార్మ్ వైట్ అంటే గోల్డెన్ యెల్లో లైట్లు వాడితే ఇల్లు విశాలవంతంగా హాయిగా కనిపిస్తుంది. ఇక రెండవది లేయర్డ్ లైటింగ్. గది మూలల్లో ఉండే కార్నర్ ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్ గదికి లోతునిస్తాయి. అద్దాల వెనుక లేదా షెల్ఫ్లలో వాడే స్ట్రిప్ లైట్స్ ఆధునిక లుక్ నైతే ఇస్తాయండి. ఇక మూడవది క్యాండిల్స్, ఫెయిరీ లైట్స్. గ్లాస్ జార్లలో చిన్న చిన్న ఫెయిరీ లైట్లు పెట్టి మూలల్లో ఉంచితే రాత్రిపూట ఇల్లు మాయలోకంలా మారుతుంది. ఇక పరిమళాలతో ప్రశాంతత. మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే వచ్చే సువాసన మన మూడ్ను సెట్ చేస్తుంది. అందుకే సువాసన అనేది అలంకరణ మాత్రమే కాదండి, అదొక థెరపీ. అందులో మొదటిగా ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్స్, లావెండర్, జాస్మిన్ లేదా లెమన్ గ్రాస్ వంటి ఆయిల్స్ వాడితే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఇవి గదిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తాయండి. ఇక రెండవది సెంటెన్ క్యాండిల్స్. డిజైనర్ క్యాండిల్స్ వెలుగుతో పాటు మధురమైన సువాసనలు వెదజల్లుతాయి. డిన్నర్ టేబుల్ వద్ద వీటిని ఉంచితే అనుభూతే వేరు. ఇక మూడవది నేచురల్ ఫ్లవర్స్. ఖరీదైన స్ప్రేల కంటే తాజా పూల గుత్తిని

వాజ్లో అమర్చడం వల్ల సహజమైన సువాసనతో పాటు కంటికి అందంగా ఉంటుంది. లిసనర్స్, ఇంటిని అందంగా ఎలా అలంకరించాలో తెలుసుకున్నా కదండి, ఇప్పుడు ఒక చిన్న టిప్ తెలుసుకుందామండి. పిల్లలు ప్రశ్నలు అడిగితే అస్సలు విసుక్కోకూడదు. పిల్లలు అడిగే ఎందుకు ఏమిటనే ప్రశ్నలు వారి మెదడు ఎదుగుదలకు సంకేతాలండి. వారిని ఎలా ప్రోత్సహించాలో తెలుసుకుందాం. ముందుగా అస్సలు విసుక్కోవద్దు. పిల్లలు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి వింతగా ఉన్నా వాటిని అగౌరవపరచకండి. భలే అడిగావే అని మెచ్చుకోండి. భలే అడిగావే అని మెచ్చుకోవడం ద్వారా వాళ్ళు ఉత్సాహం పెరుగుతోంది. ఇక రెండవది పరిశోధన అలవాటు. ప్రతి దానికి మీరే సమాధానం చెప్పేయకుండా పద దీని గురించి పుస్తకంలో చూద్దాం లేదా గూగుల్లో వెతుకుదాం అని చెప్పి వారితో కలిసి సమాచారం సేకరించండి. ఇక మూడవది ఆలోచనను ప్రేరేపించడం. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది అని పిల్లలు అడిగితే నీకేమనిపిస్తోంది అని తిరిగి అడగండి. ఇది వారి సృజనాత్మక ఆలోచన శక్తిని పెంచుతుంది. లిసనర్స్, విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ హిట్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మహిళ లిసనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో ఒక సరికొత్త వంటకం గురించి తెలుసుకుందామండి. మరి దాని పేరు వచ్చేసి పాలక్ మిక్స్. కావలసిన పదార్థాలు: పాలకూర తురుము 5 కప్పులు, కాలీఫ్లవర్ ముక్కలు 2 కప్పులు, అరటికాయ ముక్కలు కప్పు, క్యాప్సికం ముక్కలు కప్పు, టమాటా ముక్కలు 2 కప్పులు, పచ్చిమిర్చి 8, కారం టీ స్పూన్, అల్లం అంగుళం ముక్క, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 2, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, జీడిపప్పు 10, ఎండ ద్రాక్ష 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా. ఇక తయారు చేసే విధానం గురించి తెలుసుకుందామండి. పాలకూర బాగా కడిగి నీళ్లు వంపేసి సన్నగా తరగాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉంచి తీయాలి. అరటి ముక్కలు నీళ్ళల్లో వేసి ఉంచాలండి. ఇక క్యాప్సికమ్ లో గింజలు తీసేయాలి. అల్లం సన్నగా తరగాలి. మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు అన్ని కలిపి పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, టొమాటో, అల్లం కలిపి నూరాలి. బాల్నీలో నూనె వేసి కాగాక కాలీఫ్లవర్, అరటి, క్యాప్సికమ్ ముక్కలు వేసి సిమ్లో 2 నిమిషాలు వేయించి ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలండి. ఇక మరో బాల్నీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక ఇంగువ, జీలకర్ర వేసి వేగాక చెక్క, లవంగాల మిశ్రమం వేయాలి. తర్వాత టొమాటో, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం వేసి వేయించాలి. ఇక ఇప్పుడు ఉడికించిన పాలకూర, కూరగాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించి దించాలి. అంతే అండి, వేడివేడి పాలక్ మిక్స్ రెడీ అయిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నర్ కదండి. మరి మరణ తిరిగి ప్రసారమే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జనందని.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. మన సగటు ఆయుర్ధార్యం గణనీయంగా పెరుగుతుంది. మన జీవన పరిస్థితులు, వైద్య సదుపాయాలు మెరుగవుతున్న కొద్దీ ఆయు ప్రమాణము పెరుగుతుంది. ఒక రకంగా ఆధునిక వైద్య రంగం సాధించిన అద్భుత పురోగతి ఇది. అందుకే ఒకప్పుడు పదవీ విరమణ అంటే మలి వయసు కింద లెక్క, కానీ ఇప్పుడు పదవీ విరమణ అంటే జీవితంలో మరో దశకు ఆరంభం. అంతగా పురోగమనించాం మనం. అయితే మన ఆయుర్ధార్యంతో పాటే పెద్ద వయసులో వ్యాధుల బారిన పడి నానా రుగ్మతలతో తంటాలు పడే సమయం, వ్యాధుల వలలో ఇక్కట్లను అనుభవించే కాలం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు గుర్తించడం కలవర పెట్టే అంశం. ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ విఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ కూడా ఇటీవల ప్రత్యేక వ్యసనాన్ని ప్రచురించింది. జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయి బాధల బందీలన్నీ వదిలించుకున్న తర్వాత మలి వయసు ఎంతో హాయిగా ఉల్లాసంగా గడిచిపోవాలి. మహారాజులా కాలు మీద కాలేసుకుని కూర్చుని జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయం ఇది. అంతేగాని వ్యాధులతో ఉస్సురంటూ రోజులు లెక్కేసుకుంటూ ఏళ్ళకి ఏళ్ళు భారంగా బండి లాగించాల్సిన స్థితి రావడం ఏమంత సంతోషదాయకం చెప్పండి. అందుకే నేటి వైద్య రంగం వృద్ధాప్యంలో పలకరించే రకరకాల రుగ్మతల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వృద్ధుల సంరక్షణతో పాటు అసలు పెద్ద వయసులు ముసురుకునే రకరకాల రుగ్మతలు, వాటిని నియంత్రించడం మీద దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించిన అవగాహన మనందరిలోనూ పెరగడం చాలా అవసరం. అందుకే ఈ వివరాలను స్థూలంగా మీ ముందుకు తెస్తుంది మా రేడియో విష్ణు 90.4. నేటి బాలలే రేపటి పౌరులు, అలాగే నేటి పౌరులే రేపటి పెద్దలు, వృద్ధులు. మనం విస్మరించడానికి వీల్లేని జీవిత సత్యం ఇది. వయసును ఆపలేం గాని వయసుతో పాటు మొదలయ్యే రకరకాల వ్యాధుల నుంచి, ఆ బాధల నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా వరకు మన చేతుల్లో ఉన్న వ్యవహారమే అండి. చాలా మంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారు, కానీ నిజానికి యుక్త వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే మలి వయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా హాయిగా గడిచిపోతుంది. అందుకే యుక్త వయసులో చక్కటి జీవన సరళిని అలవర్చుకోమంటే ఒక రకంగా మలి వయసుకు మనం చేసే జీవిత బీమా అది. అలాగే మలి వయసుకు వచ్చేసరికి చాలా మంది ఈ వయసులో వ్యాధులు సహజమే అని అనుకుంటారు, కానీ అది సరికాదు. నేడు మనకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం, సదుపాయాలతో ఏ వయసులోనైనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలి వయసులో తరచుగా పలకరించే సమస్యలేమిటో

వీటికి నేటి వైద్య రంగం అందించే వివరాలు ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక వయసుకి వచ్చేసరికి ఎంతో మందికి జీవితంలో నరకం చూపిస్తున్న పెద్ద సమస్య మోకాలు నొప్పులు. దీనికి ప్రధానంగా మోకాలులోని కీలు, ఎముకలు, వాటి మధ్య కదలికలు మృదువుగా ఉండేలా చూస్తూ ఉండే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవడం ముఖ్య కారణం. 55 నుంచి 60 ఏళ్ల వయసు తర్వాత దాదాపు సగానికి సగం మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇది. తీవ్రమైన మోకాల నొప్పి వల్ల నడక నరకంగా తయారైపోతుంది. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మరింత బరువు పెరుగుతారు. బరువు పెరిగిన కొద్దీ మోకాల నొప్పులు మరింత సతాయిస్తాయి. ఇలా ఏదో విషవలయంగా తయారవుతుంది. అందుకని పెద్ద వయసులో సాధ్యమైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. బరువు తగ్గితే మోకాళ్ళు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతుందని ఫ్రెమింగ్హామ్ ఆస్టియో ఆర్థరైటిస్ అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. కొద్దిగా మోకాళ్ళు నొప్పులున్న కదలికలు అస్సలు మానేయకూడదు. రోజువారీ ఓ మోస్తారు నడక వ్యాయామాలు కొనసాగించాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు మంచి చికిత్సా విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏం చేయొచ్చు అన్నది వివరిస్తారు. యుక్త వయసు నుంచి చక్కటి వ్యాయామాలు చేస్తుండడం వల్ల చాలా వరకు ఈ సమస్య దరి చేరకుండా చూసుకోవచ్చు. ఎప్పుడో వారాంతరాల్లో ఒక్కసారిగా విపరీతంగా వ్యాయామం చేయడం కాకుండా రోజు విడవకుండా నిలకడిగా నడక వంటి వ్యాయామాలు చేయడం వల్ల మోకిలి చుట్టూ ఉండే కండరాలు బాగా బలపడతాయి. దానివల్ల భారం మొత్తం కీలే మోయాల్సిన పరిస్థితి ఉండదు. దానికి ఫలితంగా కీలు అరుగుదల కూడా తగ్గుతుంది. ఎక్కువగా కూర్చోకుండా ఉండటం, ఎత్తు మడమ చెప్పులు వేసుకోకుండా ఉండటం కూడా మోకాళ్ళకు మంచిదే. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. యవ్వనంలో తెలియకుండా తిరిగేస్తాం గానీ ఒక వయసుకు వచ్చేసరికి ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45 నుంచి 50 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు ఎండు పుల్లల్లా పెలుసుగా బోలుగా తయారవ్వటం అన్నది చాలా ఎక్కువ. ఈ ముప్పు స్త్రీలలో మరీ ఎక్కువగా ఉందండి. దీనివల్ల చీటికి మాటికి పడిపోవడం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవడం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతుక్కవు కూడా. దీంతో మొత్తానికి కదలికలు తగ్గిపోవడం, తమ పని తాము చేసుకునే పరిస్థితి కూడా లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎముక సాంద్రత తగ్గడం వల్ల వెన్నుపూసలు విరిగిపోవడం కూడా వీరిలో ఎక్కువే. అసలు ఎముక బోలు సమస్య వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతూ ఉంటారు, కానీ ఇది నిజం కాదు. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అవసరమే లేదు. పొగ తాగకుండా ఉండడం, కాల్షియం దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. మన జీవక్రియలకు తగినంత కాల్షియం అవసరం. మన ఆహారంలో కాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చేసుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనమైపోతాయి. అలాగే కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా కాల్షియం బిడ్డకు వెళ్ళిపోతుంది. దీంతో స్త్రీలు ఆస్టియోపోరోసిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపలు వంటివి తీసుకోవాలి. ఈ తీసుకున్న కాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చేయడం కూడా చాలా అవసరమండి. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్ డి కూడా దక్కుతుంది. ఎముక బలానికి ఇదే ముఖ్యం. ఒక వయసు రాగానే అందరూ వైద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకొని ఆస్టియోపోరోసిస్ ఉంటే తగు జాగ్రత్తలు, చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలాగే బాత్రూంలో పడిపోకుండా నేల నునువుగా జారిపోయేలా లేకుండా చూసుకోవడం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి 4 కోలకర సహాయం తీసుకోవడం, తల తిప్పుతూ ఉండడం, తూలు రావడం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులకు చూపించుకొని చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక మలి వయసు వారిని ప్రతినిత్యం ఇబ్బందికి గురి చేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, దానికి తోడు సరిగ్గా నమలలేక పీచు పదార్థాలు, కూరగాయలు వంటివి బాగా తగ్గించేసి నమలాల్సిన అవసరం అంతగా లేని, తేలిగ్గా తినడానికి వీలైన శుద్ధి చేసిన పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింతగా మారుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటో మనకు కూడా అర్థమవుతుందండి. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి.

పీచు లేని బాగా శుద్ధి చేసిన పదార్థాలను తగ్గించేయాలి. ముఖ్యంగా ప్రతిరోజు మల విసర్జన జరిగితేనే హాయిగా ఉంటుంది అన్న భావన నుంచి బయటపడడం చాలా అవసరం. మల విసర్జన రోజుకు 3 సార్లు నుంచి వారానికి 3 సార్ల వరకు సహజమే. కాబట్టి ప్రతిరోజు విసర్జన జరగాల్సిందే అన్న భావనతో ఆలోచనల్ని దాని చుట్టూనే తిప్పుకోవడం అనవసరం. మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే ఆహారపరమైన మార్పులతో పాటు అవసరాన్ని బట్టి సబ్జా గింజల పొట్టు వంటి సహజమైన నీటిలో కలుపుకొని తాగే పొడి వంటివి కూడా సిఫార్సు చేస్తారు. వీటితో తేలిగ్గానే బయటపడచ్చు. ఇక కారణాలు ఏవైనా, మలి వయసులో స్త్రీ పురుషులు ఇరువురిని కూడా మూత్రం ఆపుకోలేని సమస్య ఇబ్బంది పెట్టచ్చు. 50 నుంచి 55 ఏళ్ళు దాటిన స్త్రీలకు కటి కండరాలు బలహీనపడడం వల్ల మూత్రం లీక్ అవ్వడం, ఆపుకోలేకపోవడం, తరచుగా వెళ్లాల్సి వస్తుండడం వంటి బాధలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే పురుషుల్లో ఈ వయసుకు వచ్చేసరికి ప్రోస్టేట్ గంది ఉబ్బడం వల్ల మూత్రం ఆపుకోలేకపోవడం, ఎంత వెళ్ళినా ఇంకా పూర్తి విసర్జన కాని భావన కలగడం వంటి లక్షణాలు వేధిస్తూ ఉంటాయి. వీరు ఒక్కసారి వైద్యులకు చూపించుకొని సమస్య ఏమిటన్నది ఖచ్చితంగా నిర్ధారణ చేయించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో కొన్ని రకాల క్యాన్సర్లో కూడా ఇలాంటి లక్షణాలే కనబడచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయరాదు. మూత్రం ఆపుకోలేని సమస్యకు ఇప్పుడు స్త్రీ పురుషులకు ఇరువరికి కూడా చాలా రకాల చికిత్సా మార్గాలు, పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి గురించి వైద్యులతో చర్చించడం ఉత్తమం. వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గడం సహజం. కాబట్టి 35 నుంచి 40 ఏళ్ళ నుంచి దృష్టి పరీక్షలు చేయించుకుని అవసరమైతే కళ్ళద్దాలు తీసుకోవడం మంచిది. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దలసరిగా తయారై శుక్లాలు రావడం కూడా సహజమేనండి. దీనికి ఇప్పుడు శుక్లాలను తొలగించి కంటిలోనే లెన్స్ని అమర్చే సమర్థవంతమైన సర్జరీ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా వయసుతో పాటు కంటిలో నీటి కాసులు పెరగడం, దృష్టికి కీలకమైన మాక్యులా పొర క్షీణించడం, మధుమేహం ఉంటే దానికి కారణంగా రెటీనా పొర మీద రక్తం కమ్మటం వంటి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలైతే ఉంటాయి. సమస్య ఏంటంటే ఈ సమస్యలు కొంత తీవ్రమైనవి. వీటి వల్ల దృష్టి దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి ముందస్తు సంకేతాలు కూడా ఏమీ ఉండవు. వీటిని ముందే గుర్తిస్తే ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా చూపు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా తరచూ కంటి పరీక్షలు, అది సంపూర్ణ నేత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ఉత్తమం. అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగ్గా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందనుకున్న విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా వైద్యులకు చూపించుకోవడానికి ఇష్టపడరు. కానీ దానివల్ల నలుగురిలో కలవలేకపోవడం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవడం వంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు. కాబట్టి వినికిడి తగ్గుతుందనిపిస్తే వైద్యులకు చూపించుకొని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవడం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపచ్చన్నది మనం గుర్తించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ టిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పటికీ మన సమాజంలో చాలా మంది నమ్మే విషయం ఒక వయసు రాగానే అందరికీ దంతాలు ఊడిపోతాయని, నోరు పోసుకోవడం తథ్యమని. ఇది చాలా తప్పండి. చిన్న వయసు నుంచి చక్కటి నోటి ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ ఉన్నవారికి వృద్ధాప్యంలో పళ్ళు ఊడిపోవడం అన్నది అస్సలుండదు. నోటిని ఆరోగ్యంగా చూసుకోవడం వల్ల చక్కటి ఆహారం తీసుకోవడం, ఈ రెండూ పాటిస్తే జీవితాంతం మన దంతాలు మనతోనే ఉంటాయని వైద్య రంగం ఎప్పటి నుంచో చెప్తుంది. రోజు రెండు పూట్ల బ్రషింగ్ చేసుకోవడం, చక్కగా నములుతూ ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోగానే నోటిని శుభ్రపరచుకోవడం, అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించుకొని దంతాల మీద గారు పేరుకుంటే దాన్ని తొలగించేందుకు స్కేలింగ్ చేయించుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు చిగుళ్ళ వాపు, చిగుల నుంచి రక్తం చిమురుస్తుండడం వంటి సమస్యలు తలెత్తిన వెంటనే దంత వైద్యులకు చూపించుకొని చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చిగుళ్ళ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దంతమూలం బలహీనపడి దంతాలు ఊడిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. దంతాలు ఊడితే ఆహారం తీసుకోవడం కష్టంగా తయారై పోషకాహారం తినలేని పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యమే

0: దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ నోరు పొడిబారడం ఎక్కువ అవుతుంది. దీనివల్ల దంతాల మీద రంధ్రాలు పడటం, చిగుళ్ళ బాధలు వంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చిగుళ్ళ సమస్యలు, దంతాలు పుచ్చిపోవడం, జీవం ఉండడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులకి చూపించుకొని వాటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ దంతాలు ఊడినా ఇప్పుడు సమర్థమైన శాశ్వతమైన కృత్రిమ దంతాలు అమర్చే అవకాశం ఉంది కాబట్టి వృద్ధాప్యంలో దంత సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదని గుర్తించాలి. సాధారణ ఆరోగ్యం బాగుండేందుకు కూడా ఇది ఒక కీలకమైన అంశం. ఇక మలి వయసుకు వచ్చేసరికి చాలా మందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతూ వస్తాయి. యుక్త వయసు నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా వీటిని సాధ్యమైనంత వరకు దరి చేరకుండా చూసుకోవచ్చు. అన్నిసార్లు వీటిని పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ చికిత్స కొనసాగిస్తూ వీటిని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలి వయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్లు వంటివి ఎక్కువ. ఊపిరితిత్తులు, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి ఇద్దరిలోనూ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడైనా గడ్డలు రావడం, వీడకుండా దగ్గు వేధించడం, మల విసర్జన అలవాట్లు మారిపోవడం, రక్తం కనబడడం, బరువు వెంటనే తగ్గిపోవడం, పుండ్లు మానకపోవడం వంటి లక్షణాలు ఏవైనా కనబడితే వాటిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. వైద్యుల దృష్టికి తప్పకుండా తీసుకువెళ్ళాలి. యుక్త వయసు నుంచి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి సహజ సిద్ధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వీటితో క్యాన్సర్లతో సహా చాలా రుగ్మతలు, వ్యాధులు తెరిచేరకుండా వృద్ధాప్యాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఇక పెద్దలు సరిగ్గా వినలేకపోతున్నా, సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోతున్నా, విషయాలను సరిగ్గా గ్రహించలేకపోతున్నా, ఇంట్లో వాళ్ళు చాలా మంది ఈ ముసలిదనంలో ఇంతేలే, చాదస్తం పెరిగింది, మతిమరుపు వచ్చేసింది అని అనుకుని సరిపెట్టేసుకుంటారు. కానీ ఈ ధోరణి సరికాదండి. ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి తగ్గే మాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు కదా. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం లేకపోలేదు. వృద్ధాప్యంలో డిప్రెషన్ చాలా ఎక్కువ కూడా. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో వైద్యులకి చూపించుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా శరీరాన్ని, మెదడును చురుకుగా ఉంచుకోవడం చాలా అవసరం. నిత్యం వ్యాయామం చేయడం ఎంత అవసరమో మెదడుకు పదును పెట్టుతూ ఉండడం కూడా అంతే అవసరం. ఇందుకోసం ఎప్పుడు ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించడం, కొత్త పుస్తకాలు చదవడం, చదరంగం పదకేలి చిన్న చిన్న లెక్కలు చేయడం వంటి పనుల్లో తలమునకలు కావడం మంచిది. సామాజిక సంబంధాలు చురుకుగా ఉంచుకోవడం, తమ వయసు వారితో కలిసి గడపడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటము అవసరం. అలాగే ఒకేసారి చాలా పనులు చేసేయాలి అని తాపత్రయపడడం మాత్రం మంచిది కాదు. బిడ్డలు దూరంగా ఉండటం, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, ఇష్టమైన వారు మరణిస్తుండడం, శరీరం సరిగ్గా సహకరించవలేకపోవడం, అనుకోని ఒంటరితనం, ఇవన్నీ మానసికంగా ఒత్తిడిని పెంచేవే. కాబట్టి ఇటువంటి నిజ జీవన సందర్భాలను స్థైర్యంగా ఎదుర్కొనడం, అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. ఏకాగ్రత పెంచే యోగా వంటి వాటిని ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా ఆల్జిమర్స్ వంటి కొన్ని కొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరుపే. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి వైద్యులతో చర్చించడం అవసరం. ఓకే లిజనర్స్, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మేము ఉందంట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల

0: పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
0: మరిన్ని వివరాలకి సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేరువేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: 3 ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా, స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి.

0: నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
1: పలచబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పలచబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పలచబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పలచబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పలచబరచడం మంచిది. ఎలా పలచబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పలచబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరిక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஆஃப்டர்நூன் ஃப்ரெண்ட்ஸ், ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో అసలు భూమిపైనే జీవం ఎందుకు పుట్టింది అనే విషయం గురించి ఈనాటి మన కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవం అంటే కార్బన్ అణువులు ఇతర మూలకాలతో కలిసి కొన్ని గొలుసులుగా జతకట్టడమే. మనకు ప్రకృతిలో లభిస్తున్న 92 మూలకాలలో దాదాపు 91 మూలకాలకు ఈ సంక్లిష్ట గొలుసు నిర్మాణాలు ఏర్పాటు చేసే లక్షణం లేదు. ఇంకా కొత్త గొప్ప ఈ గొలుసు నిర్మాణాలు ఏర్పాటు చేసే శక్తి ఒక్క సిలికాన్కే ఉంది. ఇక సిలికాన్ పరమాణువులు ఇలా జీవ గొలుసులుగా మారాలంటే మనం మాడి మసిపోయేంత ఉష్ణోగ్రత అనేది కావాలి. కాబట్టి కార్బన్ తప్ప ఇతర మూలకాలతో జీవ పదార్థం ఏర్పాటయ్యే అవకాశం లేనట్టే కదా. ఈ కార్బన్ జీవం కూడా ఒక్క మన భూమిపైనే ఉందా, ఇతర చోట్ల ఇంకెక్కడైనా ఉందా అని ప్రశ్నించుకుంటే ఇందుకోసం మనం మన విశ్వరచనని కొద్దిగా పరిశీలించాలి. అయితే మనం చెప్పుకున్నాం సూర్యుని బాల్య యవ్వన స్థితిని, భూమి యొక్క తొలినాటి పరిస్థితిని గురించి మనందరం తెలుసుకున్నాం కదండి. మరి ఆ విషయాలన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే విషయం కొంత సులభమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం నక్షత్రాల గురించి తెలుసుకుందాం. మన సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు కోట్లాను కోట్లు మన గెలాక్సీ అంటే పాలపుంతలో ఉన్నాయి. ఇలాంటి పాలపుంతలు లెక్కకు లేనన్ని ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. అయితే ఈ విశ్వం ఒక్కటేనా, ఇంకా కొన్ని విశ్వాలు ఉన్నాయా అనేది ఇంకా తేలని ప్రశ్నే. ఇక్కడ విశ్వం అంటే కొన్ని గెలాక్సీల కుటుంబం అనే అర్థం అనేది వస్తుంది. ఇక ఈ అనంత కోటి నక్షత్రాలన్నీ మన సూర్యుల్లా స్వయం ప్రకాశకాలే అయినా వెలుగులో, వేడిలో, సైజులో సూర్యుని కంటే పెద్దవి, చిన్నవి కూడా ఉంటాయి. మన సూర్యునికి లాగానే వాటికి కూడా గ్రహాలుంటాయి. ఇక గ్రహాలు లేనివి ఉన్నాయి. నక్షత్రాల ఉష్ణోగ్రతల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. మనం అనుకుంటున్న కార్బన్ అణువులు జతకట్టడం అనేది కూడా ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని నక్షత్రాల ఉష్ణోగ్రతలు ఇప్పుడు తెలుసుకుందాం. మనకు జ్వరం వస్తే థర్మామీటర్ నోట్లో ఉంచి ఎంత జ్వరం ఉందో చూస్తాడు డాక్టర్, అవునా? ఉష్ణోగ్రత మాపకాలతో ఏ రోజు ఎంత వేడి ఉందో తెలుసుకోవచ్చు. మరి సుదూర తీరాల్లో మనం ఊహించలేనని కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న నక్షత్రాల ఉష్ణోగ్రతను ఎలా తెలుసుకుంటారు? ఇక ఏ థర్మామీటర్ సహాయంతో కొలవగలిగారు? అంటే నిత్య జీవితంలోని ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వంట చేయడానికి వాడే 3 రకాల పొయ్యలను ఒక్కసారి పరిశీలిద్దాం. అందులో ఒకటి కట్టెల పొయ్యి. ఆ పొయ్యిలో మంట ఎర్రగా వస్తుంది. ఇక వంట అనేది ఆలస్యం అవుతుంది, అవునండి. ఇక రెండోది ఏంటి, ఊక పొయ్యి. అంటే అందులోని మంట ఎరుపు, పసుపు కలిసినట్టుగా వస్తుంది, వంట అంత ఆలస్యం కాదు. ఇక మూడోది గ్యాస్ పొయ్యి. అందులోని మంట బ్లూ కలర్లో వస్తుంది. ఇక వంట అనేది త్వరగా అవుతుంది. ఈ చిన్న పరిశీలన ద్వారా మనకి ఒక విషయం తెలిసి ఉండాలి. వంట త్వరగా తయారైన తీరును బట్టి ఎర్రని మంట కంటే పసుపు రంగు మంటలో దానికంటే నీలం రంగు మంటలో అధిక ఉష్ణం ఉంటుందని, అవునా? అంటే ఒక మంటలో మనం ఏ ఉష్ణమాపకాన్ని ఉంచకుండానే దాని రంగును బట్టి కూడా దాని ఉష్ణోగ్రతను చెప్పవచ్చు. అలాగే ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాల రంగును చూసి వాటి ఉష్ణోగ్రతను చెప్పవచ్చు. జాగ్రత్తగా పరిశీలిస్తే రాత్రి వేళల్లో కనిపించే నక్షత్రాలు అన్ని కూడా ఒకే రంగులో కనిపించవు. కొన్ని ఎర్రగా, కొన్ని పసుపు రంగుగా, కొన్ని నారింజ రంగులో, కొన్ని తెల్లగా, కొన్ని నీలం రంగుగా, ఇలా వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి కనిపించే తీరును బట్టి ఏవి అధిక ఉష్ణం గలవో, ఏవి కావో మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ నక్షత్రాలు అంత సుదూరాలలో ఉండడం వల్ల వాటి ఖచ్చితమైన రంగు మన కంటికి అంత స్పష్టంగా కనిపించదు. కాబట్టి ఏదేని ఒక పరికరంతో ఆ కాంతిని విశ్లేషిస్తే మనకు ఇంకా చక్కగా వాటి రంగు అనేది కనిపిస్తుంది. ఆ పరికరమే స్పెక్ట్రోస్కోప్. ఇక దీని సహాయంతో నక్షత్రాల ఉష్ణోగ్రతల్ని కొలుస్తారు. ఈ స్పెక్ట్రోస్కోప్ లో చూస్తే మనకు కనిపించే కొన్ని నక్షత్రాల వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఇక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని బట్టి నక్షత్రాలను ఓ, బి, జే, ఎఫ్, జి,

ఆర్ఎంఎన్ఎస్ అని 10 తరగతులకు విభజించారు. ఇందులో ఆర్ఎన్ఎస్ అనేవి అత్యల్ప ఉష్ణోగ్రతలు కలివి. ఇందులో ప్రకాశ పరిమాణం అంటే మన మామూలు కంటికి కనిపించే విధానం అన్నమాట. ఇక కంటికి కనిపించే ప్రకాశకత్వాన్ని బట్టి దాని ప్రకాశ పరిమాణాన్ని కూడా నిర్ణయిస్తారు. ఇక దీన్ని మ్యాగ్నెట్యూడ్స్ లో కొలుస్తారు. ఇక ప్రకాశ పరిమాణంలో చూపించే అంకెల విలువ తగ్గిన కొద్దీ దాని ప్రకాశత్వం అనేది పెరుగుతుంది. అంటే ప్రకాశ పరిమాణం 4 నక్షత్రాల కంటే 2గా ఉన్నటువంటి నక్షత్రాలనేవి మన కంటికి పెద్దగా కనిపిస్తాయి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలేరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన కార్యక్రమంలో భూమిపైనే జీవం ఎందుకు పుట్టింది అనే విషయం గురించి తెలుసుకుంటున్నా కదా. మరిప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలా 10 తరగతులుగా విభజించిన ప్రతి తరగతిని తిరిగి 01, 02, 03, 04 అండ్ సో ఆన్ అని 10 శ్రేణులుగా విభజించారు. ఇందులో మన సూర్యుడు G2 శ్రేణికి చెందినవాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జీవ ఆవిర్భావానికి అత్యంత ప్రాథమిక రూపాలైన కార్బన్ సమ్మేళనాలు. ఈ నక్షత్రాల్లోని ఏ నక్షత్రాల్లో ఏర్పడతాయి అనేది ఇక్కడ ముఖ్యాంశం కదా. మరి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ల సమ్మేళనమే కదా జీవ ప్రాథమిక స్వరూపం. ఇక ఈ నక్షత్రాలలో 10,000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణం కలిగిన నక్షత్రాలలో ఏ పదార్థపు పరమాణువులు సమ్మేళనం చెందలేవు. అయితే తీవ్ర ఉష్ణానికి ఆ పరమాణువులు వేగంగా సంచరిస్తూ ఉంటాయి. ఇక 4,000 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 8,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగిన FGK తరగతులకి చెందిన నక్షత్రాల్లో మాత్రమే ఈ కార్బన్ సమ్మేళనాలు రూపుదిద్దుకోగలవు. అంటే G2 తరగతికి చెంది 6,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉపరితల ఉష్ణోగ్రత కలిగిన మన సూర్యునిలో కార్బన్ హైడ్రోజన్ సమ్మేళనమైన మీథేన్, కార్బన్ నైట్రోజన్ల సమ్మేళనమైన సైనోజన్, 2 కార్బన్ పరమాణువులు సమ్మేళనం చెందిన డైకార్బన్ లాంటి కార్బన్ సమ్మేళనాలు ఉన్నట్లు కూడా కనుక్కున్నారు. మిగిలిన GFK తరగతుల్లోని నక్షత్రాల్లో పరిశీలించాలి. ఇక కార్బన్ పరమాణువులు ఇలా ఇతర మూలకాలతో సమ్మేళనం చెందే అవకాశం మన సూర్యంలో ఉంది. కాబట్టి సూర్యుడు జీవనదాతే కాదు, జీవన ప్రదాత కూడా. ఇక ఈ చరాచర సృష్టిలో జీవమనే సృష్టి కార్యం జరగడానికి మన సూర్యుడు ఒక ప్రధాన అంశం. ఇది నక్షత్రాల పరంగా జీవానికి నక్షత్రాలకి గల సంబంధం. అధిక ఉష్ణం గల నక్షత్రాలు జీవ ఆవిర్భావానికి ఏ విధంగా కారకాలు కావో ఇక్కడ MRNS తరగతి నక్షత్రాలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అవి కారకాలు కావు. పైగా అవి బాల్య, యవ్వన దశల్ని దాటి వృద్ధాప్యపు దశకు చేరుకుని ఆరిపోతున్న నభోమూర్తులన్నమాట. ఇక మన సూర్యుని వృద్ధాప్యం కూడా అలానే ఉంటుంది. ఇప్పటి వరకు సూర్యుని పరంగా జీవ ఆవిర్భావానికి సూర్యునికి గల సంబంధాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు భూమికి జీవానికి గల సంబంధం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సూర్యుల్లో కార్బన్ పరమాణువులు కొద్దిగా సాధారణ సమ్మేళనాలు మాత్రమే ఏర్పాటు చేయగలం. ఇంకా జీవోత్పత్తి దశలో ఇది ఇటుకల లాంటిది కూడా కాదు. ఆ ఇటుకల నిర్మాణానికి కావలసిన మట్టి లాంటిది

మాత్రమే. ఇక కార్బన్ పరమాణువులు ఎంతో దీర్ఘమైన సంక్లిష్టమైన సంబంధాలను ఒక పెద్ద గొలుసులా ఏర్పాటు చేస్తేనే జీవానికి ఇటుకలు అనదగిన హైడ్రోకార్బన్లు అవుతాయి. అందు నుండి ప్రోటీన్ రూపాలనేవి అవతరించగలవు. కాబట్టి జీవ నిర్మాణానికి సూర్యునితో పాటు అనుకూలించవలసిన మరొక అంశం ఉందండి, అదే భూమి. ఇక సంక్లిష్టత చెందిన కార్బన్ గొలుసే జీవన నిర్మాణానికి ప్రథమ సోపానం. ఈ సంక్లిష్ట కార్బన్ గొలుసుల నిర్మాణానికి భూ వాతావరణం ఎలా ఉపకరించిందో తెలియాలంటే కార్బన్ గొలుసుల నిర్మాణాల్లో ఏ ఉష్ణోగ్రతల వద్ద నిలవగలవో తెలుసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం, అలాగే వింటూ ఉంటాం, 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే వడగాల్పులకు 10 మంది మృతి అని. అవునా? అదే శీతాకాలం 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు పడిపోతే. అదే శీతాకాలం 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు పడిపోతే చలిగాలులకు 20 మంది మృతి అని అంటూ ఉంటాం. ఈ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అలాగే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనేవి జీవుల్లో మన మనుషులకు సంబంధించిన డెడ్ లైన్లు కాని, ఇంతకంటే అధిక ఉష్ణోగ్రతలో అల్ప ఉష్ణోగ్రతలో జీవించగల ఇతర జీవులు కూడా ఉన్నాయి. భూమిపై ఇప్పటి వరకు నమోదు చేయబడిన అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది సహారా ఎడార్లోని లిబియా దేశంలో అజీజియా అనే ప్రాంతంలో 1922 సెప్టెంబర్ 13న దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. అలాగే నమోదు చేయబడిన అత్యల్ప ఉష్ణోగ్రత 68 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది రష్యాలోని సైబీరియా మంచు ఎడారి ప్రాంతంలో 1892 ఫిబ్రవరి నెలలో నమోదు చేయబడింది.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్ ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. నమోదు కానటువంటి ఇంతకంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు గల ప్రాంతాలు ఉండే ఉండుంటాయి. అయినా ఈ రెండు ప్రాంతాల్లో జీవులు ఉన్నాయండి. అయినా రెండు ప్రాంతాల్లో జీవులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతంలోని జీవులంతా సుఖజీవనం సాగించకపోయినా అవి మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. ఇక జీవం జతకట్టడానికి అనుకూలమైన వాతావరణం ఈ రెండింటి మధ్య ఉండి ఉండాలి అనేది అర్థమవుతూనే ఉంది కదా. అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది దీనికి అనువైనది. ఇప్పుడు ఈ విషయం పరంగా ఒక్కసారి మన భూస్థితిగతుల గురించి తెలుసుకుంటే, మరి దాని గురించి తెలుసుకుందాం. భూమికి, భూమితో పాటు మిగిలిన గ్రహ ఉపగ్రహాలకు ఈ ఉష్ణశక్తి సూర్యుని నుండే కదండి లభిస్తుంది. మరి సూర్యుని నుండి లభించే ఉష్ణశక్తి మనకంటే దూరంలో దగ్గరమైన బుధ శుక్రగ్రహాలకు అధికంగా, మనకంటే దూరమైన గురు శని యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలకు అతి స్వల్పంగా లభిస్తుంది. మన భూమికి గురునికి మధ్య ఉన్న కుజగ్రహానికి మాత్రం మరీ చెప్పలేనంత వ్యత్యాసంతో కాకుండా ఇంచుమించు సరిపోల్చదగినంత ఉష్ణరాశి అందుతుంది. ఇక ప్రతి నక్షత్రానికి దాని ఉష్ణోగ్రతను బట్టి దాన్ని ఆవరించి ఉన్న ప్రదేశంలో ఈ జీవ ఆవిర్భావ అనుకూలమైన స్థితి గల ప్రాంతం కొంతమేరకు ఉంటుంది. అయితే మన సూర్యునికి సూర్యుని నుండి 6 కోట్ల నుండి 16 కోట్ల మైళ్ల మధ్య ఈ అనుకూల ప్రాంతం అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలోనే శుక్ర భూ కుజ గ్రహాలనేవి సంచరిస్తూ ఉన్నాయి. వీటిలో శుక్రగ్రహ ఉపరితల సగటు ఉష్ణోగ్రత 475 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక భూమి

ఉపరితల సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీగ్రేడ్ కాగా కుజోపరితల సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక కుజోపరితల సగటు ఉష్ణోగ్రత -23 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక కుజుని కంటే దూరంగా ఉన్న గురుగ్రహ సగటు ఉష్ణోగ్రత -123 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు చూడండి, సూర్యుని చుట్టూ ఉన్న ఈ జీవ ఆవిర్భావ అనుకూల ప్రదేశంలో ఉన్న ఒక భూగ్రహం మీద మాత్రమే జీవం ఆవిర్భవించి అభివృద్ధి చెందగలదని అర్థమవుతుంది, అవునా? కుజగ్రహం మీద కూడా జీవ ఆవిర్భావానికి అనుకూలమైన స్థితే ఉన్నప్పటికీ అక్కడ మన భూమి మీదలా పరిణామం చెందగల స్థితి లేదని కూడా బోధపడుతుంది. ఇప్పటి వరకు నక్షత్ర స్థితిని, గ్రహ స్థితిని తెలుసుకున్నాం. జీవ ఆవిర్భావానికి ఈ రెండే కాదు, ఇంకా అనేక అంశాలు, ఉపకరణాలే ఉన్నాయని కూడా తెలుసుకున్నా కదా. మరి వాటిలో కార్బన్ కూడా ఒకటి, ఆక్సిజన్ మరొకటి, ఇక నీరు ఏర్పడే స్థితి ఇంకొకటి. ఇలాంటి స్థితి నుంటే ఈ భూగ్రహం మీదే కాదు, ఈ అనంత విశ్వంలో మరే చోట ఎక్కడైనా జీవం ఉంటుంది, ఉండి తీరాలి. ఇక సూర్యుడు భూమి జీవ ఆవిర్భావానికి ఎలా అనుకూలమైనదో తెలుసుకున్నాం కదా. మరి ఈ జీవావరణలో భూమి మీద ఉన్న వివిధ స్థితుల్లో పదార్థాల అంతర్నిర్మితులను అవి కార్బన్ సమ్మేళనాల ప్రాతిపదికగా సంక్లిష్ట కార్బన్ గొలుసులుగా మారి జీవిగా ఎలా చైతన్యాన్ని సంతరించుకున్నాయో, మరి ఈ విషయాలన్నీ తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: హాయ్, హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. లిసనర్స్, మరి ఈ రోజు మన అది సంగతి కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి ఒక్కో పండుది ఒక్కో రుచి, మరి దేని ప్రత్యేకత దానిదే కదండి. అయితే మరి కొత్త ఫలాలు మాత్రం మనకు తెలిసిన రుచులను పొదుపుకొని నోరూరిస్తున్నాయట. మరి విదేశాల్లో పుట్టి మన పెరట్లో అడుగు పెడుతున్న ఆ నయా పండ్ల గురించి ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మొదటిగా పైనాపిల్ ఫ్లేవర్లలో జామకాయట. మరి ఏంటి జామ పండు అంటే మామూలుగా ఎలా ఉంటుందో మరి మనందరికీ తెలుసు కదా. మరి పైనాపిల్ ఫ్లేవర్లో జామకాయ ఉంటే వింటుంటేనే కొత్తగా ఉంది, అలాగే నోరూరిపోతుంది కదా. మరి ఏంటి అసలు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జామ పండు రుచి ఎలా ఉంటుంది అంటే మెత్తని కండతో తీయని గింజలు పంటికి తగులుతూ ఉంటాయని చెబుతారు ఎవరైనా. అయితే పొడవుగా ఆకుపచ్చ రంగులో దొండకాయను పోలి ఉంటుంది ఈ కొత్త రకం జామకాయ. మరి ఓ ముక్క కోసి ఎవరికైనా ఇచ్చి రుచి ఎలా ఉంది అని అడిగితే పైనాపిల్ ఎంత బాగుందో కదా అని అంటారట. మరి జామ ముక్క ఇస్తే పైనాపిల్ అంటారేంటి అని అనుకోవచ్చు, కానీ పైనాపిల్ పుదీనా రుచితో ఊరించడమే ఈ జామ ప్రత్యేకతనండి. మరి అందుకే దక్షిణ అమెరికాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరించిన ఈ పండును పైనాపిల్ జామ అని పిలుస్తారు. మరి ఆకుపచ్చ రంగును పులుముకున్న గుడ్డు మాదిరి కనిపిస్తుంది పండు, పచ్చిగా ఉన్నా ఎంతో తీయగా ఉంటుందట. మరి మన దగ్గర దొరికే జామతో పోలిస్తే అందులో గింజలు చాలా తక్కువగా ఉంటాయట. ఊదా తెలుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఈ జామ పూలను కూడా తింటారట. మరి బ్రెజిల్, అర్జెంటీనా తదితర ప్రాంతాల్లో ఆ పూలతో స్వీట్లు కూడా తయారు చేస్తారట. పండునేమో పండ్ల రసాలు, జామ్లు, జెల్లీలు, స్మూతీలు, కేకులు తయారు చేయడానికి వాడతారు. మరి ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయట. విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఈ జామకాయ తిన్నవాళ్ళు చెబుతున్నారు. మలస్నస్, ఈ కొత్త రకమైన పైనాపిల్ ఫ్లేవర్లలో ఉన్న జామకాయ గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరికొన్ని పండ్ల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆర్తి సంగతి. మై లిజనర్స్, ఏ పండు లోపలైనా గుజ్జు మొత్తం ఒకే మాదిరి ఉంటుంది. మరి స్టార్ యాపిల్లో మాత్రం గుజ్జు ఊదా తెలుపు రంగులో నక్షత్రంలా ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మరి కాబట్టే ఆ పండుగకు ఈ పేరు వచ్చింది కదండి. అయితే పేరులో యాపిల్ ఉన్నా రుచి మాత్రం అలా అస్సలు ఉండదట. మరి అది ద్రాక్ష మాధుర్యంలో లీచీ వాసనతో కమ్మగా ఉంటుందట. గుజ్జులో దాదాపు 85% నీరు ఉంటుంది. మరి నిమ్మకాయ పరిమాణంలో ఉండి ఏడాదంతా కాసే స్టార్ యాపిల్ సపోటా కుటుంబానికి చెందినదట. మరి ఈ చెట్టు ఆకుల అడుగు భాగం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి గోల్డెన్ లీఫ్ ట్రీ అని అంటారు. మరి ఈ పండు విత్తనాల్లో బాదంను పోలిన పప్పు ఉంటుందటండి. మరి వాటితో ప్రత్యేకంగా చేసే పానీయానికి డిమాండ్ చాలా ఎక్కువట. మరి కరేబియన్ దీవుల్లోనూ వెస్టిండీస్ లోనూ మూలాలున్న స్టార్ యాపిల్ పలు దేశాల్లో వాణిజ్య పంటగా సాగవుతుంది. మరి మన దేశంలో అయితే కేరళ రైతులు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. మరి తెలుగు రాష్ట్ర లోనూ పెరటి చెట్టుగా పెంచుతున్నారు. మరి ఈ పండ్లు రకాన్ని బట్టి ఆకుపచ్చ, ఊదా, ముదురు ఎరుపు రంగుల్లో ఉంటాయటండి. మరి వీటి గుజ్జుతో జెల్లీలు, ఐస్ క్రీమ్లు, షర్బత్లు తయారు చేసేస్తున్నారు. మరి స్టార్ యాపిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుందట. మరి చిగుళ్ల సమస్యలు, పళ్ళ నొప్పులు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి బరువు తగ్గే వారికి ఈ స్టార్ యాపిల్ చాలా మంచిదటండి. మలిసినస్, ఇప్పటి వరకు స్టార్ యాపిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మరి లాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే వచ్చేస్తుంది. లిజ్ నీట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: వెల్కమ్ బ్యాక్ టు అతి సంగతి. మై లిజనర్స్, చాలా మంది మా పిల్లలకి చాక్లెట్ అంటే ఎంత ఇష్టమో కానీ తింటే దగ్గు జలుబు వస్తాయని, ఇష్టమైనా సరే వాటిని దూరం పెడతాం అని అంటూ తమ పిల్లలు వాటిని తినలేకపోతున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఫీల్ అయిపోతూ ఉంటారు కదండి. అయితే అలాంటి అమ్మా నాన్నలు ఇక బాధపడాల్సిన అవసరం లేదంట. ఎలా ఇది సాధ్యం అన్న సందేహం వచ్చే ఉంటుంది కదా మీకు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి పెర్సిమామ్ కుటుంబానికి చెందిన ఈ ముక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే పిల్లలు ప్రతిరోజు ఓ చాక్లెట్ తినవచ్చుటండి. మరి అదెలా అనుకుంటున్నారా? మరి అయితే నోట్లో వేసుకుంటే అచ్చంగా చాక్లెట్ తిన్నట్టుగా అనిపించే సపోటా పండు గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. మరి మెక్సికో మూలాలున్న చాక్లెట్ సపోటా టొమాటో ఆకృతిని పోలి అదే పరిమాణంలో ఉంటుందట. మరి ఆకుపచ్చ రంగులో కాసి పండిన తర్వాత ముదురు రంగులోకి మారుతుంది. అప్పుడు కోస్తే లోపలి గుచ్చు చాక్లెట్లా మెత్తగా ఉంటుంది. మరి దాన్ని ఫ్రిడ్జ్లో

చల్లగా తింటే మాత్రం చాక్లెట్ పుడ్డింగ్ లా ఎంతో రుచిగా ఉంటుందటండి. మరి పలు దేశాల్లో ఈ చాక్లెట్ సపోటా గుజ్జును కేకులు, పుడ్డింగ్లు, ఐస్ క్రీమ్లు, మిల్క్ షేక్ల తయారీలోనూ వాడుతున్నారట. మరి ఏడాదంతా కాసే ఈ పండ్లలో ఫ్యాట్, క్యాలరీలు తక్కువగా ఉంటాయట. సి, ఏ విటమిన్లో పీచు, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. మరి ఈ పండులో క్యాన్సర్, గుండె జబ్బులు, కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెంచి ఎంతో మేలు చేస్తుంది అని చాలా మంది డాక్టర్లు కూడా చెబుతున్నారు. మలిజ్నస్, ఇప్పటి వరకు మన అది సంగతి కార్యక్రమంలో ఎన్నో కొత్త పండ్ల రకాల గురించి తెలుసుకున్నారు కదా. మలిజ్నస్, ఇదండి ఈ రోజు మన అది సంగతి కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay tuned to Radio Vishnu 90.4. It is Vignana Vikasa Vinodala Sangamam signing off. Me, RJ Afreen.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి రోజు మీతో సరదా సరదా మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి వచ్చేసాను నేను మీ అర్జున్ అందరి. మరి మీరు కూడా నాతో మాట్లాడాలంటే మీ డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాలర్తో మాట్లాడే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నానండి, వారితో మాట్లాడేద్దాం. హలో
4: హలో, నందిని చిట్టి తల్లి నమస్తే, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం త్రిమూర్తులు గుప్తా గారు.

0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి. ఈ రోజు ఫస్ట్ కాలర్ మీరే.
1: అవునమ్మా, సంతోషం. నాకు ఎలా ఫస్ట్ కాలర్ అవకాశం వస్తే నేను ఎలా జారబడి, మీరు ఎలా మాట్లాడతారు, మన శ్రోతలు ఏమేమి మాట్లాడతారు, ఏ పాట అన్ని అబ్జర్వ్ చేస్తారు, సంతోషంగా ఫీల్ అవుతారు, మానసికంగా మరింత ఆనందంగా ఉంటాను.
0: ఓకే అండి. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి నేషనల్ లాటరీ డే.
1: నేషనల్ లాటరీ డే అండి.
0: మరి మీరు ఎప్పుడైనా లాటరీ తీసారా? ఇష్టం ఉండదా?
1: లేదండి, కష్టాన్ని నమ్ముకోవాలి, దైవాన్ని నమ్ముకోవాలి తప్ప అదృష్టాన్ని కూడా నమ్ముకోవచ్చు. కాకపోతే ఇలాంటివి మాత్రం కరెక్ట్ కాదండి, జ్యోతంతో సమానం లాటరీ అంటే.
0: అవునండి, కరెక్ట్ కాదు. కానీ చిన్నప్పుడు మనకు తెలియక లాటరీ తగిలితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది తీస్తూ ఉంటారు కదా.
1: చిన్నప్పుడు
0: ఇప్పుడు కాదు, చిన్నప్పుడు.
1: చిన్నప్పుడే
0: మీ చిన్నప్పుడు.
1: చిన్నప్పుడైతే ఈ డబ్బులు సంబంధించిన లాటరీ కాదు కదండి, ఒక క్యాలెండర్ లో క్యాలెండర్ ఉండేది, అందులో ఒక్కొక్క పేపర్ చెప్పడం అట్లేదు. దాన్ని ఏది 5 పైసలు 10 పైసలు తీసుకుండేవారండి డబ్బులు. ఏ గడి చిబితే ఆ గడిలో ఏమంటే అది ఇచ్చేవారు మనకి. ఒక్కోసారి 5 పైసలకే చిన్న చిన్న బిళ్ళ వచ్చింది, ఒకసారి 5 పైసలకే పెద్ద పెద్ద అదే కొద్దిగా ఆడుకుంటే వస్తువులు అయ్యి
0: ఉండేవి తగిలేవంటారా?
1: కొద్దిగా మంచివి తగిలేవండి.
0: అయితే మీకు బాగా తగిలాయా?
1: నాకు తగిలేయండి, నేను ఆడాను చిన్నప్పుడు. అయితే మా చెల్లమ్మ, నేను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా లాటరీ తీసుకునేవాళ్ళు. అప్పుడు మీకు ఐడియా లేదమ్మా, తప్ప మీకు మరి చిన్నవారు కాబట్టి ఈ మధ్య లేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక క్యాలెండర్ లా ఉండేదమ్మా.
0: అవునండి, అవును.
1: చదరంగా గల్డ్ ఉండే దానికి.
0: ఓకే,
1: 5 పైసలు 10 పైసలు గుర్తులే తీసుకొని ఏ గడి మీ అదృష్టం, మీ అదృష్టం ఏ గడి చెప్పుతారో చెప్పండి. అందులో ఏముంటే అదే తీరని అనేవారంటే, ఒక్కోసారి ఏమో మా కొద్దిగా మంచి వస్తువులు వచ్చి విలువైన మనం ఖర్చు పెట్టిన దానికంటే విలువైన వస్తువులు వచ్చేవి,
0: అప్పుడు బాగా సంతోషం
1: సంతోషపడేవాళ్ళు. ఒక్కోసారి బిల్లా బిస్కెట్ వచ్చేది,
0: అయ్యయ్యో.
1: ఒక్కోసారి పెద్ద జీరో ఉండేది, ఏమి వచ్చాయి కాదండి.
0: అయితే బాగా బాగా ఎంజాయ్ చేయొచ్చండి.
1: చిన్నప్పుడు చాలా సంతోషం. అదొకటి బుక్స్ లోని పుస్తకాల్లోని పేపర్ పెట్టి ఏ నెంబర్ లో పెట్టాను, ఏ నెంబర్ లో పెట్టాను అని చెప్పేసి ఆడుకునే వాళ్ళు చాలా అంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ ఆట.
0: అవునండి, మేము కూడా ఆడాం.
1: మీరే ఆడారండి అందరి ఇటు తల్లి.
0: ఓకే, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈవేళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారు జయంతి అండి.
0: ఓకే,
1: భారతీ రాజా గారు జయంతి విషయాన్ని మళ్ళీ తెలియపరుస్తున్నాను. అదే విధంగా ప్రముఖ నటుడు రంగనాథ్ గారి జయంతి కూడా ఉందండి ఈవేళ.
0: ఓకే అండి,
1: రంగనాథ్ గారికి కూడా జయంతి సందర్భంగా నివాళి తెలియపరుస్తున్నాను. నేను ఇవాళ రంగనాథ్ గారి పాట అడుగుతున్నాను. మనం వినబోతున్న పాట, అందరి కోసం విధిమెత్తబోతున్న పాట, ఇంటింటి రామాయణం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర. ఇంటింటి రామాయణం అన్న పాట టైటిల్ సాంగ్ ఉంటదండి.
0: ఓకేనండి, వేస్తాం. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మక్కగా వల్లపూడి నాగలక్ష్మి గారికి మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా చిట్టు తల్లి నందిని గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచు శాసగిరిరావు గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మస్తాన్ బాషా గారికి, నాకు ప్రియమైన వారైనటువంటి మా పెన్నమ్మ గారికి, మా బాబాయ్ గారికి, వారందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తూ, మీరు షో ఎంతో బాగా చేస్తారని అందరికి, నాకు తెలుసు అందరికీ తెలుసు, ఇంకా బాగా చేస్తారని మనసార కోరుకుంటూ, మా చిత్త మనసార ఆశీర్వదిస్తూ అభినందిస్తూ తీసుకుంటున్నారు.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే జూనియర్.
0: నమస్తే
1: జూనియర్. విజయ మేడం గారికి, మన నందిని గారికి, విజయ మేడం నందిని గారికి జూనియర్.
0: హలో
1: అండి.
0: అండి, ఏదో సౌండ్ వస్తుంది.
1: సౌండ్ వస్తుందా మేడం? సార్, డిస్టర్బెన్స్ వస్తుందా మేడం? అక్కడి నుంచి వస్తుంది మేడం. నేను
0: తుంపాటి
1: మేడం.
0: సారీ అండి, కాల్ అయితే కట్ అయిపోయింది. హలో, ఓకే అండి, ఇంకో కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
2: నమస్తే అమ్మ.
0: నమస్తే అండి.
2: హృదయపూర్వక శుభ సాయంత్రం నందినికి.
0: ఓకే, శుభ సాయంత్రం అండి. నల్లమిల్లి వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
2: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా నందినితో కాసేపు సరదాగా మాట్లాడదాం ఎదురు చూస్తా ఉన్నాను. వెంటనే లేవు కలిసిందమ్మా నాకు.
0: చూడండి, అదృష్టం అంటే మీదేనండి.
2: నిజంగా అదృష్టం ఏ సమయాన్ని ఎలా మరిస్తుందో తెలియదు దానికి ఉదాహరణ ఇప్పుడు. అలాగే లాటరీ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదమ్మా నందిని.
0: త్రిమూర్తుల గుప్తా గారు కూడా అదే చెప్పారు.
2: అయితే త్రిమూర్తుల గుప్తా గారు చెప్పినాక నాకు వెంటనే గుర్తొచ్చింది, లేకపోతే గుర్తు రాదు. అది ఏంటంటే మేము చిన్నప్పుడు స్కూల్లో, అదే బాగా చిన్న స్కూల్లో 5వ తరగతి లోపల చదువుకునేటప్పుడు మా స్కూల్ కి ఎదురుగా ఒక ముసరం కొట్టు ఉండేది. ముసరం కొట్టు, ముసరం కొట్టు అని వాళ్ళం అనమాట మేము. అక్కడ ఆవిడ క్యాలెండర్, ఇప్పుడు మనకి దినపత్రికలు మనకి సంవత్సరం మొదట్లో అదే క్యాలెండర్ ఇస్తున్నారు కదా, అంత సైజులు ఉంది అనమాట. అందులో సగం వరకు భూతద్దమని, దువ్వెన్నని, ఈ చిన్న చిన్న పెన్సిల్ అని ఇలాంటి వస్తువులు పైన అలంకరించి ఉంది అనమాట దాని గుచ్చి. కిందేమో సగం నెంబర్ ఉండి, ఆ నెంబర్ లో మళ్ళీ చిన్న బిళ్ళక ఉండేదమ్మా తింటానికి. మాకు దువ్వెన్న భూతద్దం రాకపోయినా ఆ బిళ్ళల
0: మాత్రం
2: ఇది సారేసి తీసేసాడు. అమ్మా పిల్లలు తీయబడిపోతుంది ఎక్కడండి, నీ దగ్గర 5 పైసలు ఉంది కదా తీయి, మా చిక్కడ తీయి, నీకు దువ్వెన వస్తుంది లేకపోతే భూతద్దం వస్తుంది అడిగాడు అనేవారు. తెలియక తీసుకోండి అమ్మా, తెలియక అలాగే ఎప్పుడు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే వస్తుందండి, నాకు అసలు ఇతరుల డబ్బు వృధాగా వచ్చినే నేను పొందాలని ఎప్పుడు కూడా అనుకోను. లాటరీలు అంటే చాలా దూరంగా ఉంటాను.

0: అలాంటి అలాంటివి కాదండి, మనం చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఇవే మన లాటరీలు.
1: అలాంటివి అయితే సరదాగా అలా తీసుకోండి, కష్టపడి సంపాదించుకునే మనం సంపాదించుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఆనందం ఉండలేదు, తత్వం అనమాట మనది.
0: అంతే అండి, సంపాదించి అదైతేనే ఎక్కువ కాలం ఉంటుంది మన దగ్గర.
1: చాలా ఆనందం కూడా అమ్మ మనకి, మనం సంపాదించుకున్న దాంట్లో రొప్ప కష్టపడి సంపాదించుకుంటే 90 పైసలు వచ్చి పెట్టుకున్నా మనకి ఆనందమే కదా.
0: అవునండి,
1: ఆ రకమైన ఆనందం పడే వ్యక్తిని అనమాట నేను, నందిని.
0: చాలా మంచిది.
1: మరి మరి ముఖ్యంగా నందిని నీ మాట్లాడితే ఎందుకు ఇష్టం అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మొన్న జూలై 7వ తారీఖున మా మిత్రులు జగన్నాథరావు మాస్టర్ గారితో మాట్లాడు చాక్లెట్ డే రోజుని.
0: చాక్లెట్ డే అవునండి, మీకు బాగా
1: చాక్లెట్ డే గురించి ఆయన చెప్పినప్పుడు నేను ఎవరికి చాక్లెట్ ఇవ్వను, నేను ఎవరి దగ్గర పిచ్చుకోను అన్నారు మా మిత్రులు. అప్పుడు ఎట్లను తడుక్కోకుండా నేను ఇస్తానండి మీకు అని అంటాం. నాకు నిజంగా ఎంత చిరాకితనం, నిజంగా ఏంటి నందిని ఎంత చిరాకితనం అనేసి మేము మాటలు వింటూ ఉంటాం. మేము అప్పుడప్పుడు రికార్డింగ్ చేసుకుంటూ 10-10 సౌండ్ బాక్సులు పెట్టుకుని కూడా సరదాగా వింటాం అనమాట అనమాట. చేసుకుని వింటుంటాం, ఇచ్చేదంటే చక్కటి వయసు, చక్కని చురుకుదనం, ఇవన్నీ ఉన్నాయి కదా నీలో.
0: థ్యాంక్ యూ అండి.
1: అలాగే మేము కోరినటువంటి పాటలు కూడా మేము సరదాగా రికార్డ్ చేసి వింటుంటాం అమ్మా, బాక్సులో పెట్టుకుని వింటాం మామూలు వింటే మా చెవులకి అందదు.
0: ఓకే, మరి ఇప్పుడు ఏ సాంగ్ కావాలో చెప్పండి.
1: చాలా ఇష్టమైన పాట జైలు పక్షి చిత్రం అమ్మా, చిత్రం పేరు జైలు పక్షి.
0: ఓకే,
1: స్వాభన్ బాబు గారు ఉంటారు, నువ్వు తప్పనిసరిగా ఈ పాటను ఎత్తికేయాలమ్మా. అది ఏంటంటే కళకళ కళకళ కళల మీద ఉంటుంది అనమాట, ప్రతిది కళకళ కళకళ అని పాట అంతా కళకళగానే ఉంటుంది. మరి నీకు దొరికే ఉంటుంది అనుకుంటున్నాను నేను, చూసావా ఇంకా లేదా, కళకళ కళకళ అని ఏదో ఉంటుందమ్మా నాకు అలా గుర్తు. జైలు పక్షి,
0: జైలు పక్షి
1: 1980 వచ్చింది జైలు పక్షి సినిమా, స్వాభన్ బాబు గారిది.
0: ఓకే, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అమ్మ నందిని ఉంది కదా, నాకు చాలా ఆనందం కలిగింది, నిజంగా చాలా ఆనందం. మరి ముఖ్యంగా ఈ పాటను మన మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్త గారు, శాసగిరిరావు గారు, బొడ్డి జగన్నాథరావు గారు, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, పిన్ని బాబాయ్ గారు, మస్తాన్ భాష గారికి కాకుండా విజయ్ గారు, ప్రసాద్ గారు, నందిని, గాయత్రి, పల్లవి, ప్రణీత, అమూల్య, అక్షయ, సౌమ్యమ్మా మనసులో మెలుతున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారు, చాలా సంతోషమ్మా నందిని. నేను ప్రత్యేకించి అభిమానిస్తూ దీవిస్తూ శుభాశీస్సులు అందిస్తూ మీ శ్రేయోభిలాషి, మీ అభిమాని వెంకటరెడ్డి మాట్లాడవచ్చు, సెలవు తీసుకుంటానమ్మా.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. థాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: మేము చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు పోలయ్య గారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాను మేడం.
0: సూపర్ గా ఉన్నారా? ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: టాపిక్ వచ్చేసి నేషనల్ లాటరీ డే. మరి మీ చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా లాటరీ తీసారా?
1: లాటరీ అంటే మేడం, ఈ పెద్ద మామూలుగా దేశపరంగా లాటరీ మేము తీయలేదు. కానీ
0: అంటే డబ్బులు అలాంటి అవి మనకు వద్దండి. చిన్న చిన్న బొమ్మలు,
1: చిన్న చిన్న బొమ్మలు, రూపాయి రూపాయి కాయిన్స్, ఈ మామూలుగా రూపాయి నోట్లు కనిపించి పెట్టింటారు మేడం. ఆ లాటరీ తీయమని చాలా తీసాం మేడం.
0: చాలా తగిలినాయి, మాకు
1: చాలా తగిలినాయి. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఇంకా తగలకుంటే ఇంకా తీద్దాం, ఇంకా తీద్దాం, అది తగులుతుంది, ఇది తగులుతుంది,
0: మొత్తం అంతా పెట్టేసి తీసేవా.
1: 5 వయసులు పెడితే 2 రూపాయల నోటు తగులుతుంది, 20 రూపాయల నోటు తగులుతుంది, అట్లా చాలా వచ్చినాయి. చాలా పోగొట్టుకున్నాం మేడం. అలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది.
0: అందులో కూడా పోగొట్టుకున్నారా? అయ్యయ్యో.
1: అంటే మేడం, దీంట్లో ఉంటే దీంట్లో ఉంటుందని అలా చేస్తుంటాం.
0: అప్పుడు మాత్రం ఎంత బాధ అంటే అంత బాధ అండి.
1: అప్పట్లో డబ్బులు తక్కువ కదా ఉండేది మేడం, పోగొట్టుకుంటే భలే బాధ అనిపిస్తుంది మేడం.
0: అవునండి. మరి మీకు ఎప్పుడైనా పెద్ద అంటే బొమ్మలు, పెద్ద బొమ్మలు ఏమైనా తగిలాయా?
1: పెద్ద బొమ్మలు ఏం తగలేదు మేడం. మామూలుగా ఏదో రూపాయలు చిన్న చిన్న వస్తువులతో.
0: మీ ఫ్రెండ్స్ తీసారా? అంటే మీకంటే అరే నాకు రాలేదు, మా ఫ్రెండ్ కి వచ్చింది అని ఎప్పుడైనా బాధపడ్డారా?
1: ఉంటాయి కదా, జరుగుతుంటుంది అలా.
0: ఉన్నాయా?
1: జరుగుతుంటాయి మేడం. అలా వాళ్ళకు ఎక్కువ బొమ్మ పెద్ద తగిలి మనకు తగలకుండా ఏదైనా చిన్న చిన్న తగలడం అట్లా జరుగుతుంటాయి కూడా, అనుభవించినాం కూడా మేడం.
0: అవునండి, చిన్నప్పుడే చాలా బాగుంటాయి
1: అవన్నీ, మెమోరీస్ పలు ఉంటాయి మేడం.
0: అంతే. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సాంగ్ వచ్చేసి మేడం జేబుదంగ మూవీ నుంచి శోభన్ బాబు.
0: ఓకే.
1: నీలాల నింగిలు రేటాల తేరులు ఆ పాల పుంటలో నీ కౌగిలింటలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా. ఆ పాడ మేడం.
0: చాలా బాగా పాడారండి మీరు. మీరు
1: సింగర్.
0: హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తూ, అలాగే మీకు మిగతా ఆర్జీలందరికి, ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ మేడం.
0: ఓకేనండి. మీ తరఫున రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, మేము వారి నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు నందనీయ కదండి?
0: రోహిత గారు, మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నాం.
1: మీరు మొన్న కాల్ మాట్లాడారు, నేనేమో కాల్ చేస్తే కలవలేదు, అయ్యో మా ఫ్రెండ్ మిస్ అయిపోయింది అనుకున్నాను.
0: అరే లేదండి, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను రావడం.
1: అవునా, నందిని అన్నట్టు వినిపించింది అండి నాకు.
0: అయ్యో, నా పేరే వినిపించిందా మీకు? లేదండి, ఇప్పుడే వచ్చాను నేను.
1: అవునా,
0: నా కోసం ఒకరు ఎదురు చూస్తున్నారంటే థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా? మరి
1: వినలేదండి.
0: వినలేదా? ఓకే, టాపిక్ వచ్చేసి
1: కొంచెం అర్థమైంది కానీ కాల్ లో చేసేపటికి వినిపించలేదండి.
0: ఓకే, టాపిక్ వచ్చేసి నేషనల్ లాటరీ డే అండి. మరి మీ అంటే మీరు చిన్న అంటే మీరు చిన్నోళ్ళే, మీరు ఎప్పుడైనా లాటరీ తీసారా?
1: అయ్యో, పెద్ద పెద్ద కూడా తీసామండి ఈ మధ్యలో. చిన్న ఫ్యాడ్ లో వస్తే లాటరీ గీస్తే 5 రూపీస్ అనమాట లాటరీ గీస్తే, ఫ్యాడ్ నెంబర్ వచ్చింది అనుకో, ఫ్యాడ్ పెన్ లేదంటే స్కెచెస్ ఇలాంటివి వచ్చాయి.
0: ఓకే, మరి మీకు అంటే ఎప్పుడైనా నాకు ఇది కావాలి అని అనుకుంది వచ్చిందా లాటరీలో?
1: రాలేదు. మేబీ
0: రాలేదా?
1: రాలేదు.
0: అయ్యయ్యో,
1: అది వచ్చేదాకా తీస్తాను అంటాను కానీ కానీ రాలేదు ఎప్పుడు.
0: వచ్చే వరకు తీస్తూనే ఉంటాం మనం.
1: కానీ రాలేదు ఎప్పుడు. అలాగా అనుకోకుండా వచ్చినాయి వస్తాయి, అనుకున్నాయి రావు.
0: అయితే

0: అనుకోవద్దు, వచ్చేస్తుంది. ఓకే, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: వాల్తేరా వీరయ్యలో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్లే చేయరా, మా మమ్మీ డెడికేట్ చేస్తున్నాను మీకు.
0: ఫస్ట్ సాంగ్ అంటే ఏ సాంగ్ అండి?
1: అదే లోకచిస్ కట్టుకోహి అంటారు ఏదో అంటారు నాకు, అందుకే తెలియదు పాట.
0: ఓకే, చూసి వేస్తాం.
1: ఓకే అండి,
0: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మీకు సోదరులందరికీ హాయ్ చెప్తున్నానండి.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Reya.
1: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరు పాడు మేడం.
1: ఓకే,
2: నా పేరు బండారు శంకరయ్య.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: మేము కూడా చాలా బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నా మేడం.
1: అయితే మీరు బాగా అన్ని గుర్తు తెచ్చుకొని ఉంటారే.
2: తెచ్చుకున్నా, ఒక్కటి రాలేదు మేడం. చాలా కట్టినా కట్టినట్టుగా
1: అయ్యో, ఒక్కటి కూడా రాలేదా?
2: ఒక్కటి కూడా రాలా. రేడియో, అప్పుడు రేడియో అని, టేప్ రికార్డ్ అని, బింది, అవన్నీ చాలా కట్టినా మేడం.
1: ఓకే, మీరు పెద్ద పెద్ద కట్టేస్తారా? అందుకేనండి, మన చిన్న చిన్న వాటి మీద పోవాలి.
2: అప్పుడు అంతే అయ్యి, చాలా మంది ఊళ్ళోకి వచ్చి చేసేది, అందరు కట్ట తీసుకునేది అనమాట. అప్పుడు ఎంత, 3 రూపాయలు 2 రూపాయలు అట్లా.
1: ఓకే,
2: అవి తీసుకుని వస్తుందని ఎంతో ఆశ పెట్టుకుని, రేడియో వస్తుంది రేడియో. అప్పట్లో రేడియో అంటే ఎవరికి ఉండేది, ఎడన్నా ఉండేది ఒకటేరా.

0: అది ఏడే రాలేదు, పాడు రాలేదు, ఏమి రాలే, ఫ్రాంచింగ్కి ఏమి లేదు.
1: కొంతమంది అయితే ఇలా మోసాలు చేస్తూ ఉంటారండి.
0: ఒకసారి జరిగింది మేడం, మీరు చెప్పినమాట మంచిదే.
1: అంటే ఇది చెప్పడానికి కూడా ఇలా మోసపోకూడదు అని చెప్పడానికి తీసుకొచ్చాను.
0: అది ఒకటి గరట మాట ఏమో, మీరు చెప్పింది మంచి మాట చెప్పినారు. వాళ్ళు డబ్బులు దండుకుని జంప్ జలాని
1: అవునండి, అంతే ఇంకా కనిపించరు.
0: అయ్యో.

0: ఉంటుంది వేస్తుంటాం కదా మేడం.
1: ఓకే
0: ఇంకా అంతసేపు
1: అవునండి.
0: విష్ణు అండ్ రేడియో అంటే నేను ఇంకా మధ్యాహ్నం కానీ ఇప్పుడు కానీ బాగుంటాయి ప్రోగ్రాములు బాగుంటది. ఈ గంట సేపు తెలియని పని ఎంత పని చేసినా తెలియనే తెలియదు చేసిన.
1: వింటూ పని చేసుకుంటూ ఉంటారా?
0: అవును మేడం,
1: అంతే అండి, మంచి పని అది. హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా మిత్రుడు బండారు తిమ్మూర్తి గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, మా బామవర్ది సోమనాథం జనార్దన్ గారికి, బుచ్చి తపల మస్తాన్ భాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మాణిక్యాలరావుకి మేడం.
1: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో
4: మేడం, నమస్తే.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మేడం.
3: ఓకే ఖాదర్ భాష గారు, ఎలా ఉన్నారండి?
4: బాగున్నాను మేడం, ఇవాళ ఫ్రైడే కదా.
3: ఫ్రైడే, మరి స్పెషల్ ఏంటి చెప్పండి. అయితే మీరే గుర్తు
4: మసీద్కి వెళ్ళొచ్చాము.
3: ఇంకా
4: ఇంకేముంది ఇంట్లో స్పెషల్? అని ఒక రోజు అని ఏం లేదు మేడం, ఎప్పుడైనా
3: స్పెషల్ అంటారా?
4: రోజు
3: మరి చెప్పండి ఖాదర్ భాష గారు, ఈరోజు టాపిక్ విన్నారా?
4: లేదు మేడం, చెప్పండి.
3: అయ్యో వినలేదా? ఇప్పుడే పెట్టారు, అప్పుడే కలిసి చూడండి.
4: అదే కదా అదృష్టం.
3: మీరు కూడా అదృష్టవంతులే. ఓకేనండి, టాపిక్ వచ్చేసి నేషనల్ లాటరీ డే. మరి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు లాటరీ తీసారా?
4: లేదు మేడం, వాటి మీద నమ్మకాలు లేవు మాకు.
3: నమ్మకాలు లేవా?
4: అంటే
3: అదే చిన్న డబ్బులు పెట్టి పైసా, అదే
4: అలాంటి ఏం లేవు మేడం.
3: చిన్న చిన్న బొమ్మలు ఏమి తీలేదా?
4: ఏమి ఏమి ఆడలేదు అలాంటి, వాటి మీద పోనే పోము.
3: అయ్యయ్యో, మరి ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నారా? ఇంకా
4: ఈ కాలంలో ఇంకేం చూసాం? అప్పుడే లేండి, ఇప్పుడు దేనికి మేడం?
3: అంటే అలా కదండి, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి కదా.
4: జరుగుతుండీ, ఇప్పుడు జరుగుతుండే. ఎంత లాస్ కదా మేడం, డబ్బులు పోగొట్టుకోవటం.
3: అవునండి, చిన్నప్పుడు
4: గేములు ఆడటం, అనవసరంగా మ్యాచ్లు ఆడటం.
3: అవునండి,
4: మన డబ్బుతో కాకుండా మళ్ళీ అప్పులు తీసుకొని చేయటం, వాళ్ళ చేతుల్లో మాటలు పడటం అనవసరం కదా. ఇది పరిగెత్తి పాలు తాగే దానికన్నా నిలబడి నీళ్ళు తాగితే పోద్ది.
3: చాలా బాగా చెప్పారండి. అంతే మరి, కరెక్టే చెప్పారు.
4: అవును మేడం.
3: ఓకే మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: ఇవాళ సాంగ్ భార్యాబిడ్డలు.
3: భార్యాబిడ్డలు, ఓకే. ఆ మూవీ నుంచి
4: అందమైన తీగపు పందిరుంటే చాలు.
3: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
4: సర్దార్ భాయ్ పోలయ్య గారు, బ్రహ్మయ్య గారు, నంద్యాల రామయ్య.
3: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నారా?
1: అవును మేడం.
0: అయ్యో, జోష్ తగ్గిపోయింది, ఇంకొంచెం గట్టిగా.
1: గట్టిగా అంటారా? బాగానే ఉన్నాను. చెప్పండి మేడం.
0: మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నానండి, విన్నాను. అప్పట్లో చిన్న క్యాలెండర్ మీద 5 పీసెలు చాక్లెట్లు పెట్టేవాళ్ళు, ఏది చింపితే అది వచ్చాయి. అందరిలాగానే నేను కూడా చేశాను. కాకపోతే మాకు అప్పుడు స్కూళ్లలో రాజస్థాన్ లాటరీలను, పంజాబ్ లాటరీలని వచ్చేయండి వాళ్ళు అమ్మేవాళ్ళు టికెట్లు. అప్పుడు 2 రూపాయలు పావాలా 2 రూపాయలు ఇట్లా ఒక్కో టికెట్ కొంటే అప్పుడు 10,000 అట్లా చిన్న చిన్న మొత్తాలు అంటే వేల సంఖ్యలోనే కానీ లక్షల్లో ఉండిపోయాయి. అట్లా కొనమనేవాళ్ళు అండి. స్కూల్ కి వచ్చే వచ్చి అమ్మేవాళ్ళు అనమాట టికెట్లు. వాళ్ళు వచ్చి అట్లా కూడా కొనేవాళ్ళం కానీ ఎవరికి రాలేదు. కాకపోతే ఎవరికి రాలేదు కానీ ఇలా చాక్లెట్ టికెట్లు అయితే వచ్చాయి. ఆ చాక్లెట్ మొత్తం

0: లాస్ట్ అయితే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు 10 రూపాయలు 1 రూపాయలు 5 పైసలకి 10 రూపాయలు వస్తాయని ఇట్లా ఆ పైన పేరు రాసి ఆ క్యాలెండర్ పైన రాసి పెడితే ఆశగా దేని మీద దాని మీద కొట్టేది ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్ తగిలేది.
1: చాక్లెట్ వస్తే చాలండి.
0: అలాగా అయితే ఒక విషయం చెప్తాను మేడం, నా జీవితంలో జరిగిందంటే నేను లాటరీ ఎప్పుడు కొనను, అసలు ఆ చిన్నప్పుడు ఎప్పుడూ కొన్నా కానీ జ్ఞాపకం ఎరిగిన తర్వాత కొన్నాను. నేను జ్ఞాపకం ఎరిగి బాగానే నేను వృత్తి కూడా చేసుకుంటున్నాను, పని చేసుకుంటూనే ఇట్లా వచ్చారు, సార్ నేను ఒక లాటరీ కట్టండి సార్, మా దగ్గర ఇది ఉన్నాయి కూలర్లు ఫ్రిడ్జ్లు రేడియోలు టీవీలు ఉన్నాయి కొన్నారా అంటే, నేను అసలు ఆ లాటరీ మీద కొంటలేదు, నేను ఎప్పుడు అసలు లాటరీ పోను
1: అన్నా,
0: సార్ తప్పనిసరిగా చేయాలని బచ్చీలు ఆడటం మొదలెట్టాడు. సరే అని చెప్పేసి సరే 100 రూపాయలే కదని ఒక టికెట్ తీసాం. తీసేసిన తర్వాత ఇక వెళ్ళిపోయిన నాకు అసలు రాత్రి రావు అని చెప్పేసి కూడా చెప్పాను, నాకు రాత్రి తగదు ఎందుకు లేదన్నా కూడా ఇక బతిని ఆడతామంటే ఏదో పోనీ అని చెప్పేసి 100 రూపాయలు టికెట్ తీసానండి. తీసిన తర్వాత ఆ 4 రోజులకి డ్రాలో నాకు వాషింగ్ మిషన్ వచ్చింది.
1: వాషింగ్ మిషన్
0: అవునండి, వాషింగ్ మిషన్, నా వాషింగ్ మిషన్ వచ్చేసింది. అదేంటి వాళ్ళు పెద్ద బోర్డు పెట్టేసరి అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పలాని షాపు పలాని వాళ్ళు నాగేశ్వర వాళ్ళ పేర్లు వచ్చే పేర్లో వాషింగ్ మిషన్ వచ్చిందని అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటున్నారు. ఏ నాకు నా దగ్గరకు వచ్చే మీకు లాటరీ వచ్చింది సార్ తగిలిందని ఎవరో చెప్తే ఏ నాకు తగుదలయ్యారు చెప్పి చూడగానే బోర్డులో నా పేరు ఉంది.
1: అయ్యయ్యో మీరు తీసుకోలేదు కానీ మీ పేరు వేసేసారా?
0: లేదండి, పేరు వచ్చేసింది లాటరీలో నా పేరు వెళ్ళింది
1: అంటే వచ్చింది కానీ మీరు కొనలేదు కదా.
0: నేను కొన్నాను కొన్నాను లాస్ట్ 100 రూపాయలు బతి లాటరీ కొన్నది టికెట్ కొన్నాను.
1: అంటే అది టికెట్ కొన్న తర్వాత వాషింగ్ మిషన్ కి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలనుకుంటా?
0: లేదండి అవసరం లేకుండా వచ్చేసింది.
1: ఓకే అలా అంటారా?
0: అలా వచ్చేసింది మరి ఆ మూమెంట్ లో వచ్చింది, అదే సంతోషం. ఆ ఒక్క లాటరీ తోటే పోయింది. ఆ మిషన్ ఇప్పటికి కూడా ఉంది, ఇంట్లోనే ఉంది, వాడికలోనే ఉంది. కాకపోతే దగ్గర దగ్గర ఒక 30 ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం రస్ట్ వచ్చింది, అయినా వర్క్ చేస్తూనే ఉంటుంది అది. సరే మేడం, సరే చక్కటి టాపిక్ అయితే ఇచ్చారు. నేను ఈరోజు ఒక చిన్న కవిత చెప్దాం, టైం ఉందంటారా?
1: ఫాస్ట్ గా చెప్పేస్తారా?
0: ఫాస్ట్ గా చెప్తాను నేను.
1: ఓకే చెప్పండి.
0: ఇవాళ అందం గురించి చెప్తాను. అందం, ఆకర్షణ, ప్రతిష్ట, ఐశ్వర్యం, పేరు, పరపతి ఉన్న వాళ్ళకే గీర. ఏ ఒక్కరికో ఆ మంచి పెట్టని ఆభరణంగా మెరుస్తుంటారు మంచి ముత్యంలా. పట్టుకుంటే జారిపోతామన్న కన్నగా తామ రాకపోయి నీటి బొట్టులా.
1: చాలా బాగా చెప్పారండి. మీరు ఎలా రాస్తారో గాని రాస్తారు
0: మేడం. మేడం మీ ప్రోత్సాహం ఉండాలా, మా స్ఫూర్తి ఉండాలా, ఉంటేనే వస్తాయి. ఏదైనా
1: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నాకు పూజ చిత్రంలో అంతటి రూపం చూడని ఆశలు పొంగించి అనే పాట.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: అందరికండి, రేడియో విష్ణు అందరికి, ఆర్జీలకు, తర్వాత ఈమెయిల్ శ్రోతలకు, మేడం గారికి, విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి, వీరందరికి.
1: ఓకేనండి, మీ తరఫున రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిసనర్స్, మరి రోజు మన ప్రోగ్రామ్ ఏం చేసే సమయం అయితే వచ్చేసిందండి. మరి మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: கொல்ல கொட்டு.
1: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూం భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పీపీ రోడ్ భీమవరం. సెల్ 9866742558.
2: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: పేరు పెట్టిన కోండు జాతినితో మాట్లాడుతున్నా, వినబడుతుందా?

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. జగపతి బాబు, లయ హృతిక శ్రీనివాసన్ నటించిన సినిమా వదల, ఆఖిల్లో వి కృష్ణ దర్శకత్వంలో తమ్మారెడ్డి భారద్వాజ్, కిషోర్ నాయుడు చిరుమామిలా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావుపుడి మాట్లాడుతూ, వదల ట్రైలర్ పాటలు నాకు నచ్చాయి, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది అన్నారు. జగపతి బాబు మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ఇది, ఈ సినిమాకి ఇంకా బిజినెస్ కాలేదు, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మాకు డబ్బులిస్తారని ఆశిస్తున్నాను, వదల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే హీరోగా ఇలాంటి డిఫరెంట్ పాత్రలను కూడా ప్రయత్నిస్తాను, ఈ వదల సినిమాను నా కోసం వదలకుండా చూడండి అని కోరారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళవుతోంది, ఓ 10 ఏళ్ల క్రితం వైరాగ్యంతో సినీ సన్యాసం తీసుకుంటే కిషోర్ గారు మాత్రం ఈ సినిమాను నిర్మించాల్సిందే అని పట్టుబట్టారు. నా ప్రొడక్షన్లో అంతఃపురం తర్వాత ఇదే బెస్ట్ ఫిలిం అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. మధ్యప్రదేశ్లో సెటిల్ అయిన నేను ఇక్కడికి వచ్చి డబ్బుల గురించి కాకుండా మనుషుల గురించి ఆలోచించాను. ప్రతిరోజు సెట్లో 150 మందికి భోజనం పెట్టాను, అదే నాకు అదృష్టం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలు

0: బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి పియా జంటగా నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24వ తారీఖున రిలీజ్ కానుంది. బుధవారం కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రవి నంబూరి మాట్లాడుతూ ఈ సినిమాలో స్టీవెన్, నివి పాత్రలు బలంగా కనిపిస్తాయన్నారు. చెన్నైకి ఈ సినిమా కథకు సంబంధం ఉంది, అందుకే చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టాం అన్నారు సాయి రాకేష్. మాందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతోంది. ప్రేమ అనే పదం ఒక్కో టైంలో ఒక్కోలా వినిపిస్తుంది. ఇప్పుడు నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీనే అన్నారు సహ నిర్మాత ధీరజ్ మొగినేని. ఈ సినిమాలోని నా పాత్రలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయని శ్రీగౌరి పేర్కొన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు,

0: MSOBG, Gynec and Laparoscopic Surgeon.
1: Dr. PDM Swaroop, MD, General Medicine.
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist. Dr. G. Fanindra Girinath, MD, Pediatrics.
1: Dr. S. Purnachan, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS, Orthopedics. Dr. Machavarpu Mahesh, MBBS, DNB, MS, Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS, MS, MC. Surgical Oncology, FIMAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Welcome back to Tollywood Talkies. నేను చేసిన అన్ని చిత్రాల్లో ఆపరేషన్ అరుణారెడ్డికి బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పారు. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉందని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఆయన కీలక పాత్రలో పోషించడమే కాక స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి. హిందోళన చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత ఎంపీ రఘురందన్ రెడ్డి ముఖ్య పాత్రలు నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని చేపట్టారు. త్రీ ఇడియట్స్ మూవీ సమర్పణలో యువీ సినిమాస్ లైన్స్, కుస్మా ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోసాని మాట్లాడుతూ, మా సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ చిత్రంలో ఒక బూతు గాని అసభ్యకరమైన సన్నివేశం గాని ఉండదు. ఎంతో సిన్సియర్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోసాని ఆపరేషన్ అరుణారెడ్డి ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేను భాగమవ్వాలనుకున్నాను. మా కాంబినేషన్ లో ఇక నుండి ఏడాదికి రెండు సినిమాలు వస్తాయని పేర్కొన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.
4: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కమల్ హాసన్, విక్రమ్ గారు చేసిన పాత్రలు చాలా ఇష్టం. అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. అప్పుడే శ్లోకాలు, సంగీతం, కూచిపూడి నేర్చుకున్నాను. రాజాదిరాజ నాకు తొలి సినిమా అయినప్పటికీ సవాల్గా తీసుకుని 2 గెటప్స్ కోసం ప్రిపేర్ అయ్యాను అని ఋత్విక్ తెలిపాడు. అనిల్ బోయిడబు దర్శకత్వంలో ఋత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన చిత్రం రాజాదిరాజ. కె శ్రీలతారెడ్డి సమర్పణలో నిహారికా దాసరి నిర్మించిన ఈ సినిమా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఋత్విక్ మాట్లాడుతూ, హీరోగా నా తొలి సినిమా రాజాది రాజా విడుదలవటంతో నాకు చాలా ఎగ్జైటింగ్ గా, కొంచెం టెన్షన్ గాను ఉంది. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, నా కళ నెరవేరబోతుంది అన్నారు. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. సునీల్, అఖిల్ ఉడ్డేమారి, శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగర్ నటించిన సినిమా ఫైట్ మహా. కలలు నిజమైతే నిజమెవరిది అనేది ట్యాగ్ లైన్. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో SVN రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ ట్రేజర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి మాట్లాడుతూ, ఫైట్ మహాలో చూపించిన స్లిప్ వాకింగ్ కాన్సెప్ట్ యూనిక్ గా ఉందని పేర్కొన్నారు. వినూత్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది అని ఆనంద్ చంద్ర, SVN రాజు చెప్పారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ RJ ప్రణీత.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరం

0: ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: మీరు వింటున్నారు రేడియో విశ్వం 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ విని ముందు షార్ట్ బ్రేక్ అండ్ ల్యాండ్కీప్ లిజనింగ్ టు రేడియో విశ్వం 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళు మన ముందుకు రాబోతున్న ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే వైబ్ ఉంది బేబీ ఫ్రమ్ ద మూవీ మిరాయ్. తేజ సజ్జా, రితికా నాయక్ లీడ్ రోల్స్ కనిపించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే గౌరవ హరి అందించగా, అర్మన్ మాలిక్ కల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సో లిజనర్స్ ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీ ముందుకు రాబోతున్నాం మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే రాంజా ఫ్రమ్ ద మూవీ శేర్షా. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ లీటర్స్ నడిచిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే జస్లిన్ రాయల్ అందించగా, బి ప్రాగ్ జస్లిన్ రాయల్ రోమి కల్పి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అన్విత దత్తా అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే సుట్టంలా సూసి పోకల, ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ష, నేహా శెట్టి, అంజలి లీడ్ రోజు నడిచిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఈవన్ శంకరారాజా అందించగా, అనురాగ్ కుల్కర్ని ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే శ్రీహర్ష గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది సాంగ్ ఏంటంటే ధనుష్ అండ్ సోనమ్ కపూర్ లీడ్ రోల్స్ నటించిన రాంజనా మూవీ నుంచి రాంజనా టైటిల్ సాంగ్ అయితే రాబోతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా జస్విందర్ సింగ్ అండ్ సిరాజ్ ఉప్పల్ కలిపి అనిపించిన ఈ సోపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షద్ కమిల్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. ప్రభుదేవ నగ్మా లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏ రెహమాన్ అందించగా, SP బాలసుబ్రహ్మణ్యం, నారాయణ్, SPB పల్లవి కలిపి ఆల్పించిన ఈ సాపిత్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజశ్రీ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిసనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే చమ్ చమ్ ఫ్రమ్ ద మూవీ బాగి. టైగర్ షరోఫ్, శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ కనిపించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే మీట్ బ్రోస్ అందించగా, మొనాలి ఠాగూర్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే నువ్వే నా ఫ్రమ్ ద మూవీ ఆనంద్. రాజా కమల్ని ముఖర్జీ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే కేఎం రాధాకృష్ణన్ అందించగా, శ్రేయా ఘోషల్ అండ్ కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే మూర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకు ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, విన్నారు కదండి మీ అందరికీ ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ తో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ముందుంటా. అండ్ లాండ్ స్టేట్ యూనిట్ రేడియో విజన్ 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెండింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.